శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 22వ రోజు శక సంవత్సరం క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 12వ తేదీ శుక్రవారం నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 50 సెకండ్లు శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, సురక్షిత కుళాయి నీరు, వంట గ్యాస్, విద్యుత్తు, డిజిటల్ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వంటి 7 సౌకర్యాలను ప్రజలందరికీ అందించాలని రాష్ట ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. గురుకులాల డీసీఓలు, ప్రిన్సిపాల్లు, డీడీలకు గురువారం విజయవాడలో నిర్వహించిన వర్క్షాప్ లో మంత్రి మాట్లాడారు. తనిఖీలు కేసులకే పరిమితం కాకుండా నకిలీలు, కొలతల్లో తేడాలను వేగంగా గుర్తించే సాంకేతికతను తూనికలు, కొలతల శాఖ అందిపుచ్చుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదల మనోహర్ సూచించారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. పొగాకు వేలం కేంద్రాల్లో బేళ్ల తిరస్కరణలు, నోబిడ్స్ 30-37% నుంచి 20% తగ్గాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పొగాకు కొనుగోలుపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలోని ఏ గుర్తింపు పొందిన మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైద్యులైనా ఆంధ్రప్రదేశ్లో వైద్య వృత్తి నిర్వహించవచ్చని పేర్కొంటూ రాష్ట ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనల సరళీకరణ సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గోదావరి పుష్కరాల నాటికి సందర్శన ఈ ప్రాంతాల్లో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని, ఆ మేరకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 151 పాయింట్, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 95.85 రూపాయల వద్ద కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా వెళుతున్నాయని, రాష్టంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాపై మరో ఉపరితల ఆవర్తనం ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. వీటి ప్రభావంతో ఈరోజు అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. సమయం 6:05 వస్తుంది. ఇప్పుడు వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు. ఇందులో తొలుతగా గణేష స్తుతితో ఈరోజు వందనను ప్రారంభిద్దాం.

సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిలిచిపోయిన మైనింగ్ లీజులను పునరుద్ధరించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొత్త బ్లాక్స్ ఐడెంటిఫై చేసి మేజర్ మినరల్స్ కింద క్వార్ట్జ్ కానీ లైమ్స్టోన్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇంకా భవిష్యత్తు కూడా బీచ్ సాంగ్స్ కూడా వాళ్ళు మన ఐడెంటిఫై, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మన బీచ్ సాంగ్స్ మదనపల్లి దూరంలో ఉన్నటువంటి వలసపల్లి గ్రామానికి ఇక్కడ డీకే మైనింగ్ సంబంధించిన సంస్థను ఒకసారి ఎలా ఉంది పరిశీలన చేయడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో వాల్యుయేషన్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీనికి ఇంకా మనం వాల్యూ ఎలా తీసుకురావచ్చు అన్ని కూడా ఒకసారి అవగాహన కల్పించుకోవడానికి ఈరోజు వీటికి రావడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

0: ఉత్తరం ప్రధానమంత్రితో సమావేశమై రాష్ట అభివృద్దికి అవసరమైన పలు అంశాలపై ఉన్నతిపత్రం సమర్పించారు. సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్దవంతంగా వినియోగించుకునేందుకు మహారాష్ట ప్రభుత్వంతో చర్చలు జరపడంలో కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకపాత్ర పోషిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 433 మందికి 4 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పేదల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సహాయనిధి ద్వారా వేగంగా ఆర్థిక సహాయం అందిస్తోందని మంత్రి పేర్కొంటూ
1: 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేదలున్నారో వీళ్ళ చుట్టూ ఆఫీసులు తిరగకుండా డైరెక్ట్ గా సీఎం రిలీఫ్ కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది.
0: గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి నిన్న ప్రారంభించారు. జమ్మలమడక వెలమవారిపాలెం గ్రామాల్లో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా 200 యూనిట్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందిస్తామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోల్ గ్యాసిఫికేషన్ వికసిత్ భారత్ ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అధిక 30% ఉన్న దేశీయ బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయాన్ని హైదరాబాద్ శాస్త్రవేత్తలు తప్పు అని నిరూపించారని చెప్పారు. సింగరేణి వద్ద ఉన్న అపారమైన బొగ్గు నిల్వలను గ్యాసిఫికేషన్ ద్వారా వినియోగిస్తే సుమారు 3,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించవచ్చని వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీసీ నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. డీఎస్సీ ఎంపికల్లో ఎలాంటి అక్రమాలు పేపర్ లీకేజీలకు అవకాశం లేదని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారానికి 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు కోన శశిధర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు ఎన్నికల ధృవీకరణ పత్రాలను అమరావతిలోని అసెంబ్లీ భవనంలో నిన్న అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు సహా వివిధ వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్టు చెప్పారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్న అభ్యర్థులకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో కూడా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పాస్ పుస్తకాల్లో భూ యజమాని ఫోటో, ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉంటాయని చెప్పారు. క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలు సరిహద్దులు తెలుసుకోవచ్చని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం తెలంగాణ మీదుగా అంతర కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వడగాళ్లు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కళలకు కళాకారుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళలు సంస్కృతికి పెద్దబీట వేస్తూ వివిధ సాహితీ సాంస్కృతిక పురస్కారాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి

0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే విభక్తి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న అడ్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. అస్సాం నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము అస్సాం నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియోల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దీనిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం వల్ల చమురు సహజ వాయువుల అన్వేషణ అవకాశాలను పెంపొందించడమే కాకుండా ఖనిజాల తవ్వకానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పిస్తుందన్నారు. ఈ నిర్ణయం దేశమే ప్రథమం అనే భావనను అలాగే సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. చమురు ఒక జాతీయ వనరు అయినందున దాని అన్వేషణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముందుకు సాగడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందం ఈ ప్రాంతంలో చమురు గ్యాస్ అన్వేషణను గణనీయంగా పెంచుతుందని హోంమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రోజుకు 1,000 నుండి 1,500 బ్యారెల్స్ వరకు ఉన్న చమురు ఉత్పత్తి సామర్థ్యం ఈ అవగాహన ఒప్పందం ద్వారా 10 రెట్లకు పైగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता

0: ప్రమాదాలను తగ్గించడానికి, దౌత్యపరమైన చర్చలకు అనుకూల పరిస్థితులు సృష్టించడానికి అంతర్జాతీయ సమాజం తన ప్రయత్నాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. గల్ఫ్ ప్రాంతంతో భారత్కు గల సంబంధాల ప్రాధాన్యతకు పటిష్టమైన ప్రజా సంబంధాలు, ఇంధన సహకారం, పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం పునాది అని జయశంకర్ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్లను రాష్టపతి సమీక్షిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మెలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లీగర్తో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛ వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగిందని, ఇందులో మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ అశోక్ కుమార్ లాహిరి తెలియజేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు వ్యక్తం చేసిన వినూత్న ఆలోచనలు, వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనుల ద్వారా నీతి ఆయోగ్ ఎంతో లబ్ది పొందిందన్నారు. వికసిత్ భారత్ 2047 కోసం సమగ్ర మానవాభివృద్ది అనేది ఈ సమావేశం ఇతివృత్తంగా ఉంది. ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధితో సహా అన్ని రంగాలను అభివృద్ది పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం విషయంలో భారత్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భారతదేశం తన వృద్ధిపదంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. మానవ వనరుల అభివృద్ది కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు. సౌర, అణు ఇంధన విస్తరణకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంధన భద్రతపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందని తెలియజేశారు.
1: The topic for the Governing Council meeting was Inclusive Human Development for Vikasit Bharat 2047. And it was about details. The states talked about what they are doing. Inclusive Human Development covers all the 4 stages of life, from childhood to youth to working life to old age. A skilled population is the key to success.
0: న్యూఢిల్లీలో జరిగిన యువ సంఘం 6వ విడత కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్గఢ్కు చెందిన విద్యార్థుల ప్రతినిధులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ, యువత పాఠ్యపుస్తకాలు, తరగతి గదులకు అతీతంగా భారతదేశాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి దేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ది కార్యక్రమాలు, జాతీయ ప్రాధాన్యతలపై అవగాహన పెంచుకోవడానికి యువ సంఘం దోహదపడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల యువకుల మధ్య జరిగే ఇటువంటి పరస్పర చర్చలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేస్తాయన్నారు. దేశాభివృద్దిలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావించిన మంత్రి, జాతీయ విద్యా విధానం 2020 కింద కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను ఆచరణలో పెట్టి సమాజానికి, దేశ నిర్మాణానికి సానుకూల సహకారం అందించాలని ఆయన ప్రతినిధులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ, ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన

పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్రమోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. నిన్న రాత్రి మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా ప్రారంభమైంది. అర్జెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ మెక్సికో తరపున మొదటి గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 67వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ మరొక గోల్ చేయడంతో మెక్సికో 2-0 నిలిచింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అస్సాం, నాగాలాండ్ సరిహద్దు వెంబడి ముడి చమురు, సహజ వాయువుల అన్వేషణ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వము, అస్సాం, నాగాలాండ్ రాష్ట ప్రభుత్వాల మధ్య ఒక త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలు ఆయా ప్రాంతాల సరిహద్దులను దాటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 39వ శ్లోకం.

యత్ యే సుఖం సుఖము అగ్రేచ అనుభవ ప్రారంభ దశలోనూ అనుబంధేచ పరిణామ దశలోనూ కూడా ఆత్మనః మనస్సుకు మోహనం భ్రాంతిని కలిగిస్తుందో నిద్ర నిద్ర ఆలస్య సోమరితనము ప్రమాద పొరపాటు పడే గుణము అనే వాటి నుంచి ఉత్తం ఉదయిస్తుందో తత్ అటువంటి సుఖం తామసం తమోగుణ ప్రధానమని ఉదాహృతం చెప్పబడినది.

అర్జున, నిద్ర, సోమరితనము, పొరపాటు అనే వాటి నుంచి ఉదయించే మరో రకం సుఖం ఉంది. ఇది ప్రారంభ దశలోనూ పరిణామ దశలోనూ కూడా ఆ వ్యక్తికి ఏదో రకమైన సమ్మోహాన్ని లేదా భ్రాంతిని కలిగిస్తుంది. ఇదే తామస సుఖం. ఇక్కడ నిద్ర అంటే అతి నిద్ర అనే అర్థాన్ని మనం స్వీకరించాలి. ఆలస్యము అంటే సోమరితనం. ఈ దశలో మానవుడికి తక్షణమే చేయవలసిన ఉన్న కర్తవ్యం అముఖ్యంగా కనిపిస్తుంది. ఇది కూడా మోహంలో భాగమే. ప్రమాద అంటే ఏకాగ్రత లేకపోవడం. అంటే ఒక దానిని గురించి ఆలోచించవలసిన చోట వేరే దానిని గురించి ఆలోచించడం. అంటే అముఖ్యమైనదే కదా, అముఖ్యమైనది ముఖ్యంగా కనిపించి దానిమీదకి ఆలోచన మళ్ళుతోంది, కాబట్టి అది కూడా మోహంలో భాగమే. కనుక నిద్ర, ఆలస్య, ప్రమాదజన్యాలైన సుఖాలన్నీ కూడా మోహకరాలే, భ్రాంతికరాలే.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జీ సమత అండ్ మరి మనమైతే ఉన్నాం కాఫీ టైం ప్రోగ్రామ్ లో.

మరి మనమైతే ఆల్రెడీ ఒక సాంగ్ అయితే వినేసాం, పరుగు ఈ చిత్రం నుంచి అండ్ రంజిత్ వాయిస్ లో చంద్రబోస్ గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన పాట నిజంగానే కదా. సో మరి నిజంగానే మనం లైఫ్ లో అలా ముందుకు వెళ్తూనే ఉండాలి, పడిపోతుంటాం, లేస్తుంటాం. అండ్ చిన్నపిల్లల్ని చూస్తే మనకి ఇది బాగా అర్థమవుతుంది. ఎవరింట్లో అన్న చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అది కూడా అప్పుడే కాస్త పాకడం నడవడం నేర్చుకున్న వాళ్ళని, ఆ పిల్లల్ని చూస్తుండండి ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుందో. పడిపోతుంటారు అండ్ నిల్చుంటే వాళ్ళకి బ్యాలెన్స్ కూడా ఆగదనమాట, అలా నిల్చొని అలా ఊగిపోతూ ఉంటారు. ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని నిల్చోవాలి అనేటువంటి తపన. ఎన్నిసార్లు పడిపోనివ్వండి, ఎన్ని దెబ్బలైనా తగలనివ్వండి, మళ్ళీ మళ్ళీ లేచి నిలబడాలి అని చెప్పి అలా ట్రై చేస్తూనే ఉంటారనమాట. అండ్ ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, మనం కూడా ఒక్కొక్కసారి లైఫ్లో ఏదైనా సిచ్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు కానీ, లేదంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు కానీ, ఇంకా అయిపోయింది, ఇంకా మనం ఇంకా దీన్ని కంటిన్యూ చేయలేమేమో అనిపిస్తుంటుంది కొన్ని కొన్ని పనులు. కానీ అలా కాకుండా మనం ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా అలా మళ్ళీ లేచి నిలబడాలి, మళ్ళీ ముందుకు సాగిపోతూనే ఉండాలి అంటూ ఇలాంటి ఎన్నో మోటివేటింగ్ ఇన్సిడెంట్స్ మనకైతే మన చుట్టూనే ఉంటాయి. మనం ఏదో ప్రత్యేకంగా కొత్త కొత్తగా వెతుక్కొని మరి ఈరోజు

మంచి కొటేషన్స్ ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి ఇలా చాలామంది చేస్తుంటారు కదా. వీటన్నిటికంటే కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన ఇంటి దగ్గర మన చుట్టూరు మనకు కనిపిస్తుంటాయి. అండ్ అలాగే మొక్కలు కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మట్టికి మట్టిలో పెరుగుతూ ఉంటాయి, వాటికి బాగా వాటరింగ్ చేయాలి అండ్ సన్లైట్ ఉండాలి, ఇవలా అనుకుంటుంటాం కదా. కానీ కొన్ని మొక్కల్ని చూడండి, సిమెంట్ గోడల నుంచి కూడా అలా చీల్చుకుంటూ పెరిగి వచ్చేస్తూ ఉంటాయి. అంటే మన చుట్టూ ఉండేటువంటి సిచ్యుయేషన్స్ కాదు మ్యాటర్, మనం ఎంత స్ట్రాంగ్గా ఆ సిచ్యుయేషన్స్ని బ్రేక్ చేసుకుంటూ రాగలుగుతున్నాం అనేదే మ్యాటర్ అని కూడా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మరి అలాంటి వాటన్నిటి నుంచి మరి మనమైతే అలా మోటివేట్ అవుతూ మరి ముందుకి లైఫ్లో అయితే వెళ్ళిపోతూ ఉందాం. అండ్ అలాగే ఇప్పుడైతే మీ అందరికోసం మరొక లవ్లీ ట్రాక్ కూడా వచ్చేసింది నేను అక్కడ ఈ చిత్రం నుంచి అండ్ ఆ సాంగ్ తర్వాత మరి ఈ రోజు కాఫీ టైం ప్రోగ్రామ్లో ఈరోజు యొక్క డే స్పెషాలిటీస్ అండ్ ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే నేనైతే మీతో షేర్ చేస్తుంటాను. అండ్ మీరు కూడా వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా? చెప్పండి.
3: సార్, రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
3: ఎస్ మ్యామ్.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోష్ని?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత అండ్ కాఫీ టైం ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అనమాట. అండ్ అలాగే మరి ఈరోజు డే స్పెషాలిటీస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా జూన్ 12వ తేదీన వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ డేని మనమైతే జరుపుకుంటాం. అండ్ అలాగే ఈ రోజుని ఎందుకు అసలు నిర్వహిస్తారు అంటే, 2002 నుంచి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అయితే ప్రారంభించారు. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా చిన్న చిన్న పిల్లల్ని పనిలో పెట్టుకుంటూ ఉంటారు కదా, సో మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే, కారణం ఏదైనా సరే, ఇలాంటి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, అలాగే పిల్లలకు విద్య, ఆరోగ్యం, సురక్షితమైనటువంటి బాల్యాన్ని అందించడం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలు ఇలాగ పనిచేస్తున్నారు, సో వాళ్ళందరినీ కూడా ఈ చక్రం నుంచి విడిపించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే, ఓన్లీ మన దేశంలోనే కాదండి, ఇంకా చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు చిన్న వయసు నుంచే పనులలో నిమగ్నమై ఉంటున్నారు అనమాట. సో అలాంటి వారి కోసమే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. అండ్ వారి హక్కుల పరిరక్షణపై వాళ్ళకు కూడా అవగాహన కల్పించేందుకు ఈరోజును నిర్వహిస్తున్నారు. అండ్ మరి మన భారతదేశంలో బాల కార్మికత్వం నిర్మూలన కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, సామాజిక సంస్థలు ఈరోజు అయితే ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అండ్ ప్రతి బిడ్డకు విద్య అనేది, అలాగే బాల కార్మికత్వానికి నో అనేటువంటి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ రోజును జరుపుకుంటున్నారనమాట. అండ్ అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎన్నో చోట్ల అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అండ్ పిల్లల చేతిలో పనిముట్లు కాదు, పుస్తకాలు ఉండాలి. అండ్ బాల్యం వారి హక్కు, విద్య వారి భవిష్యత్తు. అండ్ ఈ బాల కార్మికత్వాన్ని నిరోధించడానికి కూడా మన బాధ్యత కూడా ఎంతో ఉంది. మీరు కూడా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే చిన్న పిల్లల్ని ఎవరైనా పనిలో పెట్టుకున్నా, లేదంటే అలాగ ఎవరైనా మిస్ట్రీట్ చేస్తున్నా కూడా వెంటనే మీరైతే ఇన్ఫామ్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇలాంటి చట్టాలు కూడా ఇంకా ఉన్నాయి, సో అవి ఏంటి అనే విషయాలు కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి మరి వివిధ భారతి ఎఫ్ఎం మన కాఫీ టైం ప్రోగ్రాంలో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ, నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

కాఫీ టైం ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఈరోజు వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్ డేను నిర్వహిస్తున్నారు కదా. సో మరి దానికి సంబంధించి ఈ 12 ఏళ్లుగా గవర్నమెంట్ సాధించినటువంటి కీ అచీవ్మెంట్స్ ఏంటి, అలాగే మైల్ స్టోన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సో మరి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తన పాలనలో 12వ సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు అయితే చేపట్టారనమాట, అవేంటో కూడా తెలుసుకుందాం. సో ఈ బాల కార్మికత్వాన్ని నివారించడానికి నిషేధం అలాగే నియంత్రణ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని కనుక ఉద్యోగాల్లో నియమించడాన్ని నిషేధించారనమాట. అలాగే ఏవైనా ప్రమాదకర పరిశ్రమలు అయితే ఉంటే సో వాటిలో కూడా పిల్లలను పనిచేయించడం అనేది చట్టరీత్యా శిక్షార్హం చేశారు. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని కూడా వీరు బలపరిచారు, అంటే విద్యా హక్కు చట్టం అనమాట. సో ఈ చట్టం ద్వారా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత విద్యను, అది కూడా నిర్బంధ విద్యను, అంటే కొంతమంది పిల్లల్ని హాస్టల్ ఫెసిలిటీ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి సో వారికి ఉచిత విద్యతో పాటు పిల్లలను పనికి వెళ్లకుండా కూడా కొన్ని అవకాశాలను కల్పిస్తున్నారన్నమాట. సో దీని ద్వారా ఏంటి అంటే పిల్లలు అంటే ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు అనుకోండి, పేరెంట్స్ ఒక్కొక్కసారి ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఇబ్బందుల వల్ల అయినా సరే పిల్లల్ని మళ్ళీ చదువు మానిపించేసి మళ్ళీ పనులకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఈ విద్యా హక్కు చట్టం ద్వారా పిల్లలకు నిర్బంధ విద్యనైతే వీరు అందిస్తున్నారన్నమాట. అలాగే జాతీయ బాల కార్మిక

ప్రాజెక్ట్ ఎన్సీఎల్పి. సో ఈ ప్రాజెక్ట్ కింద ఏంటి అంటే బాల కార్మికులను గుర్తించి సో వారిని పనుల నుంచి విముక్తి చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే వీరు నిర్వహిస్తున్నారు. అండ్ వీళ్ళని అంటే ఎవరినైతే బాల కార్మికులుగా గుర్తించారో సో వాళ్ళని ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించి వారికి విద్య, పోషకాహారం, నైపుణ్యాల్లో శిక్షణ కూడా అందిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా. అండ్ ఇంకా మరిన్ని వివరాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా మరి స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి FM.

ఇలా చైల్డ్ లేబర్ను నిర్మూలించడం కోసం చెప్పాను కదా ఇందాక జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారనమాట. సో దీని కింద ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఇలాగ బాల కార్మికులుగా పనిచేస్తుంటే గుర్తించి వాళ్ళని పనుల నుంచి కూడా విముక్తి చేసి ప్రత్యేక పాఠశాలలో చేర్పించి వాళ్ళకి విద్యను అందిస్తారు, పోషకాహారాన్ని అందిస్తారు. అలాగే కొంచెం వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత అంటే 14 ఇయర్స్ అలా వచ్చే లోపే వాళ్ళకి కొన్ని నైపుణ్యాల్లో శిక్షణ కూడా అందిస్తారనమాట. అండ్ ఇంకా కార్మిక శాఖ అధికారులు తరచూ తనిఖీలు దాడులు కూడా చేస్తుంటారు. ఎవరైతే ఈ చట్టాన్ని అధిగమించారో వాళ్ళని పట్టుకొని, సో ఇలాంటి యజమానుల పైన అండ్ ఎవరైతే ఇలా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం, అలాగే స్కాలర్షిప్, ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, సో ఇట్లాంటివి ఎన్నో పథకాలు అయితే ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. సో ఈ అన్ని పథకాల ద్వారా పిల్లలు ఇలాంటి బాల కార్మికత్వం నుంచి విముక్తి పొందుతారని, అలాగే ఈ పిల్లలు చక్కగా చదువును కొనసాగించేలా ప్రభుత్వం అయితే ప్రోత్సహిస్తుంది. సో ఇది ఇవాళ మన కాఫీ టైం ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బాస్. కేకే అండ్ సునీత వాయిస్లో చంద్రబోస్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వింటూనే ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు లో వోల్టేజ్ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్దిదారులకు 32,42,000 రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి నిన్న పరిశీలించారు. కళలకు కళాకారుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి గంధర్ దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళనం 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భూములు రీసర్వే పూర్తి చేసి రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల జిల్లా ఉడుమాల్పురం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు చెందిన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, లింగమనేని రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడంతో 4 స్థానాలకు 4 అభ్యర్థులే పోటీలో ఉండడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్ అధికారి వనితారాణి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

వచ్చేసి 8:03:52 అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి ఈరోజు ప్రైసెస్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం. మరి బంగారం ధర అయితే చూసుకుంటే మొదటగా గ్రాము ధర 24 క్యారెట్ వచ్చేసి 14,563 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి గ్రాము ధర 13,349 రూపాయలుగా ఉందన్నమాట. అలాగే మరి వెండి ధర కనుక చూసుకుంటే ఈరోజు గ్రాము వెండి ధర 259.90 రూపాయలుగా ఉంది. అంటే కేజీ వెండి వచ్చేసి 259,900గా ఉందన్నమాట. అలాగే మరి పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ కూడా తెలుసుకుందాం. ఈరోజు పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 117.25 రూపాయలుగా ఉంది లీటర్ ధర. అలాగే లీటర్ డీజిల్ ధర వచ్చేసి 105.36 రూపాయలుగా ఉందన్నమాట. సో ఇవి మరి ప్రైస్ అప్డేట్స్ అయితే. అండ్ అలాగే మరి రాబోయే రోజుల్లో మరి ఈరోజు అండ్ అలాగే నెక్స్ట్ 2-3 డేస్ కూడా టెంపరేచర్స్ ఎలా ఉండబోతున్నాయి, క్లైమేట్ ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఉదిత్ నారాయణ్ అండ్ శ్రేయ ఘోషల్ వాయిస్లో చిరంతన్ భట్ గారు మ్యూజిక్ అందించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం అయితే వినేస్తాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఎస్, గుడ్ మార్నింగ్. విజయవాడలో మనం ఉన్నాం. అలాగే మరి క్లైమేట్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం అనమాట. సో ఈరోజు వాతావరణం అయితే, అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే 33 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీస్ మధ్యలో అయితే ఉండబోతుంది అనమాట. సో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదవచ్చు. అండ్ అలాగే మరి తేమ శాతం కూడా 58 నుంచి 70% వరకు ఉంటుంది కాబట్టి. అండ్ రీసెంట్గా పడినటువంటి వర్షాల వల్ల ఏంటి అంటే, ఈరోజు వాతావరణంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఎండ తీవ్రత రియల్గా కంటే కూడా ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతాం అనమాట. అండ్ అంతేకాకుండా దీనివల్ల ఎక్కువగా చెమట ఉక్కపోత ఎక్కువగా ఉంటాయట. అండ్ మేబీ నైట్ టైం అంటే రాత్రి వేళల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి సో టెంపరేచర్స్ అనేవి 28 డిగ్రీస్ వరకు పడిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే మధ్యాహ్నం వేళల్లో ఈ యూవీ ఇండెక్స్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడ్డాయి కదా, చల్లబడిపోయింది, ఇంకేం లేదు అని అనుకోకండి. అండ్ కాస్త ఎండ తీవ్రత అయితే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి యూవీ ఇండెక్స్ అనేది 8గా ఉంటుంది, అంటే ఎక్స్ట్రీమ్గా ఉండబోతుంది. సో బయట ఎండలో వెళ్ళేవారు 11 ఇంటి తర్వాత, అంటే 10-11 తర్వాత బయటకు వెళ్ళే వాళ్ళు మాత్రం, సో మనం ఇంతకుముందు సమ్మర్స్లో ఎలా చేసామో అలాగే కాస్త జాగ్రత్తగా ఉండండి. వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి ఖచ్చితంగా. అండ్ బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కానీ క్యాప్ కానీ అంబ్రెల్లా కానీ తీసుకొని వెళ్ళండి. అండ్ సన్స్క్రీన్స్, సో ఇలాంటి సన్స్క్రీన్ కూడా అప్లై చేసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ రాబోయే రోజుల్లో కూడా, అంటే నెక్స్ట్ ఒక 7 డేస్, 2-3 డేస్ నుంచి 7 డేస్ వరకు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుండి ఉరుముతో కూడినటువంటి జల్లులు పడేటువంటి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD అయితే తెలిపిందనమాట. సో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం వేళల్లో ఎండ లేదు కదా అనుకోకండి, సాయంత్రం వేళల్లో వర్షం పడిపోతుంది అని చెప్పి కాస్త జాగ్రత్తగా ఉండండి. టెంపరేచర్స్ అయితే అలాగే ఉన్నాయి, మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ఈ వర్షాల వల్ల ఇంకా ఎక్కువ ఉక్కపోత కూడా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. అండ్ ఇంకా మరి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి నేనైతే మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత, అండ్ ప్రతి మీ అందరి కోసం బద్రీనాథ్ ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి FM.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: సమయమా బల సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సో డిస్ట్రిక్ట్ వైజ్ గా అయితే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ రిక్రూట్మెంట్ కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పోస్ట్ వచ్చేసి కదిరి ధర్మవరం, సో ఈ ఏరియాలో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. అండ్ మొత్తం పోస్టులు వచ్చేసి 230 పోస్టులు కదిరిలో ఉన్నాయి అండ్ అలాగే ధర్మవరం ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం కలిపి 209 పోస్టులు సో ఇలా ఇంకా ఉన్నాయన్నమాట. అండ్ మరి ఈ జాబ్ కి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ జూన్ 6 నుంచి స్టార్ట్ అయిపోయాయి, అలాగే జూన్ 18 తారీఖు లాస్ట్ డేట్ అనమాట మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ ఈ నోటిఫికేషన్ పర్టికులర్గా ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, అంటే ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట, ఆడవాళ్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి సత్యసాయి డిస్ట్రిక్ట్ ఏపీలో ఎక్కడైనా పడచ్చు అనమాట. సో వేరియస్ విలేజెస్ ఉన్నాయి కదా, వేరియస్ విలేజెస్ అండ్ మండల్స్ కదిరిలో, కదిరి కానీ ధర్మవరం డివిజన్స్లో కానీ ఎక్కడైనా సరే జాబ్ పోస్టింగ్ అనేది పడేటువంటి అవకాశం ఉందన్నమాట. అండ్ మరి ఈ పోస్ట్కి సంబంధించి మీకు మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి sreesathyasai.ap.gov.in. సో ఈ వెబ్సైట్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. సో అండ్ ఇంకా మరి మరిన్ని విషయాలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాము.

గుడ్ మార్నింగ్ విజయవాడ, మనం అయితే ఉన్నాం. మరి ఇంకా సమ్మర్ సెలవులు అయితే అయిపోయాయి అనమాట, స్కూల్ బెల్స్ మోగడానికి టైం వచ్చేసింది. ఎస్, బ్యాక్ టు స్కూల్ సీజన్ అయితే వచ్చేసింది. సో ఇక ఇప్పటి నుంచి పేరెంట్స్కి అటు కిడ్స్ కూడా టెన్షన్ పడిపోతుంటారు, అమ్మో నెక్స్ట్ ఇయర్ ఎలాంటి టీచర్ వస్తారు, క్లాస్ టీచర్ వస్తారు, ఎలాంటి ఫ్రెండ్స్ మనకి ఉంటారు, లేకపోతే ఒకవేళ ఎవరైనా పిల్లలు స్కూల్ మారనుకోండి, సో స్కూల్ మారిన తర్వాత అమ్మో ఇప్పుడు ఎలా ఉంటారో, నా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు దొరుకుతారు, లేకపోతే ఈ స్కూల్లో ఎలా ఉంటారో, స్ట్రిక్ట్గా ఉంటారో, పర్వాలేదు బాగానే ఉంటారు, సో ఇలాంటి టెన్షన్స్ అనమాట. అండ్ అలాగే పేరెంట్స్లో కూడా టెన్షన్ అయితే వచ్చేస్తుంది కదా, అమ్మో ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాం, ఇంక ఇప్పుడు మళ్ళీ పరుగులు మొదలు అనుకుంటుంటారు. మరి ఇలా టెన్షన్ లేకుండా హ్యాపీగా స్కూల్లో అడుగుపెట్టడానికి కొన్ని సూపర్ కూల్ టిప్స్ అయితే నేనైతే మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. అదేంటంటే, ముందుగా పేరెంట్స్ కోసం కొన్ని క్రేజీ టిప్స్ అయితే షేర్ చేస్తారు. అవి ఏంటంటే, ముందు మీ పిల్లల బెడ్ టైంని మార్చేయండి. ఇన్ని రోజులు అంటే ఈ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా, సో నైట్ ఏ టైంకి పడుకున్నా పర్వాలేదు, మార్నింగ్ ఏ టైంకి లేచినా పర్వాలేదు అంటూ కొంతమంది పేరెంట్స్ అలా వదిలేస్తుంటారు కదా. అండ్ ఆఫ్టర్నూన్ నిద్ర కూడా చాలామంది పిల్లలకి అలవాటు అయిపోయే ఉంటుంది. సో ఇలాంటి బెడ్ టైమ్ని ఒక్కసారి, ఇంకా రేపు ఎల్లుండి నుంచి స్కూల్స్ స్టార్ట్ అనగానే లేదు లేదు మీరు పొద్దున్నే 6 గంటలకల్లా లేవాల్సిందే అని చెప్పి అనవసరంగా పిల్లల్ని పాపం కంగారు పెట్టేయకండి. అలా కాకుండా రోజుకి ఒక నిద్ర సమయాన్ని కొంచెం ఒక 15 మినిట్స్ ముందుకు జరపడానికి ట్రై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు 7:30 అలా లేచారనుకోండి, సో వాళ్ళ బెడ్ టైమ్ని కొంచెం ఒక 15-20 మినిట్స్ కొంచెం ముందుకి, అంటే 7:05-7:10 అలా లేపడం అనమాట. సో అలాగా ఇంకో నెక్స్ట్ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం ముందుగా, అంటే 6:30 అలా లేపడం, ఆ తర్వాత మెల్లిగా 6:00. అంతేగాని 8 వరకు పడుకునే పిల్లల్ని ఒక్కసారి 6:00 లేవాల్సిందే మీరు అని చెప్పి అలా చేయకండి. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, కొంచెం కొంచెంగా బెడ్ టైమ్ని మార్చడం ద్వారా ఏంటంటే పొద్దున్నే హ్యాపీగా లేస్తారు. అండ్ ఇంకా ఏంటంటే, లాస్ట్ మినిట్ అంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి లాస్ట్ మినిట్లో కంగారు పడిపోకుండా ఒకసారి స్కూల్ డ్రెస్సులు, షూస్ సైజు సరిపోయారో లేదో ఒకసారి ట్రయల్ రన్ వేయండి, అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక అవి ఇంకా ఫిట్టింగ్ సరిగ్గా లేదు అనుకుంటే, సో వాటిని ఖచ్చితంగా మార్చుకోండి, లేదంటే ఆల్టర్ చేసుకోవడం కానీ, షూస్ కానీ సాక్స్ కానీ ఇలాంటివి ఏదైతే ఏదైనా డ్యామేజ్ కానీ లేకపోతే ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే, సో కొత్త పెయిర్ ఆఫ్ అవి తీసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే, లంచ్ బాక్స్ కూడా ప్లానింగ్ ముందుగానే సిద్ధం చేసుకోండి. ఎందుకంటే, సో ఒక 1-2 వీక్స్ కాస్త కష్టంగానే ఉంటుంది పేరెంట్స్కి, అమ్మో మళ్ళీ ఎలా మనం డైలీ రొటీన్లో సెట్ అవ్వగలమని చెప్పి, అలాంటి టెన్షన్ తగ్గాలి అంటే కాస్త లంచ్ బాక్స్ అనేది ప్లాన్ చేసుకుంటుండండి. సో ఆ వీక్లో సరిపడానికి స్నాక్స్ కానివ్వండి, లంచ్ మెను ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మార్నింగ్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే మరి స్కూల్ బ్యాగ్స్ పెట్టేటువంటి ప్లేస్, షూస్, వాటర్ బాటిల్స్ వీటి పెట్టడానికి ఒక సపరేట్ స్పేస్ అయితే క్రియేట్ చేయండి, వాటి కోసం ప్లేస్ని కేటాయించండి. అండ్ మరి ఇప్పుడు మన కిడ్స్ కోసం కూడా నేనైతే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను, అవన్నీ కూడా వినాలి అంటే మరి మీరు కూడా వింటూనే ఉండాలి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇద్దరు మిత్రులు విచిత్ర నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆ సాంగ్ తర్వాత మరి కిడ్స్ కూడా టిప్స్ అయితే షేర్ చేస్తాను, అండ్ మీరు కూడా తెలుసుకుంటూ ఉండండి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, గుడ్ మార్నింగ్. విజయవాడలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, మరి పిల్లలు కూడా కొన్ని టిప్స్ అన్నమాట. మీరు తీసుకెళ్లేటువంటి బుక్స్ కానివ్వండి, పెన్సిల్ బాక్స్, హోంవర్క్స్ ఇవన్నీ కూడా రాత్రి బ్యాగ్లో సర్దేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది నైట్ ప్రిపరేషన్ అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే, మార్నింగ్ లేచాక అమ్మో నా సోషల్ బుక్ ఎక్కడుంది, నా మ్యాథ్స్ బుక్ కనిపించట్లేదు అని చెప్పి అనవసరమైనటువంటి టెన్షన్ అయితే తగ్గుతుంది. అండ్ ఇంకా స్కూల్ మొదటి రోజు ఎక్కడ కలవాలో మీ బెస్ట్ ఫ్రెండ్కి ఇప్పుడే కాల్ చేసి చెప్పేసేయండి. సో దాని ద్వారా ఏంటంటే, స్కూల్కి వెళ్ళగాలి అలా మీ ఫ్రెండ్స్ని చూశారనుకోండి, అది ఒక మంచి హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నువ్వు వెళ్ళి ముందు మన స్టార్టింగ్ స్టెప్స్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను ఈ టైం కల్లా అని అలా ముందే ఇన్ఫామ్ చేసుకోవడం. అండ్ మీరు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, రావట్లేదు, ఇలాంటివి కాస్త ఫ్రెండ్స్తో కాస్త టచ్లో ఉండండి మరి. అండ్ ఇంకా అంతేకాకుండా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇన్ని రోజులు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా భోంచేసేవారు కదా పిల్లలు, ఇప్పుడు ఏంటి అంటే కంపల్సరీగా లంచ్ బాక్స్. సో ఆ లంచ్ బాక్స్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మీకు కావాల్సిన కర్రీస్ కానీ స్నాక్స్ కానీ ఏమన్నా ఉంటే అవి ముందే మీ మమ్మీకి చెప్పేయండి, అమ్మా నాకు ఒక 2-3 డేస్ నాకు నచ్చినవి పెట్టమ్మా అని చెప్పి చక్కగా రిక్వెస్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఇష్టమైనటువంటి హెల్దీ స్నాక్స్ కానీ హెల్దీ డిషెస్తో మీ రోజులు కొన్ని అంటే కొన్ని రోజులు అలా మెల్లిగా అలవాటు చేసుకోవచ్చు అనమాట మళ్ళీ టిఫిన్ బాక్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మీరు అదే స్కూల్ అయినా లేకపోతే స్కూల్ మారినా క్లాస్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతారు కదా. సో కొత్త టీచర్స్ వస్తారు, కొత్త సబ్జెక్ట్స్ ఉంటాయి, కాబట్టి మీకు ఏదన్నా డౌట్ ఉందనుకోండి టీచర్ని అడగడానికి అస్సలు మొహమాట పడకండి. ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్, మీకు ఏదన్నా డౌట్

డౌట్స్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోయినా టీచర్ని అడిగి తెలుసుకోండి, క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే మీకు ఏదైనా సరే సబ్జెక్ట్లో బేసిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో ఆ బేసిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ నుంచి కాస్త క్లియర్గా ఉండాలన్నమాట. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా టీచర్ని అడిగి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయిపోతే ఇంకా నెక్స్ట్ ఇక మీరు స్కూల్ ఫస్ట్ స్టార్టింగ్ డేస్ ఉంటాయి కదా, సో వాటిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మరింత సంతోషంగా అండ్ మరింత కాన్ఫిడెంట్గా మీరైతే ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళకి మన గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ అండ్ నెక్స్ట్ అయితే మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మన జోరుగా హుషారుగా ప్రోగ్రామ్లో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, జై చిరంజీవ ఈ చిత్రం నుంచి. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం అండ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో మనమైతే ఉన్నాము.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద 100 కోట్ల రూపాయలతో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఏర్పాటుకు పార్లమెంట్ సభ్యురాలు డి పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఏ రాష్టంలో లేని విధంగా 2 ఏళ్లలో కేంద్రం నుంచి 14 లక్షల కోట్ల నిధులు మన రాష్టానికి వచ్చాయని, అభివృద్ది సంక్షేమంలో రాష్టం ముందంజలో ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ తెలిపారు. రాష్టంలో 2 ఏళ్ల కూటమి పాలన, 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లేందుకు తిరుపతిలో ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో దేశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు 2025-26 సంవత్సరానికి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్స్టిట్యూషనల్ పర్ఫార్మెన్స్ అవార్డు ఫర్ స్టేట్ పోలీస్ పురస్కారాన్ని ప్రకటించింది. ఉపాధ్యాయుల నియామకాల కోసం 10 అక్టోబర్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి 10 డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అమరావతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకతతో నిర్వహించామని స్పష్టం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒప్పంద విధానంలో 529 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో స్టాఫ్ నర్సుల పోస్టులు 419, ఫార్మసిస్ట్ 24, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ల పోస్టులు 86 ఉన్నాయి. అర్హత కలిగిన వారు ఈ నెల 13 నుంచి 35 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములు కావాలని ప్రముఖ యోగా అసోసియేషన్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కోరింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోని అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని ఏపీ ఛాంబర్స్ అధ్యకులు పొట్లూరి భాస్కర్రావు పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సహకారంతో ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఎక్స్పో 2026 విజయవాడలో గురువారం ప్రారంభించారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత పురుషుల జట్టు 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. వార్షిక సవరణలో భాగంగా టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా ఒక స్థానం ఎగబాకిన దక్షిణాఫ్రికా 102 పాయింట్లతో 3వ ర్యాంకు చేరుకుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

9 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం చాలాసార్లు చాలా విషయాల్లో అనుకుంటుంటాం కదా, సమస్యలు లేకపోతే సవాళ్ళు ఇలా అని. అయితే సమస్యలు కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే ఉంటాయా, పిల్లలకు ఉండవా? పిల్లలు దేశ భవిష్యత్తు అని అంటాం, కానీ ఆ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి చిన్నారులు నేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం, వాటి గురించి మాట్లాడుకుందాం, అలాగే మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఒక చిన్నారి మనసులోకి వెళ్ళి చూస్తే మొదటగా మనకు కనిపించేది ఏంటి? చదువులో ఒత్తిడి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ర్యాంక్స్ తెచ్చుకోవాలి అంటూ ప్రెషర్ చేస్తూ ఉంటారు పేరెంట్స్. సో వీటితో పాటు పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా పిల్లల జీవితంలో భాగమైపోయాయి. విజయం సాధించాలనేటువంటి తపన మంచిదే, కానీ అది వారి బాల్యాన్ని దూరం చేయకూడదు కదా. మరి ఇలాంటి ఎన్నో విషయాలున్నాయి, ఎన్నో సమస్యలు సవాళ్లను పిల్లలు చిన్న వయసులో నుంచే ఫేస్ చేస్తున్నారనమాట. మరి ఆ సమస్యలన్నీ ఏంటి, మరి వాటిని మనం పేరెంట్స్గా కానివ్వండి లేకపోతే ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఎలా తగ్గించాలి లేకపోతే మార్చాలి అనేటువంటి విషయాల గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన జోరుగా హుషారుగాలు. దానికంటే ముందు ఇదే నా మొదటి ప్రేమ లేఖ, ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వింటూనే ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేటువంటి విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. మరి మన జోరుగా హుషారుగాలు, సో మారుతున్న టెక్నాలజీ, జీవనశైలి, ఈ రెండు కారణాల వల్ల మునుపెన్నడూ లేనటువంటి కొత్త సవాళ్లను పిల్లలు ఎదుర్కొంటున్నారు. సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళలో ఏకాగ్రత తగ్గిపోతుందండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ చూడడం, సో వీటన్నిటి వల్ల ఏంటి అంటే పిల్లల్లో అటెన్షన్ స్పాన్ అంటే ఏకాగ్రత నిలిచేటువంటి సమయం బాగా తగ్గిపోతుంది. సో దీనివల్ల క్లాస్ రూమ్ చదువులు వారికి బోర్ కొడుతున్నాయి. అండ్ అంతేకాకుండా పిల్లలు కాస్త ఏడ్చినా ఏదైనా అల్లర్ చేసినా కూడా వెంటనే ఫోన్ ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఉంటుంటారు కదా. సో ఇలా అంటే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇలా చేస్తుంటారు. కానీ వీటి వల్ల ఏంటి అంటే వారు తమ భావోద్వేగాలను స్వయంగా ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోలేకపోతున్నారు, నేర్చుకోలేకపోతున్నారు. మనకి కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలంటే కాస్త ఆ కోపానికి టైం ఇవ్వాలి, లేదా బాధ బోర్ కొట్టినప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించాలంటే దానికి కూడా కొంత టైం పడుతుంది. కానీ ఇలా పిల్లలు ఏ కాస్త ఏడ్చినా అలా చేసినా కూడా వెంటనే ఇలా మొబైల్ ఫోన్స్ ఇచ్చి శాంతింపజేయడం అనేది ఒక వాళ్ళకి ఒక ఎమోషనల్ పాసిఫైయర్లా అవుతుంది. అండ్ వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోలేకపోతుంటారనమాట. అలాగే ఫోన్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల బయటకు వెళ్ళి ఆడేటువంటి ఆటలు తగ్గిపోతున్నాయి. సో దీనివల్ల శారీరక ఎదుగుదల కూడా చాలా వరకు దెబ్బతింటుంది పిల్లల్లో. అండ్ వీటితో పాటు సామాజికమైనటువంటి సమస్యలు అలాగే మానసిక సమస్యల్ని కూడా ఎన్నో ఫేస్ చేస్తున్నారనమాట పిల్లలు, ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు. సో అవేంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మీలో ఎంతమంది దీనికి అగ్రి అవుతారో కూడా చూద్దాం. సో మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ దేవి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మరి పిల్లలు బేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కదా. చిన్న వయసులోనే యాంగ్జైటీకి లోనవుతున్నారు పిల్లలు, ఎందుకంటే సోషల్ మీడియా లేదంటే ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయనేటువంటి ఎక్కువ నెగిటివ్ వార్తలు కూడా పిల్లలు చిన్నప్పుడే చూసేస్తున్నారు. అంటే యుద్ధాలు కానివ్వండి, వాతావరణ మార్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్నప్పుడే చూడడం వల్ల వాళ్ళలో తెలియని భయం, ఆందోళన అనేది పెరుగుతుంది. అండ్ ఆన్లైన్లో వందల మంది ఫ్రెండ్స్ ఉన్న నిజ జీవితంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకునేటువంటి సమయం లేకపోవడం వల్ల ఒంటరితనానికి లోనవుతున్నారు. అండ్ ముఖాముఖి మాట్లాడేటప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని సామాజిక నైపుణ్యాలు, అంటే మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కాస్త వాళ్ళ కళ్ళు చూసి మాట్లాడడం, ముఖం చూసి మాట్లాడడం, ఇలాంటివి అనమాట. సో ఇట్లాంటి సోషల్ క్యూస్ అనేవి ఇప్పుడున్నటువంటి పిల్లల్లో లోపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు పిల్లలకి ఏంటంటే పెద్దవాళ్ళు కనపడగానే వాళ్ళకి నమస్కారం చేయాలి, బాగున్నారా అని అడగాలి, లేదంటే ఇంటికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా రాగానే మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, ఇలాంటి చిన్న చిన్న ఎటిక్వెట్స్ అన్ని నేర్పిస్తూ ఉండేవారనమాట. అండ్ ఇప్పుడు చూస్తే పిల్లలు ఎవరన్నా చుట్టాలు లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వస్తే చాలు, వెంటనే గబగబా వేరే గదిలోకి వెళ్ళి తలపేసేసుకుంటున్నారు అనమాట. సో ఇలాంటి ఒంటరితనానికి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు పిల్లలు. అండ్ అలాగే ఇంటర్నెట్లో ఇతరుల లైఫ్ స్టైల్ని చూసి తమను తాము తక్కువగా ఊహించుకోవడం, బాడీ షేమింగ్, సైబర్ బుల్లింగ్ ఇలాంటి వాటి బారిన కూడా పిల్లలు పడటం జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఫిజికల్గా కూడా ఎన్నో లోపాలకు గురవుతున్నారు, ఆరోగ్యంగా పరమైనటువంటి హెల్త్ డెఫిసిట్స్కి లోనవుతున్నారనమాట పిల్లలు. సో అవేంటి అంటే రాత్రి టైం ఎక్కువగా మొబైల్స్ లేదా ట్యాబ్స్ ఇలాంటివి చూడడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్ నిద్రను పాడు చేస్తుంది. సో దీనివల్ల పగటిపూట బద్ధకంగా చిరాకుగా ఉంటున్నారనమాట. అండ్ వీటితో పాటు వ్యాయామం అండ్ అలాగే ఆటలు లేకపోవడం వల్ల జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తినడం వల్ల చిన్న వయసులోనే అధిక బరువు అండ్ అలాగే విటమిన్ డి లోపం కూడా వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు మనకి చిరుతిండ్లు అంటే ఏంటి చెప్పండి, అంటే కొంచెం ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే చిరుతిండ్లు అంటే ఇంట్లో చేసి పెట్టేవి చిరుతిండ్లు అయినా కూడా, అంతగా ఎప్పుడన్నా ఆకలి వేస్తుంది అంటే అమ్మ కాసింది పల్లీలో లేకపోతే ఏమన్నా మరమరాలో ఇలాంటివి ఇచ్చి పిల్లల్ని కాసేపు అలా చూసుకున్నాను అనమాట. అండ్ బట్ ఇప్పుడు ఇంకా స్నాక్స్ అంటే బయట దొరికేటువంటి ఫ్రైడ్ జంక్ ఫుడ్స్ వీటితో పాటు చాలా చీప్గా దొరికేస్తున్నాయి అనమాట. సో వాటి మీద పిల్లలు ఎక్కువగా డిపెండెంట్ అయిపోతున్నారు. అండ్ అలాగే సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, సో వీటి నుంచి కాస్త పిల్లల్ని దూరంగా ఉంచండి. అండ్ వీటితో పాటు అంటే శారీరకమైనటువంటి సమస్యలే కాదండి, అండ్ వీటి వల్ల వాళ్ళకి ఎన్నో రకాల చదువుల్లో ఇబ్బంది వస్తున్నాయి, పేరెంటల్ ప్రెషర్స్ ఉంటున్నాయి, వాటన్నిటి గురించి కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా వింటూనే ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాము.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
2: ఓన్లీ ఆన్ వివిధ.

0: FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్, మరి పిల్లలు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. సో ఏదైనా సరే మనం ఇంటర్నెట్ని అడిగాం అనుకోండి, వెంటనే సమాధానం దొరకడం అనేది వాళ్ళకి అలవాటు పడిపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్కి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడున్నటువంటి పిల్లలు. సో నిజ జీవితంలో కూడా ఏదైనా సమస్య వస్తే ఆలోచించి పరిష్కరించుకునేటువంటి ఓపిక, అంటే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లల్లో మెల్లిగా తగ్గిపోతున్నాయి. వీటితో పాటు పేరెంటల్ ప్రెషర్స్ ఇందాక చెప్పినట్టు చదువులతో పాటు, జస్ట్ ఓన్లీ చదివేనా, దాంతోపాటు డ్యాన్స్ అంటారు, మ్యూజిక్ అంటారు, స్పోర్ట్స్ అంటారు, అదే ఆ ఎక్స్ట్రా క్లాస్, మ్యాథ్స్ ఎక్స్ట్రా క్లాస్ అని, హిందీ ఎక్స్ట్రా క్లాస్ అని, ఇలాగా ఏదో ఒకటి అంటూ పిల్లల్ని రోజంతా కూడా బిజీగా మార్చేస్తున్నారు. సో దీనివల్ల వాళ్ళకి ప్రశాంతంగా ఉండడానికి, ఫ్రీగా ఆడుకోవడానికి సమయమే దొరకట్లేదు అనమాట. సో పాపం వాళ్ళు ఖాళీగా ఉండలేకపోతున్నారు పిల్లలు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలతో గడిపేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఫోన్లలో బిజీగా ఉండడం వల్ల పిల్లలు తమ వైపు దృష్టి తిప్పుకోవడానికి ఇలా మొండిగా ప్రవర్తించడం, అల్లరి చేయడం ఇట్లాంటివి చేస్తుంటారన్నమాట. సో ఇలాంటివి తగ్గించాలి అంటే తల్లిదండ్రులు కూడా డిస్ట్రాక్షన్ని తగ్గించుకోవాలి. సో మరి ఇప్పటి వరకు మరి మనం ఈ తరం పిల్లలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. అయితే వీటిని అధిగమించడానికి మరి తల్లిదండ్రులు ఎలా సపోర్ట్ చేయొచ్చు, వీటికి ఎలాంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనేవి ఇవ్వచ్చు అనేటువంటి విషయాలు కూడా నేనైతే షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ప్రేమతో రా. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

పిల్లలు ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. మరి దాన్ని అధిగమించడానికి మనం తీసుకోవాల్సినటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం. సో పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు అని కాదు, కానీ టైంని లిమిట్ చేయండి. స్క్రీన్ టైం మొబైల్ కానివ్వండి, లేకపోతే టీవీ టైం కానీ, ఇవన్నీ కూడా లిమిట్ చేయండి. గట్టి రూల్ పెట్టండి, 1 అవర్ 2 అవర్స్ కంటే మాక్సిమం యూజ్ చేయొద్దు, చూడొద్దు అని. అలాగే భోజనం చేసేటప్పుడు బెడ్రూమ్లోనూ, అంటే నిద్రపోయే ముందు, ఈ టాబ్లెట్స్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, వీటన్ని అంటే గ్యాడ్జెట్స్ ఫ్రీ చేసేయండి. అంటే భోజనం చేసేటప్పుడు పడుకునే ముందు అస్సలు ఇలాంటివి యూజ్ చేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలకు బోర్ కొట్టిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పేసి ఇలా టీవీ ఆన్ చేసి ఫోన్ చేసి ఇలా కాకుండా వాళ్ళని కాస్త బోర్డమ్ని ఎంజాయ్ చేయనివ్వండి. ఖాళీ సమయంలో అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటి ఆలోచనలు వాళ్ళలో రేకెత్తాలంటే, వాళ్ళ క్రియేటివిటీ పెరగాలంటే కాస్త బోర్ కొట్టాలి. అండ్ ఇంకొకటి, రోజుకు కనీసం ఒక 30 మినిట్స్ అయినా సరే ఫోన్స్ పక్కన పెట్టేసి పిల్లలతో మనస్ఫూర్తిగా మాట్లాడండి, వాళ్ళతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి. అలాగే అట్లీస్ట్ 1 అవర్ కానీ, ఒక 1/2 అవర్ to 1 అవర్ పార్క్కి తీసుకెళ్ళడం, లేదా తోటి పిల్లలతో కలిసి ఆడుకునే విధంగా శారీరక ఆటలను ప్రోత్సహించండి. అండ్ వారు పడేటువంటి భయాలేంటి, వాళ్ళ ఆందోళనలు ఏంటి, ఇవన్నీ కూడా ఓపిక్గా వినాలి పేరెంట్స్ అన్నమాట. వీటితో పాటు హెల్దీ డైట్, ఇంట్లో జంక్ ఫుడ్ నిల్వ ఉంచడం అనేది తగ్గించండి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఇలాంటి పోషకాహారం అనేది పిల్లలకి అలవాటు చేయండి. అండ్ ప్రతిదీ కూడా అడిగిన వెంటనే ఇచ్చేయకండి. సో కొన్నింటి కోసం కాస్త ఓపిక్గా వేచి ఉండేలాగా వాటిని వాళ్ళకి అలవాటు చేయండి. అండ్ కష్టపడడం కూడా వాళ్ళకి నేర్పించండి. వాళ్ళ వయసుకు తగ్గట్లుగా సొంతంగా బుక్స్ అద్దుకోవడం, ప్లేట్ కడుక్కోవడం, ఇలాంటి చిన్న చిన్న బాధ్యతలు కూడా పిల్లలకి చెప్పండి. సో ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే, పిల్లల్లో ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది తగ్గుతుందన్నమాట. సో ఇది వాళ్ళకి మన జోరుగా హుషారుగా మరి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ హై. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం, అండ్ జోరుగా హుషారుగాలో మనమైతే ఉన్నాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అస్థిరత నెలకొన్నా అభివృద్ది పదంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలోని రాష్టపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిన్న జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ముందుకు సాగుతున్న కొద్దీ రాష్ట్రాల సమష్టి బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడా ఎరువులు నిల్వలు దేశంలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్లో ప్రతిపాదించిన ధరలో 50% కంటే తక్కువకే యూరియా సరఫరా చేస్తామని ఆయా సంస్థలు పేర్కొన్నాయని, ఈ ధరలను పరిశీలించాకే ఎరువుల సబ్సిడీపై జరిగే అంచనాకు వస్తామని రసాయనాలు ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణయ శర్మ తెలిపారు. రాష్ట వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం 45,000 ప్రభుత్వ, 44,000 ప్రైవేటు పాఠశాలలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. డ్రాప్అవుట్స్ను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-2025 సంవత్సరాలకు ప్రకటించిన పురస్కారాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 18 మంది ఎంపికయ్యారు. సంగీతం, నాట్యం, నాటకం, జానపద రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రతిభావంతులైన కళాకారులను 1952 నుంచి ఈ అవార్డులతో సత్కరిస్తున్నారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ నిషేధం 92 రోజులకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అరక్కోణం యార్డు విస్తరణ పనుల కారణంగా చెన్నై సెంట్రల్, తిరుపతి సహా 8 రైళ్లను ఈ నెల 26-28 తేదీలో రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 సంవత్సరం నుండి ప్రతి ఏటా జూన్12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాల కార్మికులను నిర్మూలించడం ఈ దినోత్సవ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 859 పాయింట్లు, నిఫ్టీ 253 పాయింట్లు లాభపడ్డాయి. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఎస్, 10:03 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. సో మరి మన హరివిల్లు లోకి స్టార్ట్ చేసే ముందు కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. సో చాలా చక్కగా మెసేజ్ పంపించారనమాట, సూపర్. సో ఈ అంటే ఈ తరం అయితే మారుతుంది, పిల్లల్లో మార్పు అనేది తప్పు కాదు, కానీ అది కాలం మారిన తీరు, కాలం వేగం పెరిగిన చోట ఆ వేగానికి తగ్గట్టుగా సరైన దిశ కూడా అవసరం. తల్లిదండ్రులు గతాన్ని మోస్తుంటే పిల్లలు భవిష్యత్తుకై పరిగెత్తిస్తుంటారు. మనం మధ్యలో సంభాషణే వంతెనగా ఉండాలి. సూపర్. అండ్ నేటి పిల్లలను అర్థం చేసుకొని సరిదిద్దడానికి ఆ రోజుల్లో అలా ఉండేది అనడం కంటే ఇప్పుడు ఎలా ఉంది అని పిల్లల్ని అడిగితే దగ్గరవుతారు. అలాగే ఫోన్ తీసేయడం, గట్టిగా మందలించడం ఇలా కాకుండా అవి ఎంతవరకు అవసరమో చెప్పాలి. అండ్ అలాగే వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటూ పోలికలు లేకుండా ప్రేరణ కంటే అవి ఏంటంటే ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి టెక్నాలజీని శత్రువుగా చూడద్దు, అది వారి ప్రపంచం. దాన్ని చక్కగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పాలి, ఎప్పుడు ఆపాలో కూడా నేర్పాలి. అండ్ ఫోన్ లేకుండా పిల్లలతో మాట్లాడడం బంధాన్ని పెంచుతుంది. చాలా చక్కగా పంపించారు, సూపర్ అండి. సో ఈ తరం పిల్లలు మారలేదు, వాళ్ళు కాలానికి తగ్గట్టుగా మారిపోయారు. వాళ్ళని వెనక్కి లాగడం కంటే కూడా వారి పక్కన నడుస్తూ దారి చూపడమే నేటి తల్లిదండ్రుల విజయం అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి పంపించారు. చాలా చక్కగా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా పిల్లల్ని తల్లిదండ్రులు అతిగారాభం చేసి ఇలా జరుగుతుంది అంటూ పంపించారనమాట. సో కొన్ని విషయాలు కాస్త కఠినంగా ఉంటేనే దారిలో పడతారంటున్నారు అరుణ గారు తిరుపతి నుంచి. ఎస్, మేబీ. అండ్ పెడన్న జోగానంద్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా చాలా బాగుంది అంటూ పంపించారు. అండ్ అలాగే జోరుగా హుషారుగాలో అద్భుతమైన విషయాలు చెప్పారు. అండ్ మీరు ప్లే చేసిన పాటలు అన్నీ కూడా సంతృప్తి కలిగించాయి అంటూ పంపించారు అనమాట. ఓకే, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. అండ్ అలాగే ఓకే, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా దూరంగా ఉంచాలి అంటూ పంపించారు శోభ గారు తిరుపతి నుంచి. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హరివిల్లు అంటున్నారు. సో మరి మన హరివిల్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట, మరి ఇంతకీ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో.

ఎస్, మనమైతే చూస్తాం కొన్ని ఆటలు, అంటే కొన్ని ఆటలు ఇద్దరే ఆడతారు, కొన్ని ఆట ఒక్కలే ఆడినా ఆడుకోవచ్చు, అండ్ కొన్ని ఆటలు ఎంతమంది అయినా ప్లేయర్స్తో ఆడచ్చు, అలాగా లిమిట్ ఉంటుంది కదా. సో అయితే కొన్ని ఆటలకి 11 మంది టీం మెంబర్సే ఉండాలన్నమాట. సో ఇలాగ ఫుట్బాల్లో ఉంటారు. సో ఫుట్బాల్లో కాకుండా ఇంకా ఏ ఆటల్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఫుట్బాల్లోనే కాకుండా ఇంకా ఏ ఆటల్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు? సో మరి మీ ఈ క్వశ్చన్కి కనుక ఆన్సర్ తెలిసినట్లయితే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను.

మరి మన హర్విల్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఫుట్బాల్లోనే కాకుండా ఇంకా ఏ ఆటల్లో 11 మంది ఆటగాళ్లు ఉంటారు అని అడిగాను. అండ్ చూసేద్దాం రైట్ ఆన్సర్స్ అయితే. ఎస్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, విశ్వగ్నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయిపీఠం భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ శోభ గారు తిరుపతి నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లలిత, మురళి, భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కల్లూరు మండల్ కొంగనపాడు నుంచి సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సో గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ కాకాని నుంచి పద్మ, శేఖర్, చంద్ర, నవ్య గారు, సో మంచి టాపిక్ గురించి వినిపించారంటూ రైట్ ఆన్సర్స్ కూడా పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే అపరంజీ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాసిక వేణు గారు దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే మల్లికార్జున గారు విజయవాడ. ఓకే, సో ఇప్పుడిప్పుడే బడిబాట పట్టినటువంటి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ పంపించారు, సో కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ పలక సత్యనారాయణ గారు కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి ఆన్సర్ తెలియదు అంటున్నారు. నో ప్రాబ్లం అండి, నేనైతే రివీల్ చేస్తాను. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎండి సిరాజుద్దీన్ గారు అయన్, ఇన్నాయ, శ్రీరంగపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే వి కోటేశ్వరరావు గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్. సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శిష్ల వేణుగోపాల్ దత్తా గారు మద్రాసు నుంచి పంపించారు. సో మైక్రో అండ్ మ్యాక్రో స్థాయిలో మాధవరెడ్డి గారు సూచనలు అమోఘం అంటూ పంపించారు అనమాట. అండ్ అలాగే మీరు అందించినటువంటి అద్భుతమైన సూచనలు, విశ్లేషణ కూడా ఆకట్టుకున్నాయంటూ పంపించారు. అలాగే రైట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే యువ గారు నీలకంఠాపురం దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఏంటో. సో 11 మంది ఆటగాళ్ళు అనగానే మనందరికీ గుర్తొచ్చేది మెయిన్గా క్రికెట్ కదా. సో క్రికెటే కాదు, హాకీలో కూడా. సో ఫుట్బాల్, క్రికెట్, హాకీ, సో ఈ గేమ్స్లో 11 మంది ఆటగాళ్ళు ఉంటారన్నమాట.

అండ్ వీటితో పాటు తృణధాన్యాలు అండ్ పల్సెస్, సో ఇలాగ ఎన్నో రకాలుగా తింటుంటాం కదా. కానీ వెదురును తన డైట్లో ఎక్కువ మోతాదులో తీసుకునేటువంటి జంతువు ఒకటి ఉందన్నమాట. సో ఆ జంతువు గురించి మీకు ఎవరికైనా తెలిస్తే మరి వాట్సాప్ చేసేయండి 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి. సో క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వెదురు అంటే బ్యాంబూను తన డైట్లో ఎక్కువగా తీసుకునేటువంటి జంతువు ఏది? మరి మీ ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ప్రతి మీ అందరి కోసం జల్సా ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

హరివిల్లు ప్రోగ్రాంలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి బ్యాంబూను తన డైట్లో ఎక్కువగా తీసుకునేటువంటి జంతువు ఏంటి అని. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, మురళి గారు హాయ్, సమత గారు అంటూ పంపించారు, హాయ్ అండి. అండ్ ఇంకా కర్నూలు జిల్లా కల్లూరు కొంగనపండు నుంచి సుంకనపండు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశ్వజ్ఞ గారు, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ మ్యామ్ అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, దేవసేన గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా రాకేష్ గారు ముంబై నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అపరంజీ గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, కోటేశ్వరరావు గారు ఒడిశా నుంచి కరెక్ట్ ఆన్సర్, లలిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం, ఆషిక్ ఇలాహి, పర్వేజ్ పెద్దపరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే వెదురు పిల్లకలు వెదురు బియ్యం బషీరు సుభాని పంపించారనమాట. సో ఓకే, అండ్ ఇంతకీ అది ఏ జంతువు తింటుందో పంపించలేదు. ఓకే, భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, పెడన అప్పలరాజు గారు జగనంద్ర కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సిస్లా వేణుగోపాల్ దత్తా గారు ఎస్ రైట్ ఆన్సర్ అండి, పాలెం పోలే గారు వాళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాఘవ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు వివిధ భారతి, అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ దామర్ల పెద్దమస్తానరావు అలాగే చిన్న మస్తానరావు గారు సో గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అనమాట. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో, నేను దానికంటే ముందు ఇంకొక మెసేజ్ కూడా వచ్చేసింది. ఎంఆర్ తేజశ్రీ గారు దేవదొడ్డి బైరెడ్డిపల్లి చిత్తూరు నుంచి పంపించారు. అండ్ అలాగే సత్యభార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

వెదురును తన డైట్లో ఎక్కువగా తీసుకునేటువంటి జంతువు పాండా అనమాట. సో పాండాస్ మామూలుగా ఇంకా మిగతా అన్నీ కూడా తింటాయి, కానీ ఆల్మోస్ట్ 90% వరకు ఈ వెదురు పులకలు పిలకలు ఏవైతే ఉంటాయో సో వాటిని, లేత వెదురు మొక్కలు, సో ఇవి ఎక్కువగా తింటాయట పాండాస్. సో అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది మన హరివిలిలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పాలసీని ఆమోదించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ AIML అంటారు కదా, సో ఈ పాలసీని ఆమోదించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది? సో ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఘర్షణ.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఎస్, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పాలసీని ఆమోదించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ అయితే. సో విశ్వక్ నగర్ విజయవాడ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ కాదండి అది. అండ్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపించారు, ఆన్సర్ కాదండి. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రమణ గారు అల్లపురం నుంచి పంపించారు, ఆన్సర్ ఆన్సర్ కాదండి. అండ్ కర్నూలు జిల్లా నుంచి కొంగనపండు నుండి సుంకన్నపండు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ శిష్ల వేణుగోపాల దత్త గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ అపరంచి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అంటూ పంపించారు. సానియా గారు చిత్తూరు నుంచి, అలాగే భానువర్ధన్ గారు గూడూరు నుంచి పంపించారు ఆన్సర్. శోభ గారు తిరుపతి నుంచి పంపించారు, కానీ కాదండి. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపిస్తున్నారు అనమాట. ఓకే. లలిత గారు మురళి భాను కామకూర్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు ఆన్సర్. ఓకే. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు పంపించారు ఆన్సర్, కానీ కాదు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే వెంకటగిరి నుంచి వాసు గారు పంపించారు ఆన్సర్, కానీ కాదండి. పెడన జోగానంద్రపాల నుండి అప్పలరాజు గారు పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

సారీ విశ్వక్ నగర్, సో మీది కూడా కరెక్ట్ ఆన్సరే. అండ్ మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే తమిళనాడు అనమాట. సో తమిళనాడు ఇస్ ద ఫస్ట్ స్టేట్, అంటే ఫార్మల్ పాలసీస్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అలాగే బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ వీటన్నింటినీ ఇన్వాల్వ్ చేసి ఫాల్సెస్ని ఫామ్ చేయడం, దానిలో తమిళనాడు బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ అనమాట. అండ్ ఆ తర్వాత రాజస్థాన్ అండ్ కేరళ కూడా ఇదే ఇప్పుడు ఫాలో అవుతున్నారు. అండ్ మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మరి మన హరివిలు ప్రోగ్రాంలో క్వశ్చన్ ఏంటి అంటే పట్టణ స్థానికంగా సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను అమలు చేసినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను అమలు చేసినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది? అండ్ మీరు కనుక మీ ఆన్సర్ని వాట్సాప్ చేయాలంటే 0662-4881-4 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. అండ్ ఇంకా ఇందాక పంపించినటువంటి మెసేజెస్ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, చూసేద్దాం. నాగార్జున లక్ష్మి గారు వడియంపేట నుంచి ఆన్సర్ పంపించారు, అలాగే పాలెంపోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పంపించారు మెసేజ్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, ఓకే. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ మరి మీ ఆన్సర్స్ అయితే వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
3: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ పద్ధతిని అమలు చేసినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్. రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, బీహార్ నుంచి సారీ మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడన నుంచి, పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుంకన్న పండు గారు కర్నూలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, తిరుపతి నుంచి అపరంజి గారు, భాస్కర్ గారు పెడన నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అండ్ అలాగే భాను వర్ధన్ గూడు నుంచి, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. అలాగే ఎంఆర్ తేజశ్రీ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్తూరు నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు, కానీ ఆన్సర్ కాదండి. బట్ మిగతా వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో బీహార్ అన్నమాట రైట్ ఆన్సర్. సో బీహార్ రాష్ట్రంలో తొలిసారిగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్ వ్యవస్థను అమలు చేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్, సో ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉందన్నమాట. అదేంటి అంటే ఒక యునిక్ సిగ్నేచర్ స్టైల్, అంటే విజిల్ వేస్తాం కదా, ఈ విజిల్ వేసేటువంటి స్టైల్లో కూడా ఒక స్పెషల్ సిగ్నేచర్ స్టైల్తో ఒక యానిమల్ ఇంకో యానిమల్ని పిలుస్తుంది అనమాట. ఇంతకీ ఆ యానిమల్స్ ఏంటో మీకు తెలుసా? అంటే మనం పిలవాలంటే పేరు పెట్టో లేకపోతే ఏదో ఒక అంటే వ్యక్తి అనుకోండి, లేడీస్ అయితే హలో ఎక్స్క్యూజ్ మీ అనో ఇలాగే ఏదో ఒకటి ఇలా పిలుస్తాం కదా, అలా కాకుండా ఒక యునీక్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ విజిల్ ఉంటుందన్నమాట. సో ఆ విజిల్ వేస్తే ఆ పర్టిక్యులర్ యానిమల్ మాత్రమే స్పందిస్తుంది. ఇలాగా ఉండేటువంటి ఈ సిగ్నేచర్ స్టైల్ ఉండేటువంటి యానిమల్స్ ఏంటి? సో మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి హర్విలలో నేను అడిగినటువంటి క్వశ్చన్, ఒక ప్రత్యేకమైనటువంటి సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ విజిల్స్తో ఒకదాన్ని ఇంకొకటి పిలుచుకునేటువంటి జంతువులు ఏంటి అని అడిగాను. అండ్ చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారంటే, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అబ్దుల్ కలాం గారు పెద్ద పరుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే పెడన జోగానంద్రరావు కాలనీ నుండి, అంటే మనం పిలవడం కాదండి అప్పలరాజ్ గారు, అవి అంటే జంతువులు పొక్కదారిని ఒకటి పిలుచుకోవడానికి అలా విజిల్ వేయించుకుంటాయి అనమాట, అది సంగతి. సో చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, సుంకన్న పండు గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలే గారు వాళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అపరంజి గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, మురళీ గారు ష్యూర్ అండి, అండ్ అలాగే తేజశ్రీ గారు చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పోరంకి నుంచి వీరరాఘవమ్మ, రేఖాసాయి, మౌనిక కరెక్ట్ ఆన్సర్, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో మరి ఆన్సర్ ఏంటో కూడా తెలుసుకుందాం.

సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాల్ఫిన్స్ అనమాట, బాటిల్ నోస్ డాల్ఫిన్స్. అందులో స్పెషల్గా ఇవి ఒక డాల్ఫిన్ ఇంకొక డాల్ఫిన్ పిలుచుకోవాలంటే ఇలాగ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సిగ్నేచర్ స్టైల్ ఆఫ్ విజిల్ వేసుకొని పిలుస్తాయట. సో అది మరి సంగతి. అండ్ జోరుగా హుషారుగాలో టాపిక్ బాగుంది, మంచి ఇన్ఫర్మేషన్ వినిపించారు అంటూ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. సో ఇందాక క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. లతా గారు ఉయ్యూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి సమయం చూసుకుంటే 10:53 అయితే అయిపోయింది. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మీరైతే ఇప్పుడు మీరు వినబోతున్నారు నీ స్నేహం ఈ చిత్రం నుంచి. వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం అంటూ ఒక అద్భుతమైన పాటనైతే మీరు వినబోతున్నారు ఇప్పుడు. అండ్ సో మరి టైం చూసుకుంటే 10:54 అయితే అయిపోయింది అనమాట. అండ్ సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చెయ్యి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతిలో ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ది, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట పునర్నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట అధ్యక్షులు మాధవ్, కేంద్ర రాష్ట మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న బహిరంగ సభ దృష్ట్యా ఈరోజు తిరుపతిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. అంబులెన్సులు, ఇతర అత్యవసర వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వ్యవస్థను 2 ఏళ్లలో గాడిలో పెట్టామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గత 2 ఏళ్లలో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, వచ్చే 3 ఏళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని స్పష్టం చేశారు. దేశంలోని ఏ గుర్తింపు పొందిన మెడికల్ కౌన్సిల్లో రిజిస్టేషన్ చేయించుకున్న వైద్యులైనా ఆంధ్రప్రదేశ్లో వైద్య వృత్తిని నిర్వహించుకోవచ్చని పేర్కొంటూ రాష్ట ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనల సరళీకరణ, సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గోదావరి పుష్కరాల నాటికి సందర్శనీయ ప్రాంతాల్లో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని, ఆ మేరకు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల సన్నద్ధత ప్రణాళికను శాఖల వారీగా వారంలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి వరదలపై సన్నద్ధత, జనగణన, ఎలక్షన్స్, ఎస్ఐఆరు, 22A కేసులు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, 2 ఏళ్ల పాలనా కార్యక్రమం, యోగాంధ్ర తదితర అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు ఆదేశించారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటూగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

11:50 అయిపోయింది టైం. మనం ఎంట్రీ చేశాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. మీ అందరినీ అలరిచ్చేందుకు సాయంత్రం వరకు వచ్చేసాను నేను మీ ఆర్జ చందన. సో మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి 101.3. వెల్కమ్ టు సినిమా కబుర్లు. మీ అందరికీ కూడా మరి ఈ రోజు బోల్డ్ సినిమా కబుర్లు కాదు, ఒక మంచి డైరెక్టర్ గురించి మనం తెలుసుకుందాం. మరి ఇవాల్టి మన ఈ సినిమా కబుర్లలో ముందుగా ఒక మంచి హీరోని కూడా విష్ చేద్దాం. అండ్ తన మూవీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ మూవీస్, చాలా మంచి మూవీస్ కూడా తీశారు. మరి ఇంతకీ ఎవరు ఆ హీరో అనేది నేను మీతో షేర్ చేస్తాను. అసలు అయితే ఈ సినిమా కబుర్లకి వెల్కమ్ చెప్పేయాలి కదా, మరి ఒక మంచి సాంగ్ శ్రీరామ్ వాయిస్ లో వస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతిలో.

ఎస్, మరి శ్రీరామ్ వాయిస్ లో మంచి పాట వినేశారు కదా. మరి ఈ రోజు మన మాచో స్టార్ గోపీచంద్ బర్త్డే అన్నమాట. తొలి వలుపు అనే సినిమాతో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఫస్ట్ అయితే మనకి విలన్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ అబ్బో, ఆ విలన్ రోల్స్ లో మటుకు మామూలుగా చేయలేదు. మరి ఆ తర్వాత హీరోగా చాలా మంచి చిత్రాలు మనందరికీ అందించారు కదా. అండ్ అలాగా తొలి వలుపు అండ్ ఆ తర్వాత యజ్ఞంతో మొదలు ఇప్పటికి ఎన్నో చిత్రాలతో హిట్ అందుకున్నారు, అవార్డ్స్ అందుకున్నారు. సో అలా మంచి సినిమాస్తో మాచో స్టార్ అనిపించేసుకున్నారు గోపీచంద్ గారు అయితే. మరి ఈ రోజు గోపీచంద్ గారు బర్త్డే కాబట్టి మరి ఆయనకి డెడికేట్ చేస్తూ మంచి సాంగ్ మీకు వినిపించేస్తాను. అండ్ అలాగే మనందరం మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక గొప్ప డైరెక్టర్ గారు ఉన్నారు. మరి ఆయన మనం గుర్తు చేసుకుందాం. భౌతికంగా అయితే మొన్న 10వ తారీఖే ఆయన మన నుంచి దూరంగా వీడి వెళ్ళటం జరిగింది. మరి కానీ ఆయన చిత్రాల ద్వారా మనకి ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతారు. మరి ఆ దర్శకుల్ని మనం గుర్తు చేసుకోబోయే ముందు ఒక మంచి పాట విందాం. ఆయన దర్శకత్వంలో రీమేక్ అయి వచ్చిన ఒక మంచి చిత్రం నుండి ఒక మంచి పాట మీకు వినిపిస్తాను. మరి ఈలోపైతే గోపీచంద్ పాటతో మరి అలా కొనసాగించేద్దాం మన సినిమా కబుర్లు. మరి వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

కొత్త జీవితాలు చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి గారు రచించగా పి సుశీల గారు జానకి గారు కలిసి పాడిన పాట విన్నారు. మనం సినిమా కబుర్లలో ఈ రోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామని అంటే సుప్రసిద్ధ దర్శకులైన భారతి రాజా గారి గురించి. మరి ఆయన మొన్న 10వ తారీఖు కాలం చేశారు కదా, మరి ఆయన్ని మరొకసారి మనం ఈ సినిమా కబుర్లో కార్యక్రమంలో గుర్తు చేసుకుందాం. మరి తెలుగులో టైమ్లెస్ క్లాసిక్స్ గురించి మాట్లాడితే మొదటిగా గుర్తొచ్చే పేరు భారతి రాజా గారి. మరి ఆయన పేరు తెలవంగానే మనకి గుర్తొచ్చేది ఆయన చిత్రాల్లోని వాస్తవికత, అంటే సహజంగా మన జీవితాల్లో జరిగే కథలకు దగ్గరగా ఉంటాయి ఆయన చిత్రాలు అన్నమాట. 1941 జులై 17న మద్రాసులోని అల్లీ నగరంలో పెరియమ్మ తేవర్ మీనాక్షి అమ్మాళ్ దంపతులకు చిన్నస్వామి పెరియమ్మ తేవర్గా జన్మించారు మన భారతి రాజా గారు. 1977లో తమిళ్లోని 16 వైతినిలే చిత్రంతో దర్శకునిగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఇక ఈ చిత్రం తెలుగులో శ్రీదేవి గారు చంద్రమోహన్ గారు జంటగా నటించిన 16 ఏళ్ల వయసు చిత్రంగా రీమేక్ చేసి ఇక్కడ కూడా సంచలనాన్ని సృష్టించారు. ఇలా మొదలైన ఆయన ప్రయాణంలో ఎంతో మంది హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరో పరిచయం అయ్యారు. మరి వారిలో ఎందరో ఇప్పుడు తమ సినీ జీవితంలో స్టార్స్ గా కూడా నిలిచారు. ఎక్కువ తమిళ చిత్రాలు అందించిన ఆయన తెలుగులో మాత్రం క్లాసిక్ హిట్స్ ఎన్నో అందించారు. మరి అవేంటో తెలుసుకుందాం. ఇంకొక మంచి పాట ఆయన చిత్రం ద్వారా మనైతే వినేద్దాం.

0: City FM 101.3.
1: ఎస్పీ బాలు గారు, ఎస్పీ శైలజ గారు ఇద్దరు కలిసి సీతాకోకచిలుక చిత్రం నుంచి పాడిన పాట విన్నారు వేటూరు గారి రచనలో. మరి ఈ పాట, ఈ చిత్రం చాలా ప్రత్యేకం అన్నమాట మన భారతీ రాజా గారి దర్శకత్వంలో. మరి భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ నేపథ్యంలో కథలకు ఒక కొత్త అందాన్ని పరిచయం చేసిన దర్శకుల్లో భారతీ రాజా గారి పేరే ప్రత్యేకంగా వినిపిస్తూ ఉంటుందన్నమాట. తెలుగు ప్రేక్షకులకు ఎంతో మంది నటీ నటులని, అలాగే సహనటులని అందరినీ కూడా పరిచయం చేశారని చెప్పాను కదా. మరి వారిలో మనందరం కూడా లేడీ సూపర్ స్టార్గా మనందరికీ గుర్తుండిపోయిన మన విజయశాంతి గారిని 1980లో కళ్ళుకుల్ ఈరం అనే చిత్రంతో పరిచయం చేశారనమాట. ఇక ఆ తర్వాత 1978లో వచ్చిన కిలక్కే పోగుం రైల్ అనే చిత్రంతో నటి రాధికా శరత్ కుమార్ గారిని పరిచయం చేశారు. ఇక తెలుగులో ఎవర్ గ్రీన్ క్లాసికల్ హిట్ అయిన సీతాకోకచిలుక చిత్రంతో అరుణ గారిని కూడా పరిచయం చేశారు. ఇంకా ఆ తర్వాత అలై గర్ల్ ఓయిత విల్లై ఈ చిత్రంతో మన రాధా గారిని కూడా పరిచయం చేశారు భారతీ రాజా గారు. ఆ తర్వాత మణ్ వాసనై అనే చిత్రంతో నటి రేవతి గారిని కూడా వెండితెరకి పరిచయం చేశారు మన భారతీ రాజా గారు. ఇలా ఎంతోమంది కథానాయికలు ఆయన చిత్రాల ద్వారా పరిచయం అయ్యి ఇప్పుడు ఎంతో అగ్ర హీరోలతో కూడా నటించి మనందరికీ కూడా స్టార్స్గా నిలిచారు. మరి ఇంతే కాదు, అంటే కథానాయికలు ఒకళ్ళే కాదు, కథానాయకులు సహనటులు ఎందరో కూడా ఉన్నారు. మరి వారి గురించి కూడా తెలుసుకుందాం ఇంకొక మంచి పాట తర్వాత. మరి ఆయన దర్శకత్వంలో రీమేక్ అయి వచ్చిన ఒక మంచి చిత్రం, ఆ చిత్రం నుండి నేను మీకు పాట వినిపించేస్తున్నాను. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

బాలకృష్ణ గారు, సుహాసిని గారు నటించిన చిత్రం మంగమ్మ గారి మనవుడు నుంచి సి నారాయణ రెడ్డి గారి రచనలో ఎస్పి బాలు గారు, పి సుశీల గారు కలిసి పాడిన పాట విన్నారు సినిమా కబుర్లు కార్యక్రమంలో. మరి మనం తెలుసుకుంటూ ఉన్నాం భారతీరాజా గారి గురించి. మరి ఇక కథానాయికల విషయానికి వస్తే, అంటే హీరోస్ విషయానికి వస్తే, తెలుగు ప్రేక్షకులకి స్టార్ కమీడియన్ గా మనందరికీ సుపరిచితమైన సుధాకర్ గారిని పరిచయం చేశారన్నమాట. ఇక అలాగే అలైగల్ ఓయిత విల్లై ద్వారా హీరో కార్తీక్ ని, తాజ్ మహల్ చిత్రంతో తన కొడుకైన మనోజ్ భారతీరాజా గారిని, అలాగే మన్ వాసనతో పాండియన్ గారిని, అండ్ కడలోర కవితైగల్ అనే చిత్రం ద్వారా రాజా గారిని, ఇలా ఎంతో మంది హీరోల్ని వెండితెరకి పరిచయం చేశారన్నమాట. అండ్ వీరే కాదు, సహాయ నటులైన సత్యరాజ్ గారిని, నెపోలియన్ గారిని, అలాగే ఎన్ రవి గారిని, జనకరాజ్ గారిని, భాగ్యరాజ్ గారిని, మణివర్ణన్ గారిని, అలాగే మనోబాల గారిని, వీరందరినీ కూడా మన భారతీరాజా గారి చిత్రాల ద్వారానే పరిచయం చేయడం జరిగిందన్నమాట. అంటే వీరందరూ కూడా మన భారతీరాజా గారి పాఠశాల నుంచి వచ్చిన ప్రతిభావంతులే. ఇక మన తెలుగు విషయానికి వస్తే టైమ్లెస్ క్లాసికల్ హిట్స్ అందించారు అని చెప్పాను కదా. మరి వాటిల్లో కొన్ని పాటలు ముఖ్యంగా మనం గుర్తు చేసుకుంటే గనక, ఇందాక విన్న మాటే మంత్రము ఒకటి, అలాగే ఆరాధన చిత్రంలోని పాటలు, అలాగే సీతాకోక చిలుక చిత్రంలోని పాటలు, ఇలా ఎన్నో పాటలు విన్నప్పుడు మనందరికీ కూడా ఇళయరాజా గారి గుర్తొస్తారు సంగీతం పట్ల మనం అట్లా వెళ్తే గనక. కానీ ఇటువంటి క్లాసికల్ సాంగ్స్ ఇవ్వాలి అని అంటే ప్రకృతి అంతా రమణీయమైన మనసుతో పాటు ప్రేమపై ఆరాధనా భావం, అలాగే తెరపై అద్భుతంగా ఆవిష్కరించగలిగే తత్వం, ఇవన్నీ కలిగి ఉండాలి ఒక దర్శకునికి. అప్పుడే ఆ చిత్రం అంత అందంగా రూపుదిద్దుకుంటుంది. మరి హరిప్రసాద్ గారు, సుహాసిని గారు కీలక పాత్రలో పోషించిన కొత్త జీవితాలు అనే చిత్రంతో అయితే తెలుగులో దర్శకత్వానికి నాంది పలికారు భారతీరాజా గారు. మనం ఇందాక ఈ పాట కూడా విన్నేశాం. మరి తమిళ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుదియ వార్పుగల్ అనే చిత్రానికి రీమేక్ అన్నమాట ఈ చిత్రం. ఇక ఈ చిత్రంతో మన నటీమణి సుహాసిని గారిని కూడా పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి 1980లో సంగీత ప్రియుల్ని ఉర్రు తొలగించిన చిత్రం సీతాకోకచిలుక. మరి ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని ఉత్తమ దర్శకునిగా కూడా అవార్డు అందుకున్నారు. కేవలం ఇదొక్క అవార్డే కాదు, ఆయన జీవితంలో ఎన్నో అవార్డ్స్ ని అందుకున్నారు భారతీరాజా గారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆయన గురించి మరికొన్ని విశేషాలు. ఈలోపు ఒక మంచి పాట మీకు వినిపిస్తున్నాను ఆయన నా దర్శకత్వంలో వచ్చిన ఆరాధన చిత్రం నుంచి. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు కార్యక్రమంలో.

ఆత్రేయ గారి రచనలో ఒక మంచి పాటనైతే వినేశారు ఇళయరాజా గారు. సంగీతం అందించగా ఎస్పీ బాలు గారు, ఎస్ జానకి గారు కలిసి పాడారు ఈ పాటని. మరి ఈ పాట ఆరాధన చిత్రం నుంచి విన్నారు కదా. మరి ఈ చిత్రం చాలా ప్రత్యేకం. ఎందుకనంటే ఒక సినిమాకి కథ, కథనం ఎంత ముఖ్యమో, ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలి అన్న విజన్ కూడా అంతే ముఖ్యం. ఒక దర్శకుని ప్రతిభ ఇక్కడే బయటపడుతుంది. అందుకు నిదర్శనంగా అప్పటిదాకా మాస్ హీరోగా డాన్సులు చేస్తూ దూసుకెళ్లిన మన చిరంజీవి గారితో ఆరాధన లాంటి చిత్రం తీసి ఆయనలోనే ఒక కొత్త నటుణ్ణి వెండితెరపై ఆవిష్కరించారు భారతీరాజా గారు. అలాగే మరొక కొత్త చిత్రం అంటే సీనియర్ నటులైన కృష్ణ గారు ఎన్నో రకాల ప్రయోగాలు చేసే మనం చూసే ఉన్నాం కదా. మరి ఆయనతో పాటు కలిసి జమదగ్ని అనే సినిమా కూడా తీశారు. ప్రతి చిత్రంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా గారు మన ఈ అత్యద్భుత చిత్రమైన సీతాకు ఒక చిలుక చిత్రంలో అయితే ఒక షాట్ కోసం కేవలం హీరో, హీరోయిన్ అలాగే కెమెరామెన్ ఈ ముగ్గురు మాత్రమే ఉండి ఆ సీన్ వచ్చేలాగా ఒక ప్రయోగాన్ని అయితే చేశారనమాట. ఇలా ఆయన తన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. మరి అంతేకాదు ఆయన ప్రత్యేకమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే తమిళ్లో ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మరి హిట్ సాధించాయన్నమాట. మరి ఆ చిత్రాల గురించి కూడా మనం తెలుసుకుందాం. భారతీరాజా గారి దర్శకత్వంలో ఏ చిత్రాలు వచ్చాయి, అవి ఏవి రీమేక్ అయ్యాయి, అవి ఎంత మంచి హిట్ సినిమాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మరి ఈలోపు ఇంకొక మంచి పాట మీకు వినిపించేస్తున్నాను. ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా ఒక షార్ట్ కోసం ప్రయోగం చేశారు అని చెప్పి కేవలం కెమెరామ్యాన్ హీరో హీరోయిన్తో. మరి ఇంతకీ ఏంటంటే చివరికి ఈ ప్రేమికులు ఇద్దరు కూడా కలుసుకుంటారు ఆ చిత్రంలో. మరి ఆ సన్నివేశంలో మనకి కనబడే షాట్ అన్నమాట. ఈ పాట వినగానే మీకు అది గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు మీకోసం సీతాకు ఒక చిలుక చిత్రం నుంచి ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఆనందించండి.

మరి ఇంత మంచి పాట విన్నాక ఇంకా చివరిగా మనం భారతీరాజా గారి గురించి తెలుసుకోవాల్సినవి ఇంకొన్ని విషయాలున్నాయి. మరి ప్రత్యేకంగా ఆయన చిత్రాల్లో తమిళ్లో తీసిన చిత్రాలు కొన్ని తెలుగులో కూడా రీమేక్ అయ్యి హిట్ సాధించాయన్నమాట. అందులో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన 16 ఏళ్ల వయసు, ఇందులో మనకి చంద్రమోహన్ గారు, శ్రీదేవి గారు ఇద్దరు జంటగా కనిపిస్తారు. ఇక ఆ తర్వాత కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు జంటగా నటించిన ఎర్ర గులాబీలు, బాపు గారి దర్శకత్వంలో వచ్చిన తూర్పు వెళ్లే రైలు, అలాగే శివాజీ గణేషన్ గారు రాధా గారితో తమిళ్లో రూపొందించబడి తెలుగులోకి రీమేక్ అయిన ఆత్మపంధువు చిత్రం అన్నమాట. ఇక కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన మంగమ్మ గారి మనవడు, అలాగే తన శిష్యుడైన భాగ్యరాజ్ గారు అందించిన కమల్ హాసన్ గారి చిత్రం ఖైదీ వేట, ఈ చిత్రాలన్నీ కూడా రీమేక్ అయి హిట్ సాధించిన చిత్రాలే. ఇవే కాకుండా హిందీలో కూడా భారతీరాజా గారు అమితాబ్ బచ్చన్ గారితో ఆఖరి రాస్తా అనే చిత్రాన్ని తీసి విజయాన్ని సాధించారు. ఇలా ఎన్నో రికార్డులు సృష్టించిన మన భారతీరాజా గారు భౌతికంగా మరణించినా కూడా ఆయన సృష్టించిన ఇన్ని అద్భుతాల ద్వారా, ఇన్ని క్లాసికల్ చిత్రాల ద్వారా మన ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి ఆయన చిత్రాలన్నిటిలో మంచి క్లాసికల్ హిట్ అయిన మరొక చిత్రం ఉంది 16 ఏళ్ల వయసు. మరి ఆ చిత్రంలోని ఒక మంచి పాటతో, ఎస్ జానకి గారు పాడిన పాటతో మన ఈ సినిమా కబుర్లు కార్యక్రమాన్ని ముగిచేద్దాం. మరి వింటూ ఆనందించండి సినిమా కబుర్లు.

0: ఎవరే అది ఎవరే?
1: ఏ ఎవరే ఎవరే ఎవరే అది?
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఈ రోజుతో సరిగ్గా 2 ఏళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి పౌరుణ్ణి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వర్గాన్ని గెలిపించడమే అజెండాగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు లో ఓల్టేజీ సమస్యలు లేకుండా నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమారి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి కీలక పాత్ర పోషిస్తోందని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో 49 మంది లబ్ధిదారులకు 342,42,000 రూపాయలు విలువైన సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గనుల తవ్వకం రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లిలోని గ్రానైట్ క్వారీని మంత్రి పరిశీలించారు. కళలకు, కళాకారుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న కళా సమ్మేళన 2026 సంగీత నృత్య మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ నెల 30వ తేదీన పీఎం పాలెం సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండేందుకు యోగ దోహదం చేస్తుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన యోగాసనాల ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 3వ సీడ్ సింధు చైనీస్ తైపేకి చెందిన చాన్ సుయూ పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

12:04:32 అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం మీకు తెలుసా ప్రోగ్రామ్ కి. మరి వాళ్ళు మీకు తెలుసాలో మీకు తెలుసా, మీ అందరికి కొత్త ప్రదేశాలను పరిచయం చేయబోతున్నాను. చాలా అరుదైన ప్రదేశాలు అన్నమాట అవన్నీ కూడా. మరి అవి మీ అందరికీ పరిచయం చేయబోయే ముందు మన దేశం గురించి అలాగే దేశ అభివృద్ధి గురించి మరి కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం. ఒక దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఆ ప్రయాణం మనం ఒకవేళ అంచనా వేయాల్సి వస్తే ఆ దేశం సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, చేరుకున్న మైలురాళ్లు ఇవన్నిటిని కూడా పరిశీలిస్తాం కదా. మరి అలాగా గత 12 సంవత్సరాలుగా మన భారతదేశంలో మన ప్రభుత్వంచే ఆర్థికంగా కానీ, సాంకేతికంగా కానీ, సామాజికంగా కానీ, మౌలిక సదుపాయాల రంగాల్లో కానీ, ఇలా అనేక రంగాల్లో కీలక కార్యక్రమాలు ఎన్నో చేపట్ట జరిగిందన్నమాట. మరి ఈ 12 సంవత్సరాల ప్రయాణం మన భారతదేశాన్ని మరింత ఆధునికంగా, ఆత్మనిర్భరంగా, అలాగే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేసింది. మరి ఈరోజు ఆ ప్రయాణంలోని కొన్ని ముఖ్య విజయాలని, అలాగే మైలురాళ్ల గురించి, అలాగే ఇందాక నేనన్నట్లుగా కొత్త ప్రదేశాల గురించి అన్నీ కూడా ఈ మీకు తెలిసే ప్రోగ్రాంలో మీ అందరితో నేను పంచుతాను ఒక మంచి పాట వినిపించేసిన తర్వాత. మరి ముందుగా మీకోసం ఒక మంచి సాంగ్ వస్తుంది ఈ మీకు తెలుసాలో, వింటూ స్టే ట్యూన్డ్.

ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి మన ఈ గత 12 సంవత్సరాలుగా మన భారతదేశంలో జరిగిన ఎన్నో అద్భుతాలు, ఎన్నో మైలురాళ్ల గురించి క్లుప్తంగా మనం ఈరోజు తెలుసుకుందాం. సో డిజిటల్ ఇండియా, దీని ద్వారా అయితే ప్రభుత్వ సేవలు ప్రజలకి మరింతగా చేరువయ్యాయి అన్నమాట. అండ్ యూపీఐ, సో యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రపంచ గుర్తింపు కూడా పొందిందన్నమాట మన భారతదేశం అయితే. అండ్ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా యువ పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహాలు కూడా అందాయి. అండ్ ఆ తర్వాత ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా అయితే కోట్లాది మందికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. అండ్ ముఖ్యంగా మన ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ఈ భారత ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక గొప్ప మిషన్ ఏది అంటే స్వచ్ఛ భారత్ అన్నమాట. దీని ద్వారా పారిశుద్ధ్యంపై అవగాహన పెరిగింది, దేశం స్వచ్ఛత వైపు కూడా అడుగులు వేసింది. అండ్ ఆ తర్వాత జల్ జీవన్ మిషన్, మరి దీని ద్వారా అయితే గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాలు కూడా వచ్చాయి. ఇక అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకుంటే, అంతరిక్షంలో మనం ఎన్నో విజయాలను సాధించాం గత 12 సంవత్సరాలుగా గమనిస్తే గనక. ముఖ్యంగా మనందరం సాధించిన మైలురాళ్లలో ఒకటి చంద్రయాన్3 అన్నమాట. ఆ తర్వాత ఆదిత్య L1. మరి ఈ విజయాలు మన భారతదేశం యొక్క ప్రతిష్టని ముందుకు తెచ్చాయి. మరి ఇలాగా మన ఈ 12 సంవత్సరాల ప్రస్థానంలో భారతదేశాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. మరి అదే విషయం మరింకా ఇవాల్టి మనం మీకు తెలుసాలో కొన్ని కొత్త ప్రదేశాల గురించి చెప్తా అన్నాను కదా. మరి మన భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో మనకి ఎన్నో రకాల చారిత్రక కట్టడాలు, అలాగే ప్రకృతికి సంబంధించి ఎన్నో రకాల అందమైన ప్రాంతాలు, ఎన్నో రకాల ప్రదేశాలు, అలాగే సముద్ర తీరాలు, ఎడారులు, కొండలు, కోనలు మాట్లాడుకుంటూ ఉంటే మన భారతదేశాన్ని ప్రకృతి యొక్క రమణీయతకి, అలాగే చారిత్రక కట్టడాలకి, వీటన్నిటికీ కూడా కొలువు. మరి ఇన్ని రకాల అద్భుతమైన ప్రదేశాలు కలిగిన ఈ కొలువులోంచి కొన్ని అరుదైన ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఇలా ఒక మంచి పాట విందాం యువ చిత్రం నుంచి. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మీకు తెలుసాలో ఇంకొన్ని ప్రదేశాలు. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: 5,000?
1: ఏంట్రా 5,000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ని ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: Congratulations, Vicky.
5: Thank you.
4: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా?
6: నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

నిజంగా అసలు అలా ఒక మంచి వెదర్ ఉంటే ఇట్లాంటి పాటలు అలా వేసుకుని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. శుభ్రంగా ఒక టూ వీలర్ పట్టుకొని అలాంటి అరుదైన ప్రదేశాల గురించి ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇందాక అన్నాం కదా, మన ఇండియాని ఒక ఎన్నో రకాల ప్రదేశాల కలయిక అని, హిమాలయాస్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా మనం పర్యాటక ప్రాంతాలు ఎన్నో కూడా మన టూరిస్టులు అందరినీ ఆహ్వానిస్తూనే ఉంటాయి. అయితే మన దేశంలో చాలా అరుదైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. మరి వాటిల్లో మనం ఒక్కసారైనా లైఫ్లో ఒక్కసారైనా చూడాలనిపించే ప్రదేశం ఏది, మాట్లాడుకుందాం దాని గురించి. ఇంత సస్పెన్స్లో పడుతుంది, ఏంటా ప్లేస్ అని వెయిట్ చేస్తున్నారు? చేయండి చేయండి, పర్లేదు, కొంచెం టైం పడుతుంది మనం ఆ ప్రదేశం చేరాలి అంటే. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా మంచు కొండలతో నిండిపోయి ఉంటాయి కాబట్టి. మరి అంత చక్కగా చల్లగా ఉండే అంత అందమైన ప్రదేశం ఎక్కడుంది? ఆలోచిస్తూ ఉండండి లోప. మరి ఇంకొక మంచి పాట నేను మీకు వినిపిస్తాను. ఈ పాట తర్వాత మనకి వార్తలు ఉంటాయి, వార్తల తర్వాత మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. మరి వింటూ ఉండండి మీకు తెలిసే ప్రోగ్రామ్.

0: సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పీవీ సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశంలో విద్య, వైద్యం, వ్యాపారం, పాలదా నుంచి డ్రోన్ టెక్నాలజీ, అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. గత 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, స్వయం సహాయక సంఘాల మద్దతు వల్ల మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి అభివృద్ది చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు లభిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అభివృద్ది ముఖచిత్రమే మారిపోతోందని మోదీ అన్నారు. మహిళల నేతృత్వంలోని అభివృద్దిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసిందని, ఇది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని మోదీ గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతున్న స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందని చెప్పారు. ప్రభుత్వ ప్రయత్నాలు గౌరవం, అవకాశం, సాధికారత అనే పునాదులపై ఆధారపడి ఉన్నాయని, ఇది మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చాటుకోవడానికి, దేశ నిర్మాణంలో మరింత బలంగా సహకరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అంతరిక్షం, ఆవిష్కరణల వంటి రంగాల్లో భారతదేశ నారీ శక్తి తన ముద్రను వేయడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్విట్జర్లాండ్ అధ్యకులు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. ఈ పర్యటన భారత్, స్విట్జర్లాండ్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని, అలాగే భారత్ యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలుపై చర్చలను సులభతరం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను విస్తరించడానికి గల అవకాశాలపై చర్చించడానికి, ఆర్థిక సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి జ్యూరిచ్లోని స్విస్ కంపెనీలు, పెట్టుబడిదారులతో కూడా మంత్రి సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరగనున్న 158వ రెగ్యులర్ కోర్స్, 141వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ పాసింగ్అవుట్ పెరేడ్ను రాష్టపతి సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14 నుండి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాత్సవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఈ నెల 15 నుండి 17 వరకు ఏవియాన్లో జరిగే 52వ G7 సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వసారి కాగా, నరేంద్ర మోదీ వరుసగా 7వసారి ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 16-17 తేదీల్లో కూటమిలోని సభ్యులు కాని ఇతర ముఖ్యమైన దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఇతర ఆహ్వానిత దేశాల నాయకులతో కలిసి వీటిలో పాల్గొంటారు. ఈ చర్చలు ప్రధానంగా అంతర్జాతీయ భాగస్వామ్యాల పునరుద్దరణ, అభివృద్దిలో సంఘీభావం, సమతుల్య వృద్దిని పెంపొందించడం, కృత్రిమ మేధస్సు, సమర్థవంతమైన అమలుపై దృష్టి సారిస్తాయి. శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో భారతదేశం పోషిస్తున్న పాత్రకు గుర్తింపుగానే ఈ సదస్సుకు ఆహ్వానం లభిస్తోందని అధికారులు తెలియజేశారు. వార్తలు వింటున్నారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అర్సేనియో డొమింగ్యూస్ తీవ్రంగా ఖండించారు. నావికులను, పౌర నౌకాయానాన్ని, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను ఎల్లప్పుడూ రక్షించాల్సిన అవసరం ఉందని ఐఎంఓ సెక్రటరీ జనరల్ చెప్పారు. తాము ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయి పారదర్శకమైన విచారణ జరపాలని ఐఎంఓ పిలుపునిచ్చింది. సంస్థాగత, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ అవుట్లెట్ల నుండి పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించింది. వీరంతా తమకు కావలసిన ఇంధనాన్ని తమ సొంత వినియోగదారు పంపుల నుండే సమకూర్చుకోవాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఏర్పడిన అంతరాయాల మధ్య స్థానికంగా ఇంధన కొరత రాకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడాన్ని నిరోధించడానికి రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించారు.

భారత ప్రముఖ షూటింగ్ కోచ్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా నిన్న రాత్రి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ ముగించుకుని భారత బృందంతో విమానంలో తిరిగి వస్తుండగా రాణా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ రంగంలో ఆయన సాధించిన అసాధారణ విజయాల ద్వారా దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని కొనియాడారు. యువ అథ్లెట్లను ఎంతో అంకితభావంతో తీర్చిదిద్దడంలో, వారికి మార్గనిర్దేశం చేయడంలో ఒక గురువుగా ఆయన అందించిన సహకారం కూడా అంతే విశిష్టమైందని మోదీ పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, క్రీడా సమాజానికి ప్రధాని సానుభూతి తెలియజేశారు. జస్పాల్ రాణా మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడారంగానికి తీరని లోటని రక్షణ మంత్రి అన్నారు. సిడ్నీలో జరుగుతున్న ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సూ యూను 21-6, 21-9 తేడాతో ఓడించారు. సెమీఫైనల్ మ్యాచ్ లో సింధు జపాన్ కు చెందిన అకానే యమగూచితో తలపడతారు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో యమగూచి 21-14, 21-14 తేడాతో భారత యువ క్రీడాకారిణి తన్వీ శర్మను ఓడించి సెమీస్ కు చేరుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలో కూడా ఇటువంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో విద్య, వైద్యం నుంచి అంతరిక్షం వంటి అత్యాధునిక రంగాల వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్పై జరిగిన దాడిలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడాన్ని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తీవ్రంగా ఖండించారు. ఆస్టేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత క్రీడాకారిణి పివి సింధు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మసీమల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు హిమక్రిములు అయితే తినలేం కానీ సో మంచి ప్రదేశాన్ని చూసేసి వచ్చేయచ్చు అన్నమాట. మరింతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ లోని ఒక అరుదైన ప్రాంతాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. సో ఇంతకీ అది ఎక్కడ ఉంది అంటే ప్రాంతం పేరే వెరైటీగా ఉంటుంది, ఖజ్జియార్ అనమాట. వెరైటీగా ఉంది కదా, అదేదో తినే వస్తువులాగా ఉంది పేరు, బట్ చూసేందుకు మటుకు ఒక మినీ స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది. అక్కడ పర్యాటకులు అలాగే అక్కడ ఉండే స్థానికులు అందరూ కూడా చెప్తున్న విషయం ఇది. సో ఒక మినీ స్విట్జర్లాండ్ ని చూస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ ఖజ్జియార్ అనే ప్రాంతం ఉంటుందన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. సో ఇక్కడ పచ్చిక బయళ్ళు అండ్ అలాగే ప్రకృతి అందాలు అంటే కొండలు గుట్టలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దాంతోపాటు మన చేత్తో తాకగానే మనకి తగలగానే మనందరం ఆనందించగలిగే అంత దగ్గరగా మనకి మంచు కనబడుతూ ఉంటుంది అన్నమాట. అండ్ వీటితో పాటు పైన్ అడవులు ఇవన్నీ కూడా మన పర్యాటకులందరినీ కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వైభవానికి కూడా చాటే విధంగా ఉంటుంది. ఎందువలన అంటే ఇక్కడ ఉండే ఖజ్జీ నాగ దేవాలయం అంటే నాగేంద్ర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ కలతోప్ ఖజియార్ అనే ఒక అందమైన అభయారణ్యం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట. ఇక ఈ ప్రాంతానికి ఒకవేళ మనం వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఒక అందమైన మంచు ప్రాంతంలో మనం కాలక్షేపం చేయాలి గడపాలి అనుకుంటే సో ఇక్కడికి ఖజ్జీ పఠాన్కోట్ అనే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 95 కిలోమీటర్ల దూరంలో మనకి ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. లేదు ఎయిర్పోర్ట్ ద్వారా మనం వెళ్ళాలి అంటే ఏరోప్లేన్ ద్వారా మనం వెళ్ళాలి అని అనుకుంటే గనక కాంగ్రాలోని గగల్ ఎయిర్పోర్ట్కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖజియార్ అనే ప్రాంతం. మరి ఒక అందమైన మంచు ప్రాంతాన్ని చూసేసాం కదా, అది కూడా మనకి ఇప్పటివరకు మనం చూడలా ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే చాలా అరుదు. ఒక ప్రదేశంలో అందమైన అడవులు, పచ్చిక బయళ్ళు, అలాగే మంచు ఇవన్నీ కలగలిసి ఉండడం అనేది, ప్రకృతి రమణీయత అనేది కలిసి ఉండడం అనేది చాలా అరుదు అనమాట. అండ్ అంతేకాదు ఈ ప్రాంతానికి మనకి టూరిస్టులు కూడా చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు ప్రతి ఏటా. ఎందుకంటే ఇది చాలా అరుదైన పర్యాటక ప్రదేశం అని చెప్పా కదా, సో అది విషయం. అండ్ ఇలాంటి అరుదైన ప్రదేశం మరొకటి ఉంది, దాని గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇంకొక మంచి పాట తర్వాత. మరి వింటూ ఉండండి, మీకు తెలుసా ప్రోగ్రామ్.

సో చక్కగా చల్లగా ఉండే మంచుని అలా మనం తాకి చూసేసి ఇవన్నీ తెలుసుకొని మరి వచ్చేసాం కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? రాజస్థాన్ వెళ్దామా? ఎందుకనంటే రాజస్థాన్ వెళ్ళంగానే అందరికీ గుర్తొచ్చేది ఎడారి. అమ్మో చందన, అసలే ఎండలు, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎడారి అంటున్నావు అనుకుంటున్నారా? అంటే కేవలం అక్కడ మనకి కనబడేది ఎడారులు మాత్రమే కాదు, అక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా అంటే ఇక్కడ ఎక్కువగా ఎడారులు కనబడతాయి కదా, సో అలాంటి ఒక ఎడారితో కూడిన అంటే ఇసుక దిబ్బలతో వీటన్నిటితో కూడిన ప్రాంతమే జైసల్మేర్ అన్నమాట. సో ఇక్కడ ఇసుక దిబ్బలు ఉండడం వల్ల ఎక్కువగా గోల్డెన్ డిజర్ట్గా కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క రాజస్థాన్లోని జైసల్మేర్. ముఖ్యంగా సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ ఇసుక కిరణాల వల్ల అంటే సూర్యకిరణాల వల్ల గోల్డెన్ కలర్లో మారుతుందన్నమాట. అలా మారిపోయి మనం వేరే ప్రపంచంలో ఉన్నామా అన్నట్లుగా అనిపిస్తుంది. మరి ఇందాక నేను అన్నట్లుగా కేవలం ఎడారి వేడి ఇవన్నీ మాత్రమే కాదు, అక్కడ మనం ఒంటల మీద సవారీ చేయొచ్చు, జీప్ సవారీ చేయొచ్చు, క్యాంపింగ్ చేయొచ్చు, అలాగే రాత్రిపూట నైట్ సఫారీలు కూడా చేయొచ్చు. అండ్ అంతేకాదు సాంప్రదాయ నృత్యాలు సంగీత ప్రదర్శనలు ఎన్నో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయన్నమాట. సో ఇట్లాంటివన్నిటినీ కూడా చేయొచ్చు మనం అక్కడ జైసల్మేర్ అనే ఈ ప్రదేశంలో. సో అట్లాగా మన ఇండియాలో ఉన్న అతి తక్కువ పర్యాటకులు వెళ్ళగలిగే ప్రాంతాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి కదా, వాటిల్లో ఇవి ది బెస్ట్ అన్నమాట. సో ఇది మనం మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ చివరిగా కాటమ్ రాయుడు సినిమా నుంచి ధనుష్ వాయిస్లో మంచి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట అభివృద్దిలో సహకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపూడి పురంధేశ్వరయ్యని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని అన్నారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24 తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 నుంచి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన కార్యక్రమం జరుగుతోంది. బాల కార్మికత్వంపై రెడ్ కార్డ్, బాల్యాన్ని కాపాడుదాం, ఉపాధిని గౌరవిద్దాం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్క్లో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు తిరిగి బడిబాటు పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్యాలు సాధించిన మను బాకర్కు రాణా వ్యక్తిగత కోచ్గా వ్యవహరించారు. 2006 ఆసియా క్రీడల్లో 3 స్వర్ణాలు గెలిచిన జస్పాల్ గతంలో జాతీయ జూనియర్ కోచ్గా కూడా వ్యవహరించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 o'clock 5 minutes ఎగ్జాక్ట్లీ అయిపోయింది కాబట్టి మనం ఎంట్రీ ఇచ్చేసాం ధీర ప్రోగ్రామ్కి. మరి ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం కదా. మరి ఒక పక్క మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చూస్తే ఎంతోమంది యువ ఆవిష్కర్తలలాగే బాల ఆవిష్కర్తలు కూడా ఎంతోమంది అభివృద్ధి చెందుతూ వాళ్ళ యొక్క ఆవిష్కరణల్ని మనకి పరిచయం చేస్తున్నారు. కానీ మరో పక్క ఒక కాయిన్కి రెండు రకాల ఫేజెస్ ఎలా అయితే ఉంటాయో అదేవిధంగా ఒక పక్క అభివృద్ధి చెందుతూ ఉన్నా సరే ఇంకో పక్క బాల కార్మికులు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలా చోట్ల. మరి దీన్ని ఆపడం కోసమే ఈరోజు ఈ స్పెషల్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అయితే మరి ఈరోజు మన ధీరాలో స్పెషల్ ఏంటి అని అంటే మనం ఈరోజు ఒక చిట్టి ధీర గురించి మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్లీ ఈరోజే మన స్కూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆల్రెడీ 1 o'clock అంటే ఇట్స్ టైమ్ ఫర్ లంచ్ టైమ్ ఐ థింక్ చాలా స్కూల్స్లో. అండ్ కొన్ని అయితే హాఫ్ డేస్ కూడా పెట్టేశారు. సో మేబీ ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉండుంటారు కొంతమంది పిల్లలు కూడా. మరి అట్లాగా సో ఈరోజు ఒక చిట్టి ధీర, మరి స్కూల్ టైం కదా, మరి స్కూల్ ధీరా గురించే మనం మాట్లాడుకుందాం. మరి ధీరాగా మారాలి అని అంటే ధైర్యం పట్టుదలే కాదు, వయసు కూడా ముఖ్యం అనుకుంటూ ఉంటాం. అంటే ఆ ఈ వయసులో ఎందుకులే అని అనుకునే వాళ్ళు కొంతమంది, అమ్మో ఇంత చిన్న వయసులోనా అనుకునేవాళ్ళు ఇంకొంతమంది. కానీ వీటన్నిటికీ భిన్నంగా నిలిచిన ఒక చిట్టి ధీరా ఉందన్నమాట. ఇంతకీ తను ఎవరు తెలుసుకుందాం. ఒక మంచి పాట తర్వాత మీకోసం కౌసల్య కృష్ణమూర్తి నుంచి సాంగ్తో వెల్కమ్ చెప్పేద్దాం. ఈ ధీరాకి వినిపిస్తూ ఉంటాను, వింటూ ఆనందించండి.

మరీ అమ్మాయి అంత రాకాసి గడుసు పిల్ల కాదు కానీ తెలివితేటలున్న పిల్ల అనిపించేసుకుంది అనమాట. ఇంతకీ ఎవరు ఆ చిట్టి ధీరా తెలుసుకుందాం. మరి ఆమె ఎవరో కాదు, ఆలియా ఫాతిమా రిజావి. పేరు చాలా పెద్దగా ఉన్నా కానీ ఆ అమ్మాయి తెలివి కూడా అంతే చక్కగా ఉందన్నమాట. మరి లక్నోలోని మార్టినియర్ గర్ల్స్ కాలేజ్కి చెందిన ఒక 9వ తరగతి విద్యార్థిని అనమాట ఈ అమ్మాయి.

వాటిల్తో తోలు బొమ్మలుగా ఒక అందమైన బొమ్మల్ని తయారు చేసి ఆ బొమ్మలలో కొత్తదనాన్ని ఆవిష్కరించి పాత కళ్ళకి కొత్తదనాన్ని జోడించిందన్నమాట. మరి ఇలా చేయడం వల్ల, తనకొచ్చిన ఈ ఆలోచన వల్ల, తను చేసిన ఆ చిన్న ఆవిష్కరణ వల్ల తనకి నేషనల్ జియోగ్రఫిక్ స్లింగ్ షాట్ ఛాలెంజ్ 2026లో మొదటి స్థానం దక్కించుకునే అవకాశం వచ్చింది. మరి అలా తను తయారు చేసిన బొమ్మల వల్ల పిల్లల్లో రీసైక్లింగ్, పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి సందేశాలు అందించడంలో కూడా సహాయం పడిందన్నమాట. సో మరి తన చిన్న ఆవిష్కరణకి తను చేసిన ఆ ప్రయత్నం ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. మరి వింటూ ఉండండి ధీర ప్రోగ్రామ్.

హేషమ్ అబ్దుల్ వహాబ్ వాయిస్ లో మంచి పాట వినేశారు. హాయ్ నాన్న సినిమా నుంచి మనం నీరాలో మరి మాట్లాడుకుంటున్నాం ఆలియా ఫాతిమా రిజావి గురించి. మన భారతదేశంలో గమనిస్తే గనక వస్త్ర వ్యర్థాలు అంటే స్టిచ్చింగ్ చేయగా మిగిలిన క్లాత్ పీసెస్ ఏవైతే ఉంటాయో అవే ఇప్పుడు పెద్ద సమస్యగా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఎందువలన అంటే మన భారతదేశం వస్త్ర కళలకు కూడా ప్రసిద్ధి కాబట్టి. మరి ముఖ్యంగా ఈ వస్త్ర తయారీ కర్మాగారాలు కానీ, కుట్టు కేంద్రాలు కానీ, ఇలాగా గృహాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ వస్త్ర వ్యర్థాలు అనేవి ఎక్కువగా మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి కొంతవరకు ఉపయోగపడుతూ ఉంటాయి, కానీ మిగిలినవి మాత్రం వ్యర్థాలుగా మిగిలిపోతూ ఉంటాయి. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలియా ఇలా చిన్న చిన్న తోలు బొమ్మలను చేయాలి అని చెప్పి నిర్ణయించుకుందనమాట. అలా వస్త్రాల యొక్క వ్యర్థాలని చెత్తగా భావించకుండా వాటిని సేకరించి బొమ్మలుగా తయారు చేసింది. అలా తను చేసిన చిన్న ఆలోచనే తను నేషనల్ జియోగ్రఫిక్ స్లింగ్ షాట్ ఛాలెంజ్ 2026లో తనకి మొదటి స్థానం దక్కేలాగా చేసిందనమాట. మరి ఇతరుల ఆవిష్కరణల కన్నా కూడా తనని ముందంజలో నిలబెట్టాయి తను చేసిన ఈ చిన్న మార్పు. సో మనకి తోలు బొమ్మలాట అనగానే తరతరాలుగా ఉన్న ప్రేక్షకులందరికీ కూడా అలరించిన ఒక కళగా కనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు దానిలో ఒక కొత్త రకంగా మనకి ఈ వస్త్ర వ్యర్థాలని జోడించి కొత్త ఆటగా దాన్ని మార్పులు చేర్పులు చేసిందనమాట. మరి ఇలాగా మనకి అటు సుపరిచితమైన ఒక కళనే తను ఒక నూతన కళగా మార్చగలిగింది. సో అట్లా మన ఈ చిన్న ధీర మనందరికీ కూడా కొత్త కొత్త కళలని సృష్టించడంలో ది బెస్ట్ మన కిడ్స్ అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచిందనమాట. సో ఇది మన ఆలియా స్టోరీ అయితే. మరి నెక్స్ట్ ధీరాలో ఇంకొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను ప్రాంతీయ వార్తల తర్వాత. ఇప్పుడైతే ఒక 1:20 అవుతుంది కాబట్టి ఇంకొన్ని క్షణాల్లో మనం ప్రాంతీయ వార్తలు వింటాం. మరి ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం మన ధీరాలో. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసే అకాడమీ రత్న ఫెలోషిప్ అవార్డును అందుకున్న ప్రముఖ కూచిపూడి గురువు పశుమర్తి రత్తయ్య శర్మను గవర్నర్ అభినందించారు. కూచిపూడి నృత్య కళాభివృద్దికి ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు దక్కడం గర్వకారణమని అన్నారు. అలాగే తెలుగు పద్య నాటక రంగానికి చేసిన విశిష్ట సేవలకు గాను నటన విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మిడి గోపాలకృష్ణను కూడా గవర్నర్ అభినందించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరుగుతున్న బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు

0: ఉపముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవులతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,
1: ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో, జనసేన పార్టీతో కాదు, ప్రజల విజయం ఇది.
0: గత రెండేళ్లలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, గత రెండేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, రానున్న మూడేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా బయట నుండి విద్యుత్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించామని తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్దిలో భాగంగా 160 గిగావాట్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళంలోని కార్గిల్ పార్కులో నిర్వహించిన ప్రత్యేక యోగా శిబిరంలో సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆశా కార్యకర్తలతో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: 21 రోజున పెద్ద స్థాయిలో అన్ని చోట్ల యోగాంధ్ర ప్రోగ్రామ్ ఉంటుంది. యోగా ఫిజికల్ కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం కూడా చాలా అవసరం ఉంటుంది. 5-10 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా దీనికి ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. స్పెషలీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే డయాబెటీస్ గానీ, హై బీపీ గానీ, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అంత ముఖ్యం. దీంతో పాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చాలా అంత ముఖ్యం ఉంది.
0: రాష్ట్రంలోని నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించనున్న రొట్టెల పండుగకు ఈ నెల 24వ తేదీలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని పలు ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని చెప్పారు. దేశాభివృద్ది, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి పాలన సాగిస్తున్నారని పేర్కొంటూ,
3: 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ ని చూడాలి. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. అయితే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే కేవలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేశంలో నిజంగా అవసరంలో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలా కూడా మనం సంక్షేమ ఫలాల్ని మనం అందించగలుగుతాము, అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం చూడగలం అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఈ రోజు నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ముగియటంతో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పనిదినాలు, 87 సెలవులు

ఉండనున్నట్లు పేర్కొంది. విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యామిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా భారతదేశం మహిళా సాధికారతలో గణనీయమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 12 ఏళ్ల సంక్షేమంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి ఈరోజు స్పందిస్తూ, కేవలం మహిళా సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళలను అభివృద్ది ప్రక్రియలో ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తాగునీటి సౌకర్యాలు, శౌచాలయాలు, పొగలేని వంటిళ్లు, బ్యాంకు ఖాతాల సదుపాయం వంటి ప్రాథమిక అవసరాల నుండి పారిశ్రామిక రంగం, రక్షణ, విమానయానం వంటి ఆధునిక రంగాల వరకు మహిళలకు అవకాశాలు విస్తరించాయని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మృతి చెందడం విషాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉండడం విచారకరమని అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ఓ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో బాల కార్మికులను నిర్మూలించడం, బాల కార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు మారకుండా చూడడం ఈ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. అనంతపురం నగరంలోని జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు అందుబాటులోకి తెచ్చామని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం. గత 2 ఏళ్లలో విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. నెల్లూరు రొట్టెల పండుగ ఏర్పాట్లు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి పి నారాయణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వచ్చిండే మెల్లగా మెల్లగా వచ్చిండే.
3: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
2: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
3: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
2: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
3: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతి ఏమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
2: అవునా అత్తయ్య?
3: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
4: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?

0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ్ భారతి FM 101.3.

1:37:22 అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు ధీరా ప్రోగ్రామ్. మరి ఇవాళ ధీరాల్లో టాపిక్ ఏంటి నెక్స్ట్ అనేది అర్థమైపోయిందా? మరి చక్కగా మనందరి ఫేవరెట్ మూవీ నానిలోంచి సాంగ్ వినేశారు కదా ఉన్ని కృష్ణన్ అండ్ సాధనా సర్గం పాడగా. మరి ఈ ధీరాలో మనమైతే తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాల గురించి అనమాట. మరి కడుపులో ఉన్న బిడ్డ బాగుండాలి అని చెప్పి తల్లులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అసలు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన జాగ్రత్తని గమనించరు, గుర్తించరు, తెలుసుకోరు, తీసుకోరు, మర్చిపోతారు కూడా చాలా మంది. ఇంతకీ అంత ముఖ్యమైన ఇంపార్టెంట్ సేఫ్టీ టిప్ ఏంటి చందనా అనుకుంటున్నారా చెప్తా. అండ్ అంతకన్నా ముందు ఒక మంచి పాట మీకోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

సినిమా నుంచి శ్రీరామ్ వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు కదా, ధీరాలో మనం ఉన్నాం. మరి నేను చెప్పాను కదా, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన కొంత సేఫ్టీ టిప్స్ ఏంటి నేను మీతో షేర్ చేస్తాను అన్నాను. అండ్ చాలామంది నిద్ర, ఆహారం, వ్యాయామం ఇవే కదా, ఇవన్నీ మేము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కదా మా పిల్లలతో కూడా. అంటే పేరెంట్స్ ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ కూడా మా పిల్లలతో చేయిస్తున్నాం కదా, ఆ లోపల బిడ్డ కూడా చక్కగానే ఎదుగుతూ ఉన్నారు కదా అని అనుకుంటున్నారు. కానీ తొలి 3 నెలలే బిడ్డ ఎదుగుదలకి ముఖ్యం అన్నమాట. మరి ఆ విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారనుకుందాం, సో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా 9 నెలలు చాలా ముఖ్యమైనవే కదా. కానీ తొలి 3 నెలలు మనం ఎక్కడ ఉంటున్నాం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లేడీస్ని తీసుకోండి. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏమో వాళ్ళు చక్కగా రోజు మార్నింగ్ టైంలో ఏ పార్కుకో లేకపోతే ఎక్కడ గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతానికి, అలా అంటే చెట్లు గడ్డి ప్రశాంత వాతావరణంగా ఉండే ప్రదేశానికి, పార్క్ ఇలాంటివన్నీ ఎంచుకొని పొద్దున్నే మార్నింగ్ టైం అంతా అక్కడ ఎక్కువగా స్పెండ్ చేయడం, లేదా ఈవినింగ్ వాళ్ళ రోజు మొత్తంలో ఎక్కువ టైం కొంచెం ప్రశాంత వాతావరణానికి దగ్గరగా స్పెండ్ చేయడం చేస్తున్న లేడీ ఉంది. అండ్ ఇంకొక వైపు ఆపోజిట్ అన్నమాట. సో మెయిన్ రోడ్కి కానీ లేకపోతే జంక్షన్ రోడ్స్కి లేకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో గడపడం, సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, అంటే ఎక్కువగా దీనికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే వర్కింగ్ ఉమెన్. సో వీళ్ళిద్దరిలో తేడా ఏంటి అని అంటే, ఒక తొలి 3 నెలలు కనుక గమనిస్తే వీళ్ళిద్దరిలో ఫస్ట్ మనం మాట్లాడుకున్న లేడీ కన్నా కూడా సెకండ్ మాట్లాడుకున్న లేడీకి జన్మించిన ఆ బిడ్డలోనే ఎదుగుదల ఆలస్యమవుతుందంట. ఇది శాస్త్రవేత్తలు గమనించిన విషయం. అసలు ఇలా మనం ఈ యొక్క ఎదుగుదల విషయంలో చాలామంది గమనించుకొని ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అని అంటే, రణగుణ ధ్వనులు అంటే ట్రాఫిక్ శబ్దాలు, ఈ ట్రాఫిక్ శబ్దాలకు ఎప్పుడూ కూడా గర్భిణీలు దూరంగా ఉండాలట. ఆ ట్రాఫిక్ శబ్దాలు, వెహికల్స్ నుంచి వచ్చే సౌండ్

లేకపోతే వచ్చే వాయు కాలుష్యం అంటే పొగ, దాని నుంచి వస్తూ ఉంటుంది చూసారా ట్రాఫిక్, ట్రాఫిక్ లో వెహికల్స్ నుంచి. సో వీటన్నిటి కారణంగా ఏమవుతుందో తెలుసా, మనకి పుట్టిన బిడ్డ ఎదుగుదల, అంటే పుట్టిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కదా, నెల నెల ఎదుగుతూ ఉంటారు కదా, ఆ ఎదుగుదల అనేది ఆలస్యం అవుతుంది. అంతో ఇంతో కాదు, 18 నెలలు ఏకంగా ఆలస్యం అవుతుంది అన్నమాట. ఆలస్యం అవడం అంటే కొంచెం వాళ్ళు అందరికన్నా కూడా వెనుకబడినట్లుగా ఉంటారు. త్వరగా మాటలు రాకపోవడం, త్వరగా నిలబడలేకపోవడం, త్వరగా ఏది వస్తువుని పట్టుకుని చేత్తో పట్టుకోలేకపోవడం, ఇలాంటివి మనం ఎక్కువగా గమనించవచ్చు అన్నమాట పిల్లల్లో. దానికి రీజన్ ఏమై ఉంటుంది అని అంటే, పుట్టకముందు తమ తల్లులు తీసుకొని ఒక చిన్న జాగ్రత్త అన్నమాట. మరి ఈ విషయాన్ని మనకి కొందరు శాస్త్రవేత్తలు అధ్యయనాల ద్వారా తెలిసారు. మరి ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేది మరి ఇంకొక మంచి పాట తర్వాత నేను మీతో షేర్ చేస్తాను. అండ్ మీకోసం ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మరి ఇందాక నేను కొంతమంది శాస్త్రవేత్తలు అధ్యయనాల ద్వారా తెలిపారు ఈ విషయాన్ని అని చెప్పి చెప్పా కదా. అంటే మనం గర్భిణీ స్త్రీలని ఎక్కువగా ట్రాఫిక్ శబ్దాలకి దూరంగా ఉంచాలి అనే విషయాన్ని. దీనికోసం వాళ్ళు ఒక 5 ఏళ్ల పాటు మనకి అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని తెలిపారనమాట. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే 450 మంది శిశువులను పరిశీలించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. అందులో 3 నెలలు ట్రాఫిక్ సౌండ్స్ ఎయిర్ పొల్యూషన్ మధ్య గడిపిన తల్లులకి పుట్టిన పిల్లల్ని గమనిస్తే వారి పిల్లల్లో నడక అలాగే పరుగు వస్తువుల్ని పట్టుకోవడం ఇవన్నీ కూడా 1.5 ఏడాది పాటు ఆలస్యమైనట్టుగా గమనించారట. అండ్ అలాగే ఎక్కువగా ట్రాఫిక్ జామ్లో అంటే చుట్టూరా ట్రాఫిక్ సౌండ్స్కి మనకి ఎఫెక్ట్ అయితేనే 1.5 ఇయర్ ఎఫెక్ట్ పడింది. అదే నిజమైన ట్రాఫిక్ జామ్లో అంటే రియల్ ట్రాఫిక్ పొల్యూషన్లో గడిపిన తల్లుల పిల్లల విషయానికి వస్తే ఆ పిల్లలు ముందస్తు ప్రసవం అయిపోయిన పిల్లలు కొంతమంది ఉంటే ఆలస్యంగా ఆ పిల్లలు 1.5 ఇయర్ పాటు మాటలు కూడా ఆలస్యమైన పిల్లలు ఇంకొంతమంది ఉన్నారట. అలాగా 2 రకాలుగా గమనించారనమాట. మరి వీటన్నిటి వల్ల మనం ఇక్కడ గర్భిణీ స్త్రీల గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాలుష్యం వల్ల అంటే శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం ఈ రెండిటి వల్ల పిల్లలు ఎదుగుదల అనేది ఆలస్యం అవుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలందరూ కూడా మీరు చక్కటి ఆహారం చక్కటి నిద్ర వ్యాయామం ఇవన్నీ ఎంత చక్కగా పాటిస్తారో 3 నెలలు కూడా బిడ్డ కడుపులో పడిన 3 నెలలు కూడా ట్రాఫిక్ శబ్దాలకి దూరంగా ఉండండి. మరి అది నేను ఇవాళ మీ అందరితో షేర్ చేయాలనుకున్న టిప్. మరి ఇది వాళ్ళ మన ధీర ప్రోగ్రామ్ అండ్ మంచి సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం ఈ ప్రోగ్రామ్కి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మంచి సాంగ్స్ వినిపిస్తాను. ఇంట్రెస్టెడ్ యూ టు విద్ భారతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

2:31 దాటి 40 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. వెల్కమ్ టు సందడి సందడి. సో మన సందడి సందడి మొదలు పెట్టేద్దాం. మరి నేను మీకో కలిసి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరి నాతో కలిసి మీరు కూడా సందడి చేయాలి అని అంటే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు 0866248814 వాట్సాప్ నెంబర్కి. మరి నేను మీరు అందరం కలిసి 4 వరకు హ్యాపీగా చక్కగా సందడి చేసేద్దాం. అండ్ మరి మన సందడి మొదలు పెట్టడానికన్నా ముందు మన లిజనర్స్ చాలా మంది వెయిటింగ్ అనమాట, మెసేజెస్ చేస్తూ ఉన్నారు చాలా మంది. మరి నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుదామా, మెసేజెస్ చూద్దామా? సో వెల్కమ్ చెప్పేద్దా అందరికి ఒకేసారి. సో నాకైతే మెసేజ్ సేవ్ చేశారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, సినిమా కబుర్లు బాగున్నాయి, సందడి సందడిలో మీ క్రియేటివిటీతో మాతో ఆడుకోవడానికి ప్రశ్నలు సిద్ధం చేసి ఉంటారు కదా, ఇక మా ముఖ చిత్రాలు అయోమయానికి ఆశ్చర్యానికి మధ్య నలిగిపోయే టైం అయిపోయిందంట అప్పలరాజు గారు బడ నుంచి. ఓకే, వెయిట్ చేయండి మరి. నెక్స్ట్ ఇంకా శుభ మధ్యాహ్నం చందనమ్మ,

డైరెక్టర్ భారతీ రాజా గారి గురించి మంచి విషయాలు చెప్పారు, ప్రోగ్రామ్ విన్నాను, కొత్త హీరోయిన్లు పరిచయం చేసిన వ్యక్తి భారతీ రాజా గారు అంటూ పంపించారు అనమాట నరసింహారెడ్డి గారు మాధవర్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సాయి కుమార్ గారు పంపించారు నెల్లూరు జిల్లా నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ అలాగే సో నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, గుడ్ గ్రేట్ చైల్డ్ ధీరా అంటూ పంపించారు, ఓకే ధీరో ప్రోగ్రామ్ కి. సో థ్యాంక్ యూ అండి కేవీ రమణ గారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు పెద్దకళ్ళేపల్లి నుంచి నాగర్ గారు అనమాట, ఓకే థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. అండ్ నెక్స్ట్ అదే గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం అంటున్నారు నల్గొండ జిల్లా నుంచి దమ్ము వెంకటాచారి గారు ఫ్యామిలీ అనమాట. అండ్ అలాగే ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర రెడ్డి ఉన్నాయి అందరి పేర్లు, అనురాధ గారు అందరూ కూడా పంపించారు, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే దాసర్ గారి తర్వాత భారతీ రాజా గారు ఎక్కువ మందిని పరిచయం చేశారు అంటూ పంపించారు శాంతినగర్ నుంచి, ఓకే ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నారు, ఓకే వెల్కమ్ మీకు కూడా. అండ్ అలాగే లక్ష్మీదేవి గారు మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ మండూరు నుంచి పంపించారు అనమాట, వెల్కమ్ సందడి సందడి అంటున్నారు, మీకు కూడా వెల్కమ్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, రెడీగా ఉన్నాం మా ముక్కు చిత్రాలు మార్చుకోవడానికి అంటున్నారు భాస్కర్ గారు, ఓకే వెయిట్ చేయండి మరి. అండ్ నెక్స్ట్ వెల్కమ్ అంటున్నారు నాయతుల్లా గారు భవానీపేట నుంచి. అండ్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహభాను గారు కూడా చెప్పేశారనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కదా సందడి, అప్పుడే మీ ముఖ చిత్రాలని అలా మార్చేయడం నాకు అంతగా నచ్చలేదు. మరి చిన్న చిన్నగా చిన్న చిన్నగా పట్టాలని అలా పైకి కిందకి, మన బ్రహ్మానందం గారు కనుక ఇలా వెళ్ళి అలా లెఫ్ట్లో తిరిగి అక్కడ టక్కన ఆగిపోతుంది అంటారు చూసారా. సో అట్లాగా మిమ్మల్ని కూడా అలా అలా అలా తిప్పేస్తాం అనమాట. ఈరోజు ఫస్ట్ అయితే సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేసేస్తున్నా, ఓకేనా. ఇవాళ మన హీరో గోపీచంద్ గారి బర్త్డే, ఓకేనా, ఆయనకి సంబంధించి ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. మరి గోపీచంద్ గారి సినిమాల్లో చాలా సినిమాలు సున్నా అనే అక్షరంతో ఎండ్ అవుతాయి అనమాట, మన తెలుగు అక్షరాల్లో సున్నాతో ఎండ్ అవుతాయి చాలా చిత్రాలు ఉన్నాయి అలాంటివి. అండ్ వాటిల్లో మీకు తెలిసిన ఒక మూడు నాకు షేర్ చేయండి, మూడు చాలే అంటే చాలా ఉన్నాయి కాబట్టి మీరు మూడు పంపిస్తే చాలు. గోపీచంద్ గారు నటించిన చిత్రాల్లో సున్నాతో ముగించబడిన చిత్రాలు, తెలుగు చిత్రాలు మీకు తెలిస్తే ఒక మూడు నాకు పంపించండి 0866248814కి.

సో క్లూ కావాలంటే యాక్చువల్లీ దీనికి క్లూ కూడా అక్కర్లే, బట్ క్లూ కింద అని అనుకోకపోయినా సో అలా ఒక మంచి సాంగ్ అయితే నేను వినిపించేస్తున్నాను గోపీచంద్ నటించిన సినిమాలోంచి. మరి వింటూ ఉండండి మన సందడి సందడిలో.

ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కదా, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఫంకీ మూవీ నుంచి సాంగ్ వినేశారు, సందడే సందడిలో మనం ఉన్నాం. గోపీచంద్ నటించిన చిత్రాల టైటిల్స్ చాలా కూడా సున్నాతో ముగించబడి ఉన్నాయన్నమాట. అవి వాటిల్లో ఒక మూడు చెప్పండి అని మన లిజినర్స్ అయితే అడిగేశాను. మరి ఇప్పుడే విన్న వాళ్ళు కూడా ఆన్సర్ చేసేయచ్చు. మరి ఈ క్వశ్చన్కి అయితే, మరి నేను అడిగిన ఈ క్వశ్చన్కి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్ చేశారో చూసేద్దాం. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు 5 కరెక్ట్ ఆన్సర్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడే నుంచి మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనమాట, 100కి ఇంకా ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను అడిగింది 3నే కదా. నెక్స్ట్ ఇంకా కాదర్ వీరేష్ గారు రజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అలాగే శాంతినగర్ నుంచి ఓకే ఒకడు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామకృష్ణ గారు, స్వర్ణ గారు ఫ్యామిలీ అంతా కూడా పంపించారనమాట, కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నజరీన్ గారు, నజీర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ దేవనూరు నుంచి పంపించారు రాధమ్మ గారు, రాధాకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి రాజేశ్వరి గారు పంపించారు. నాకు అంతవరకే గుర్తొచ్చాయంట, చాలు నేను అడిగింది 3, మీకు 4, మీరు 4 పెట్టారు, బట్ ఇట్స్ ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా తులసి గారు, మౌనిక గారు, జయంత్ నందికొట్కూరు నుంచి పంపించారు. సో మీ పేర్లలాగా 3 ఆన్సర్లు కరెక్ట్గా పంపించారు. నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి పెద్దమస్తన్ రావు గారు, శ్రీనివాసన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కొల్లాపూర్ నుంచి పంపించారు సోని గారు. సో 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ జయం బాషా గారు ఫ్యామిలీ అంతా కూడా పంపించారనమాట, కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్స్ అండి మీవి కూడా. అండ్ అలాగే కామారెడ్డి జిల్లా నుంచి ఇనాయతుల్లా గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్స్ మీవి కూడా. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ రాకేష్ గారు ముంబై నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. అలాగే ఎస్వి ప్రకాష్ గారు పంపించారు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ మండూరు నుంచి పంపించారు మధుకుమార్ గారు అండ్ ఫ్యామిలీ అంతా. సో అందరిది కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వెంకటేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే సీతారామాంజనేయులు గారు పంపించారు అనమాట తమ్మవరం నుంచి. అంతేనా క్లారిటీయా? ఓకే కరెక్ట్ ఆన్సర్ మీదైతే. నెక్స్ట్ ఇంకా అశోక్ గారు గన్నవరం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రాజేశ్వరి గారు సాత్విక్ పొదిలి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే లక్ష్మి గారు పంపించారు గొంట్రావుపల్లి విలేజ్ నుంచి అట. ఓకే అండి కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు సాయి కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ గారు ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుంచినపల్లి నుంచి పంపించారు శ్రీను, దుర్గా అండ్ ఫ్యామిలీ అంతా కూడా. సో కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. అండ్ అలాగే నాగరాజ్ గారు పడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గోపీచంద్ నటించిన అంటూ సత్తెనపల్లి నుంచి రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే శంకర్పల్లి నుంచి కృష్ణా సంతోష్ ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే రాజేశ్వరి గారు, రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ అంకయ్య గారు వందరపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి మీకు కూడా. అండ్ అలాగే శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజ్ పంపించారు సౌత్ గోవా నుంచి అట. ఓకే హాయ్ అండి అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాంబాబు గారు పంపించారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. బైరెడ్డిపల్లి చిత్తూరు నుంచి అట. ఓకే సో ఇంతకీ ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఒకటే పంపించారా? ఓకే నేను ఆన్సర్ కోసం ఎదుక్కుంటున్నా. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ బుచ్చయ్య గారు హన్మకొండ నుంచి, జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భీమర్పాడు నుంచి పంపించారు వెంకటలక్ష్మిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్. మరింతకి ఆన్సర్ ఏంటి వినేద్దామా? చాలా సినిమాలు ఉన్నాయి అబ్బా. నాకు తెలిసి గోపీచంద్ గారికి సున్నా అనే లెటర్, మన తెలుగులో సున్నాతో ఎండ్ అయ్యే లెటర్తో మంచి హిట్ అయిన సినిమాలు అచ్చొచ్చినట్టు.

ఉన్నాయి, బట్ అన్నీ కూడా చాలా మంచి సినిమాలే. సో ఏవే ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. వర్షం, నిజం, జయం, యజ్ఞం, రణం, లౌక్యం, లక్ష్యం, సౌఖ్యం, సాహసం, రామబాణం, శౌర్యం, శంఖం, విశ్వం, పంతం. అబ్బో ఎన్ని సినిమాలు, ఎన్ని సినిమాలు. సో అది విషయం. మరి ఈ ఆన్సర్స్లో మీరు ఏ ఆన్సర్ పెట్టారో, మీ అందరివి కూడా కరెక్ట్ ఆన్సర్సే. సో అది విషయం. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, రెడీగా ఉండండి.

సాధారణంగా మనం మీకు తెలిసే ప్రోగ్రాంలో ఎన్నో రకాల టూరిస్ట్ ప్లేసెస్ అయితే చూస్తూ ఉంటాం కదా, వాటిల్లో చక్కగా మనందరికీ అందంగా కనిపించే అభయారణ్యాలు ఎన్నో ఉన్నాయి కదా. అయితే ఈ అభయారణ్యంలో హీరో రాణ చిత్రం దాగి ఉందన్నమాట. అది ఏ చిత్రం తెలుసుకొని 0866248814 నెంబర్కి ఆన్సర్ చేసేయండి. అభయారణ్యంలో దాగి ఉన్న హీరో రాణ చిత్రం ఏది తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. మరొక సాంగ్ మీకోసం రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

కిలాడి నుంచి సాంగ్ వినేశారు సాగర్ పాడిన పాట అనమాట. అండ్ మనం సందడే సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అభయారణ్యంలో దాగి ఉన్న హీరో రాణా చిత్రం ఏది అన్నాను కదా, ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. ఎవరు పంపించారు ఆన్సర్స్ కరెక్ట్గా? ఆల్మోస్ట్ అందరూ కరెక్టే. చూసేద్దాం అసలు ఎవరు పంపించారు అనేది. వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, కాదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే దేవనూరు నుంచి పంపించారు రాధాకృష్ణ గారు, రాధమ్మ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి కొంచెం చేంజ్ చేస్తే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేశ్వరి గారు ఫ్యామిలీ సిఆర్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎస్వి ప్రకాష్ గారు కర్ణాటక నుంచి, నేనే రాజు నేనే మంత్రి కాదు, ఇంకా వేరే మూవీ అనమాట. అంటే మీరు చెప్పాల్సింది నేను ఇచ్చిన పదంలో దాగి ఉన్న సినిమా అభయారణ్యం, అందులో ఉన్న సినిమా అది కనుక్కోండి ప్రకాష్ గారు. అండ్ కొండారెడ్డి గారు సిద్ధార్థ నుంచి నేను చెప్పిందే మళ్ళీ చెప్పారు, అభయారణ్యం అంటున్నారు. అండ్ అలాగే జయం భాష గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి తులసి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్.

ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ నుంచి మురారి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి వెల్కమ్ అంటూ నక్కగూడెం నుంచి శ్రీనివాస్ వర్మ గారు పంపించారు. ఓకే, బట్ సినిమా పేరైతే కొంచెం క్లియర్గా లేదు, బట్ ఇట్స్ ఓకే. అండ్ అలాగే గోనిగండ్ల నుంచి పంపించారనమాట లక్ష్మీదేవి గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా. రానానా, నేను అడిగిందే రానా గురించి కదా, మీరు మళ్ళీ రానా అని పంపించారు, ఇట్స్ ఓకే. మీరు హీరో పేరు అనుకున్నారా, హీరో రానా నటించిన సినిమా పేరు. అండ్ అలాగే రాజేశ్వరి గారు పంపించారు పొడిలి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ చందన అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఎక్కడ అనేది కూడా పంపించారు, బాగుందండి. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ అలాగే కర్నూలు జిల్లా నుంచి నాగర్ గారు పంపించారు, రణం మూవీ అట ఇందాకటిది కదా అది, హీరో గోపిచంద్ అవుతుంది. అండ్ ఇనాయతుల్లా గారు భావనిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి పద్మస్థానరావు గారు, నమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఓకే ఫారెస్ట్ పేరు పంపించారు బట్ సినిమా పేరు కూడా పంపించాల్సింది. అండ్ నరసింహారావు గారు పంపించారు అనమాట కొత్తగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేష్ గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తులసి గారు పంపించారు అండ్ ఫ్యామిలీ నందికొట్కూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకట సాయి గారు ఫ్యామిలీ చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నాగరాజు గారు పెడన్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ శోభారాణి గారు ఫ్యామిలీ నూనె నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అంకయ్య గారు బందర్పల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జానకీరామ్ గారు నందిగామ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకటేష్ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజారావు గారు, రాజ్ గారు గోవా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి దేవసేన గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ గుంటూరు నుంచి లక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ రెబ్బవరం నుంచి నాగులు గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫ్యామిలీ అంతా కూడా. అండ్ సిద్ధవతం నుంచి కొండారెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే తిరుపతి నుంచి సాయి శిరీష గారు కూడా, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి, అభయారణ్యంలో దాగి ఉన్న రాణా చిత్రం అరణ్య అన్నమాట. ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, రెడీగా ఉండండి. దశ దిశ నిశిలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది? దశ దిశ నిశిలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత కలుద్దాం, స్టే ట్యూన్డ్.

నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో రాష్ట ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని దామినేడు వద్ద జరిగిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకున్న ప్రముఖ కళాకారులను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు. భారతీయ సాంప్రదాయ కళల పరిరక్షణ ప్రోత్సాహకానికి వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గవర్నర్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా జాచిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించడం జరిగిందని అనంతపురం డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నెంబర్ నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, బయోమెట్రిక్ వివరాల సమీకరణ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 74731 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 253 పాయింట్ల లాభంతో 23415 వద్ద కదలాడుతోంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ టు సందడి సందడి. 3:34 సెకండ్స్ అయిపోయింది. 3:45 బాగుంది కదా నెంబర్. మరి ఇవాళ నేను అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, మరి ఆన్సర్స్ ఎవరు చేశారో చూసేద్దాం. బట్ దానికన్నా ముందు క్వశ్చన్ రిపీట్ చేసేస్తున్నా. దశ దిశ నిశలో దాగి ఉన్న హీరో ఆది సాయి కుమార్ చిత్రం ఏది తెలిస్తే ఆన్సర్ చేసేయండి అన్నాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దామా?

ఏమో తెలియదమ్మా అంటున్నారు శోభ గారు తిరుపతి నుంచి, అండ్ సాయి శిరీష గారు ఇందాకటి దానికి ఆన్సర్ చేశారు. సో నేను చెప్పేస్తాను ఏంటనేది, అంటే మీరు ఆ పదాన్ని ఒకసారి అంటూ ఉంటే అది ఏ సినిమా అనేది మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా షబీనా గారు కుర్బాల్ కోట్ నుంచి అరణ్య అంటూ పంపించారు. షబీనా గారు ఎలా ఉన్నారు, ఇంతకీ చాలా రోజుల తర్వాత వచ్చింది మీ మెసేజ్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి అరణ్యం అంటున్నారు ఇందాకటి దానికి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ చేశారు, కనకారావు గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన గారు అరణ్య అంటున్నారు. అండ్ వేదాంశ్ చిత్తూరు నుంచి, నేను ఇందాక క్వశ్చన్ అడిగిన వెంటనే 15 సెకండ్స్లో వచ్చిన ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ నీదే వేదాంశ్, సో కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా మంగళగిరి నుంచి యశోద గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎవరు పంపించారు, కోమల్ కొండేష్ ఇద్దరు కూడా పంపించారట. సో ఎక్కడి నుంచి పంపించారు, బెళ్ళగల్, అదేదో నాకు అర్థం కాలేదు, మీ ఊరి పేరేనా, వెరైటీగా ఉంది. సో అరణ్య అంటూ పంపించారు, బట్ ఇట్స్ ఓకే, బట్ ఇందాకడ దానికి అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవనూరు నుంచి పంపించారు, ఓకే, బట్ ఇందులో సెకండ్ది కరెక్ట్ ఆన్సర్, మీ పేరు రాధాకృష్ణయ్య గారు. అండ్ అలాగే లక్ష్మీ గారు గుంటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష గారు అర్థం కాలే అంటున్నారా, నేను ఇందాక అభయారణ్యంలో రానా మూవీ అన్న అరణ్య అని చెప్పారు కదా, సో అలాగే దశ దిశ నిశిలో, అంటే దశ దిశ నిశి అనే ఆ పదంలో ఉన్న హీరో ఆది సాయి కుమార్ ఫిలిం చెప్పాలి మీరు. ఇప్పుడు అర్థమైందా, అర్థమైందని అనుకుంటున్నా. అండ్ కాళ శ్రీనివాస్ గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే ముజఫర్నగర్ నుంచి రామకార్తిక అండ్ ఫ్యామిలీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజ్ గారు గోవా నుంచి పంపించారు, అసలు అది ఓకే, అసలు ఆది దశ దిశ మార్చిన మూవే ప్రేమ కావాలి అట, నిజమే, అసలు మా అంటే చక్కని ఫిలిం అనమాట అది. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి పంపించారు వెంకటేష్ గారు, శంబాలానా, కాదు కదా ఆన్సర్ కాదు, వేరే మూవీ ఉంది.

అండ్ అలాగే మీ ప్రశ్నకు ఆన్సర్ షణ్ముఖ లేదా శంభాల ఆట. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు కొంతమంది, అందరూ పక్క అంటే ట్రైన్ని ఈ ట్రాక్ నుంచి పక్క ట్రాక్ తీసుకెళ్ళిపోయారు, బట్ ఇట్స్ ఓకే. కానీ అది ఆన్సర్ కాదు. సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి గారు పంపించారు సాత్విక్ పొడిలి నుంచి, శంభాల అంటూ. ఏంటి అందరూ ఈ శంభాలకి ఎందుకు వెళ్ళారు అసలు, అంటే ఆ ఫిలింలో అలా మీకు ఈ ఫిలిం కనిపించింది అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. దశే దిశే నిసి, అసలు ఎంత ఈజీయో మీరు ఎలా చదవగానే మీరు పలకగానే ఎన్నిసార్లు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. శంభాల అయితే కాదు, ఇది ఇంకెవరన్నా పంపిస్తే పంపించకండి అసలు. శంకర్పల్లి నుంచి కృష్ణ గారు, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ శశి అంటూ పంపించారు. మీ పేరు కాదా, ఓకే. రాజేష్ గారు, అంబిక గారు, ప్రేమ్ సాయి గారు పంపించారు అనమాట, ఓకే. మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్తో. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మాయి గారు అంటున్నారు, సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా యాక్చువల్లీ అమ్మాయి గారు నేను కాదు ప్రోమో ప్రకారం అయితే, బట్ నేనైతే అమ్మాయి గారిని, అది విషయం. నెక్స్ట్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు, ఓకే. ఆదియా హీరో ఆది, బట్ అతని సినిమా మనం కనుక్కోవాలి, అది ఆన్సర్ అవుతుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, సమంతకమణి కాదు కదా ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగరాజు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, భూమేశ్వరరావు గారు పంపించారు వెల్లెల్లె నుంచి. అరణ్య ఇందక్కడి దానికి ఇప్పుడు పంపించారు, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇదే ఆన్సర్ని రాజోల్ నుంచి లింగమూర్తి గారు చేశారు. అండ్ చిలుకు నారాయణ గారు ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, నాగార్జున గారు లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలీస్ స్టోరీ మూవీ అంట, కోమల్ కొండేశ్ సి బెళగల్ కొత్త బస్టాండ్ నుంచి పంపించారు, ఓకే. మీ ఊరి పేరు చాలా వెరైటీగా ఉంది, అందుకే అన్నిసార్లు అడిగాను. నెక్స్ట్ యాక్చువల్లీ పోలీస్ స్టోరీ అయితే ఆన్సర్ కాదు, ఓకేనా. అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, దశావతారమా అని అడుగుతున్నారు, అది మన కమల్ హాసన్ గారిది కదా. నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి, సలోని అవునా కాదా అంటున్నారు, కాదు కదా. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, మీ పేరు తిమ్మప్ప గారు అట్ట, గడి తిమ్మప్ప గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే జయంతి గారు పంపించారు, నిదర్శన అంటూ పంపించారు, ఓకే, కానీ ఆన్సర్ కాదు. అండ్ గాలిపటం సినిమా అనుకుంటున్నారు ఎవరు, రాజేశ్వరి గారు, అది కూడా కాదు కదా. అండ్ అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కర్నూలు నుంచి ధర్మరాజ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్తో. గుడ్ ఆఫ్టర్నూన్, మాకు కొంచెం కష్టం అంటున్నారు, చెప్పేస్తాం. అంటే ఇందాక మనం అభయారణ్యం అనే పదంలోంచి రానా సినిమాను వెతికినట్టు దశ దిశ నిసి ఈ పదంలోంచి మన ఆది సినిమా ఎతకాలి, అంతే, చాలా సింపుల్. మీరు అది రాసుకున్నా కూడా మీకు చాలా ఈజీగా వచ్చేసేది. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో చూసేద్దాం, అందరు మెసేజెస్ చూసేసా కాబట్టి. దశ దిశ నిసి అంటే దశలో స, చివర నిసిలో సి, సెసి, అదే సినిమా. చాలా సింపుల్ అండి ఈ క్వశ్చన్ అయితే, చాలా పాపం కష్టపడ్డారు కొంతమంది. ఎనీవే కరెక్ట్ ఆన్సర్ చాలామంది పంపించారు, బట్ ఇప్పుడు నేను ఆన్సర్ చేసిన తర్వాత ఎవరు పంపించకండి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. హీరో తనీష్ ఉన్నాడు, మీ అందరికి తెలిసిన హీరోనే కదా రైడ్ సినిమా హీరో. మరి హీరో తనీష్ ఒక సినిమా తీస్తే అదే టైటిల్ని పాటగా మార్చాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఇంతకీ ఆ సినిమా ఏది, ఈ పాట ఏది, కనుక్కోండి, నాకు ఆన్సర్ చేయండి 0866-248-8814. హీరో తనీష్ ఒక సినిమా తీశారు, అంటే తన హీరోగా ఒక టైటిల్తో ఒక సినిమా తీశారు, అదే టైటిల్ని పాటగా మార్చాడు హీరో సాయి ధరమ్ తేజ్. ఇంతకీ అది ఏ టైటిల్, తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866-248-8814. అండ్ ఇప్పుడు క్లూ కూడా ఇచ్చేస్తున్నాను, ఇందాక నేను తనీష్ టైటిల్ అని చెప్పా కదా, అందులో మన ఒక ఫీమేల్ సాంగ్ చాలా చాలా బాగుంటుంది అనమాట, ఇప్పటికీ చాలామంది చాలా ఇష్టపడే పాట ఒకటి ఉంది. నేను ఇంకా అంతకుమించి ఒక పెద్ద క్లూ అయితే ఇవ్వను, సో కనుక్కోండి. మరి తనీష్ సినిమా టైటిల్ని పాటగా మార్చిన సాయి ధరమ్ తేజ్ పాట, ఆ టైటిల్ ఏంటి, పాట ఏంటి, కనుక్కోండి, ఆన్సర్ చేసేయండి 0866-248-8814.

0: ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

రాకాశ నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మనం అయితే సందడి సందడిలో ఉన్నాం. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, తనీష్ ఒక సినిమా తీస్తే అదే టైటిల్ని ఉపయోగించి ఒక పాటగా మార్చాడు హీరో సాయి తరం తేజ్ అని చెప్పి అన్నాను కదా, మరి ఈ సినిమా ఏంటి, ఆ పాట ఏంటి? మీరు కనుక్కున్నారనే అనుకుంటున్నా చాలామంది, ఇంకా స్టిల్ శశి దగ్గరే ఉండిపోయారు. బట్ చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ పంపించారు అనేది. మరి ఈ ఆన్సర్స్ విషయానికి వస్తే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేశారు? అప్పలరాజు గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే రాజోల్ నుంచి లింగమూర్తి గారు పంపించారు. శశి అంటున్నారు ఓకే, అండ్ అలాగే ఇదే ఆన్సర్ని ఫణి సత్యశ్రీ గారు పంపించారు. సో మరి నెక్స్ట్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేశారు? శాంతినగర్ నుంచి ఓకే ఒకడు పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ శశి అండ్ శంబాలా చేశా అంటూ పంపించారు. నేను 2 ఆన్సర్స్ చేశాను అంటున్నారా? ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఓహో ఇక్కడ మీరు ఇలా డాట్ పెట్టేస్తే అది ఆన్సర్ పక్కనే కనబడుతుందండి, కామా పెట్టుంటే నాకు కనపడేది, అది విషయం. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడాది నుంచి పంపించారు, ప్రతిరోజు పండగే సోలో బతికే సో బెటర్ అంట. ఈ రెండు కూడా కాదు, యాక్చువల్లీ ఆలోచించండి, తనీష్ నటించిన సినిమా ఆలోచిస్తే ఈ పాట గుర్తొస్తుంది. మీరు తిన టైటిల్స్ ఆలోచిస్తున్నారు, రివర్స్ ఆలోచిస్తున్నారు. కనకారావు గారు హీరో తనీష్ ఒక సినిమా టైటిల్ తీశాడు, అంటే ఒక

టైటిల్తో ఒక సినిమా తీశారు, అదే టైటిల్ సాయి ధరమ్ తేజ్ సినిమాలో పాటగా మారింది. అంటే సాయి ధరమ్ తేజ్ పాటని ఆ టైటిల్ని ఆలోచించాలి, రివర్స్ ఆలోచించండి. అండ్ అలాగే జానకి గారు పంపించారు తిక్క సినిమా అంట నందిగామ నుంచి, కాదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా రాజోల్ నుంచి జయన్న గారు పంపించారు మేము వయసుకు వచ్చాం, ఇది 7G బృందావన్ కాలనీ అయిపోతుంది అప్పుడు. నెక్స్ట్ ఇంకా కాళ్ళు శ్రీనివాస్ గారు కోదాడి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి ప్రతిరోజు పండగే అంటున్నారు, కాదు కదా. అండ్ అలాగే చిలుకునారాయణ గారు ఫ్యామిలీ జానకంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ నుంచి ముర్హరి ఇసోద గారు ఫ్యామిలీ. అండ్ అలాగే కర్నూలు నుంచి ముజఫర్ నగర్ ఓకే పేరు అది ఓకే రామ కార్తిక అండ్ ఫ్యామిలీ అంతా కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శోభారాణి గారు ఫ్యామిలీ నూనె నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి ధర్మరాజు గారు అండ్ ఫ్యామిలీ పంపించారు విరూపాక్షాలు. ఓ అట్లా పంపించారా, ఓకే ఓకే ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోలే గారు ఆలకడి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజు గారు గోవా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి ఎవరు పంపించారు, శ్రీనివాస్ గారు సోలో బ్రతికే సో బెటర్ అంటున్నారు. సినిమా అది కాదండి, సినిమా గురించి కాదు, మీరు ధరమ్ తేజ్ పాట గురించి ఆలోచించాలి. కొంతమంది రివర్స్ ఆలోచిస్తున్నారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భూమేశ్వరరావు గారు భూలక్ష్మి వెల్లెల్లె నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పాండవులు పాండవులు తొమ్మిద, ఇది వేరే సినిమా పాట అయిపోతుందండి కానీ దాన్సర్ కాదు ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకా సుప్రీం అంటున్నారు మహేష్ గారు గౌరీపేట నుంచట ఓకే కానీ సుప్రీం కాదు. అండ్ మీరు ఎలా ఉన్నారు అంటూ అడుగుతున్నారు. షబీనా గారు కురబాలకోట నుంచి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చేశారు, నేను ఫైన్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పిల్లాను లేని జీవితం గబ్బర్ సింగ్ అయిపోతుంది కదా అప్పుడు సినిమా, కానీ అది కాదు. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ నుంచి. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కూడా సేమ్ ఆన్సర్ చేశారు. అండ్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హలో చందనమ్మ ఇప్పుడే ఆన్ చేశా అంటూ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో ఇవి నాకు వచ్చిన కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ కూడా నేను మిస్ చేయకుండా చూసేసాను. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే నచ్చావులే. సో నిన్నే నిన్నే కోరా, సో ఈ సాంగ్ ఉంటుంది చూసారా, ఆ పాట ఈ పాట అన్నమాట. ఆ నచ్చావులే అనే ఈ టైటిల్ మన సాయి ధరమ్ తేజ్ సినిమాలో నచ్చావులే నచ్చావులే ఇలా మారిపోయింది అన్నమాట, అది సంగతి. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఇంకోటి జాగ్రత్తగా వినండి, దీనికే మనం కొంచెం సస్పెన్స్గా ఫీల్ అయ్యి ఉంటాం. బట్ నెక్స్ట్ క్వశ్చన్ సస్పెన్స్ ప్లస్ ఇంకా ఉందన్నమాట, థ్రిల్లర్ లాగా, సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి క్వశ్చన్ అన్నమాట. సో రెడీగా ఉండండి మరి.

నేను జనరల్ గా ఎప్పుడన్నా వచ్చి సడన్ గా మనకి అట్లాంటివన్నీ దగ్గులు తుమ్ములు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం మన గొంతు అట్లా అయిపోతుంది కదా. ఎనీవే మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఎప్పుడన్నా నేను సందడే సందడిలో అడిగేటప్పుడు ఏమన్నా రెండు పాటలు వినిపించి సిమిలారిటీ కనుక్కోండి, చిన్న సిమిలారిటీ ఉంది కనుక్కోండి అని సింపుల్గా అడిగేసింది. బట్ ఇవాళ నాకు ఎందుకు కొంచెం దీన్ని అటు ఇటు మార్చి మన బ్రహ్మీ గారి ఎక్స్ప్రెషన్ తెప్పిద్దాం అనిపించింది. క్వశ్చన్ ఏంటంటే, నేను రెండు పాటలు వినిపిస్తా, అది కూడా నేను ఒకటి చెప్పేస్తున్నా ఏంటనేది. ఇప్పుడు మన ఆన్సర్ ఉంది చూసారా, నచ్చావులే అనే సినిమా, అందులో ఒక పాట అన్నమాట. సో నేను ఇప్పుడు రెండు పాటలు వినిపిస్తున్నాను. ఆ రెండు పాటల్లో మీకు రెండు టైమ్స్ వినిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3:27 అయింది కదా, అలా రెండు టైమింగ్స్ వినిపిస్తాయి. ఆ రెండు టైమింగ్స్ విని, జాగ్రత్తగా విని, ఆ రెండు టైమింగ్స్ మధ్యలో ఎంత టైం మిగిలింది అనేది మీరు నాకు పంపించాలి. ఇందాక పాటలో వచ్చింది సాయిరామ్ సాయిరామ్ అది, ఇప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అదే నాకు అర్థమైంది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసేస్తున్నా, నేను రెండు పాటలు వినిపిస్తా, ఆ రెండు పాటల్లో మీకు రెండు టైమింగ్స్ వినిపిస్తాయి, ఆ రెండు టైమింగ్స్ విని, ఆ రెండు టైమింగ్స్ మధ్యలో ఎంత టైం మిగిలింది అనేది కనుక్కోండి, మీ టైంని సెట్ చేసుకోండి. అది క్వశ్చన్. మరి పాటలు జాగ్రత్తగా వినండి.

ఎస్, మరి రెండు పాటలు విన్నారు, రెండు సమయాలు కూడా విన్నారు. ఈ రెండు సమయాల మధ్యలో మిగిలిన సమయం ఎంత తెలుసుకొని ఆన్సర్ చేసేయండి. ప్రస్తుతం అయితే 3:30, బట్ మీ ఆన్సర్లో మటుకు అది ఉండదు. ఓకేనా? అది కూడా పెద్ద క్లూనే మీకు. మరి ఈ రెండు సమయాల మధ్యలో ఉన్న సమయం ఎంత ఆన్సర్ చేసేయండి 0866-248-8814కి. అండ్ ఇప్పుడు మంచి సాంగ్ మీకోసం రెడీగా ఉంది. వింటూ స్టే ట్యూన్డ్.

కీన్ అబ్జర్వేషన్ తో విని చాలా కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి ఈ క్వశ్చన్కి అయితే. అండ్ ఇందాక చెప్పిన ఆన్సర్స్ అన్నిటికన్నా కూడా ఇప్పుడు వచ్చిన ఆన్సర్సే ఎక్కువ మంది వచ్చినాయి అంటే ఈ క్వశ్చన్కి. యాక్చువల్లీ నేను చాలా కష్టం అని అనుకున్నా మీ అందరికీ, బట్ మీరు చాలా ఈజీగా చేసేసారు అబ్బా, వెరీ గుడ్. మరి చూసేద్దాం అసలు ఎవరెవరు ఆన్సర్ చేశారో. క్వశ్చన్ రిపీటింగ్లు ఇంకా క్లూలు ఇంకేం అక్కర్లేదు మనకి ఇక్కడ. సో ఆన్సర్స్ చూసేద్దాం ఎవరు పంపించారు అనేది. అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు, చంద్ర గారు రాను రాను మీ క్రియేటివిటీ ఇలా పెరిగిపోతుంది ఏంటి, ఇప్పుడు ఒక స్ట్రాంగ్ టీ తాగొచ్చాను అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అంటే ఇప్పుడు అట్లా అట్లా ఆలోచిస్తూ ఉంటే నాకు నువ్వు నాకు నచ్చేవాళ్ళ బ్రహ్మి గారు గుర్తొచ్చారు. కొంచెం అట్లా మన వాళ్ళల్లో ముఖ చిత్రాలు ఎవరన్నా ఆపండ్రో అని ఎవరన్నా అంటారే, ఎవరిదన్నా అంటే ఎక్స్ప్రెషన్ ఎవరన్నా అట్లా ఇస్తారేమో అని వెయిటింగ్ అనమాట. బట్ చూద్దాం నెక్స్ట్ టైం మీ చేత అందరి చేత అలా అనిపించాలి. ఎనీవే థ్యాంక్ యూ. అండ్ అలాగే భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హర్షిత దేవకి దేవి ఇద్దరు కూడా మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మి గారు గుంటూరు నుంచి కొంచెం అటు ఇటుగా పంపించారు, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు మీ టైం అయితే. అండ్ ఇంకొంచెం ఒక గంట యాడ్ చేసుకోండి అందులోనే, అదే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం అది ఏఎమ్మా పిఎమ్మా తెలియదు కాబట్టి ఏఎమ్ అయితే పిఎం అయితే అంటూ ఆన్సర్ పంపించేశారు. కర్నూతల్ సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి, ఏఎం అయితే ఓకే పిఎం అయితే అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అంటే ఒకటే పిఎం తీసుకోకూడదుగా, అప్పుడు అది కూడా మార్చుకోవాలిగా, ఆ లెక్క చూస్తే అది వేరే ఆన్సర్ అవుతుంది. చెప్తే అదేంటి అనేది ఈ క్వశ్చన్, ఈ డౌట్ కొంతమందికి వస్తుంది అని నేను అనుకున్నాను సునీల్ గారు. అండ్ నెక్స్ట్ ఇంకా దేవసేన గారు తిరుపతి నుంచి ఆన్సర్ చేశారు, మీకు ఎక్స్ట్రా మార్క్స్ ఎందుకంటే ఎక్స్ట్రా అవర్ పంపించారు కదా. నెక్స్ట్ ఇంకా ఆన్సర్ చేశారు, సో చాలామంది 5:45 పంపించారు, అది ఏఎమ్మో పిఎమ్మో తెలియక, బట్ అది ఆన్సర్ కాదు. చెప్తా ఏంటనేది నేను చెప్తా, చాలామంది ఇదే ఆన్సర్ చేశారు, సో వాళ్ళందరికీ కూడా చెప్పేసి ఒకేసారి. మరి అది సంగతి. నెక్స్ట్ గోనెగంటల నుంచి లక్ష్మీదేవి గారు 5:45 అంటూ పంపించారు కాదు. అండ్ జోయల్ వైరా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజేష్ గారు అంబికా గారు ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి 5:45 పంపించారు. అండ్ అలాగే ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ సీను గారు ఐరాల నుంచి 5:45 అన్నారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ ఎవరు, నాగర్ గారు కర్నూలు నుంచి. అండ్ అలాగే రాజ్ గోవా నుంచి 5:45 అంటూ పంపించారు. అండ్ అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి పంపించారు, మీరు కూడా 5:45 అంటూ పంపించారు, బట్ అది ఆన్సర్ కాదు. అండ్ జయంభాష గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి సుబ్రహ్మయ్య గారు పంపించారు, అనిపిస్తుందమ్మా అంటున్నారు, చాలా కరెక్ట్ ఆన్సర్ చేశారు రామయ్య గారు. అండ్ అలాగే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం 1/2 అవర్ అంట. అసలు నాకు ఈ ఆన్సర్ చూడగానే అసలు ఎలా అంటే, మీరు ఆ చిన్న టైం అంటే ఎస్టిమేషన్ టైంలో తక్కువ టైం ఇచ్చారు, అందరికన్నా తక్కువ టైం ఇచ్చింది మీరే, బట్ ఇట్స్ ఓకే, వెరైటీగా పంపించారు మొత్తానికి. అండ్ తెనాల నుంచి పోతయ్య గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు పంపించారు దేవరగట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్తో వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి గారు ఆన్సర్ చేశారు. అండ్ అలాగే వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్. అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించారనమాట, 5:09 అట. మీ ఆన్సర్ వెరైటీగా ఉంది తెలుసా, కానీ ఇది ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ అండ్ ఫ్యామిలీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనుకుంటున్నా అంటున్నారు కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. సంధ్య గారు ప్రొజెక్టూరు నుంచి పంపించారు, పైన కరెక్ట్ పెట్టారు కింద రాంగ్ పెట్టారు, ఇదే అండి ఒక ఉత్తమ స్టూడెంట్కి ఉండాల్సిన లక్షణం. అంటే మనం అనుకుంటూ ఉంటాం, ఫస్ట్ మనకి తడుతుంది కరెక్ట్ ఆన్సర్, బట్ దాన్ని మనం తర్వాత అనుకుంటూ ఉంటాం అయ్యో ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి ఇంకో రకంగా థింక్ చేస్తాం, అక్కడే మనకి మనం ఆ పప్పులో కాలేస్తాం అనమాట. సో ఫస్ట్ది మీరు కరెక్ట్ ఆన్సర్ మొత్తానికి. అండ్ ధర్మరాజు గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సుబ్బయ్యగూడెం నుంచి అప్పారావు గారు, అప్పారావు గారు ఎలా ఉన్నారు ఫైనా, సో చాలా రోజులు అయిపోయింది మీ మెసేజ్ చూసి కూడా, సో బాగున్నారని అనుకుంటున్నాను కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా. అండ్ అలాగే వాసు గారు వెంకటగిరి నుంచి పంపించారు, నాకు అర్థం కాలే రియల్ టెస్టా ఏంటది.

కొంచెం క్లియర్గా పెట్టరా, షార్ట్ కట్స్లో కాకుండా. పైన ఆన్సర్ చేశారు 5 hours 25 minutes అని, కానీ అది ఆన్సర్ కాదు. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు 5 hours 45 minutes పంపించారు. అండ్ అలాగే కృష్ణమూర్తి గారు ఫ్యామిలీ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే మధుకుమార్ గారు ఫ్యామిలీ బొప్పారెడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. మీ మెసేజ్ నేను పాట విన్నప్పుడు చూశాను, కరెక్ట్ ఆన్సర్ కాదు యాక్చువల్లీ. ఓకే, 5 hours 45 minutes ఓకే ఓకే, బట్ అది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా మంచిర్యాల నుంచి పద్మరాణి గారు, అక్షర్ కృపా గారు ఫ్యామిలీ పంపించారు. హాయ్ ఓకే. నెక్స్ట్ ఇంకా భూమేశ్వరరావు గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ ప్లస్ ఎక్స్ట్రా 10 minutes పంపించారు. మీకు 10 minutes ఎక్స్ట్రా వచ్చేసింది అయితే. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఏకంగా ఓకే ఓకే ఒక 15 minutes తగ్గించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ కన్సిడర్ చేసేస్తాం మీరైతే. అండ్ నెక్స్ట్ ఇంకా వెంకటేష్ గారు శ్యామల గారు ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారా శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే కార్లపూడి నుంచి షాహ్ గౌ భాష గారు పంపించారట, గౌజ్ భాష గారు సారీ, షాబియా ఇద్దరు కూడా పంపించారు. 1 minute 20 seconds ఏనా అయ్యా, ఇంత తక్కువ టైమా? మీరు ఇంకా తక్కువ టైం పంపించారుగా, బట్ ఇది ఆన్సర్ కాదు. అండ్ అలాగే 3 hours 15 minutes ఏనట కేవీ రమణ గారు పంపించారు, బట్ కాదు. అండ్ మాధవరావు గారు పెద్దమోదుగుపల్లి నుంచి జస్ట్ ట్యూన్ అంటున్నారు, ఓకే. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ ఒడియంపేట నుంచి ఏం పంపిలా, ఆన్సర్ పంపించచ్చు కదా. అండ్ అలాగే నాని గారు గంగా గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ క్వశ్చన్ అసలు అర్థం కాలేదా, మీరు క్వశ్చన్ ఇంకొకసారి వినుంటే అప్పుడు అర్థమయ్యేది, బట్ నేను అంటే చాలా మంది ఆన్సర్ చేశారు కదా, అందుకే నేను ఆన్సర్స్ దగ్గరికి వచ్చేసాను డైరెక్ట్. అనురాధ గారు అండ్ ఫ్యామిలీ. అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. సో నచ్చావులే సినిమా నుంచి, అలాగే అజ్ఞాతవాసి సినిమా నుంచి రెండు పాటలు వినిపించా కదా, ఇందులో మీకు రెండు టైమింగ్స్ వినిపిస్తాయి. సో నచ్చావులేలో 9:30 టైం అయితే, అండ్ అజ్ఞాతవాసిలో 3:00 అని చెప్పి పాడతాడు కదా, బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3:00. సో 3:00 ఇస్ ద టైం అనమాట. మరి ఏఎమ్మ పిఎమ్మ మీకు తేడా తెలియాలి కదా, వాళ్ళిద్దరూ ఏఎం పిఎమ్మ అని చెప్పి పాడలేరు కదా. ఒకవేళ 3 AM అంటే అర్ధరాత్రి 3 గంటలు, రాత్రి 8:45 అంటే రాత్రి 9:45 అయితే గనక, ఆ రెండు టైమింగ్స్ మధ్య ఉండే వ్యత్యాసం ఎంత అంటే 17:45. అదే మనం పాటలోని టైమింగ్ని కన్సిడర్ చేస్తే, అంటే పాటలో చూస్తే గనక రెండు మార్నింగ్ టైమింగ్స్లోనే ఉంటాయి. అంటే మార్నింగ్ 8:45 AM ఉంటుంది, మధ్యాహ్నం 3 PM ఉంటుంది ఆ పాటల్లో మనం గమనిస్తే గనక. ఆ రెండు టైమింగ్స్ని తీసుకుంటే గనక 6:15 అనమాట. ఏదో సినిమా ఇన్వెస్టిగేషన్ లాగా ఉంది కదా, బట్ ఇట్స్ ఓకే, ఇది ఆన్సర్. సో చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేశారు, అసలు మీ యొక్క ఆన్సర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయాలి. అది కనుక్కుంటారా లేదా అనుకున్నా, బట్ సూపర్ సూపర్, అందరికీ కూడా నేను క్లాప్స్ ఇచ్చేస్తున్నాను. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాను మనసు అందడి సందడిలో. మరి క్వశ్చన్ ఏంటి అనంటే, హీరో అల్లు అర్జున్ పూజ హెగ్డే కలిసి నటించిన సినిమాలో ఒక పాట ఉంది, ఓకేనా? ఆ పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది, అది ఏ పాట? తెలుసుకున్న ఆన్సర్ చేయండి 0866-248-8814. అల్లు అర్జున్ పూజ హెగ్డే సినిమాలో ఒక పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది అనమాట, అది ఏ చిత్రం? తెలుసుకుని ఆన్సర్ చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇదే, మరి ఆన్సర్స్ చేస్తూ ఉండండి. మంచి సాంగ్ రెడీగా ఉంది, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ఎస్, మరి వాళ్ళిద్దరూ నటించిన మరొక సినిమాలోని మరొక పాట నేను వినిపించాను. క్వశ్చన్ ఇంతకీ చాలా ఈజీ అయిపోయినట్టుంది కదా ఈ పాట వల్ల. మరి అల్లు అర్జున్, పూజా హెగ్డే పాట కాస్త గోపీచంద్ తమన్నా నటించిన చిత్రంగా మారింది అన్నాను. మరి ఆన్సర్ ఏంటి? తెలిస్తే ఆన్సర్ చేయండి అని కూడా అన్నాను. వచ్చేసాయి మరి మన లిజినెస్ ఆన్సర్స్, చూసేద్దాం ఎవరు పంపించారు. అండ్ ఇదే టైటిల్ని మీ అందరికీ కొట్టేస్తున్నా నేను, అదే విషయం. మరి ఆన్సర్ ఎవరు పంపించారు అంటే కరెక్ట్ ఆన్సర్ నాకు ఫస్ట్ ఎవరు చేశారు, అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అప్పలరాజు గారు పడే నుంచి పంపించారు. మొత్తానికి ఈ సినిమాని అటు తిప్పి ఇటు తిప్పి ఆ సినిమాని ఇటు తిప్పి మరోసారి మీ స్టైల్లో సందడి సూపర్ సక్సెస్ చేశారు అంటున్నారు. అండ్ మీకు కూడా ఈ టైటిల్ మీకు కూడా థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు. అండ్ నెక్స్ట్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒకరు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ పడన్ నుంచి కనకారావు గారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జోయల్ గారు వైరా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజ్ గోవా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే త్యాగరాజు గారు ఘట్టుమండల నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుడ్ ఈవినింగ్ మేడం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటున్నారు.

వెంకటేష్ గారు అండ్ శ్యామలా గారు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారట, అదే కరెక్ట్ ఆన్సర్. అండ్ పడే నుంచి నాని గారు, గంగా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మంగళగిరి నుంచి నందు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, అది ఏ సినిమాలో పాట అనేది కూడా కరెక్ట్గా చేశారు. సో పోలయ్య గారు ఆళ్ళగడ్డ నుంచి అనమాట. అండ్ గోపీచంద్కి పుట్టినరోజు శుభాకాంక్షలట. సో మనం నెక్స్ట్ అవర్ డెడికేట్ చేద్దాం, వివిధాలు డెడికేట్ చేసేద్దాం. సో జాన్సన్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఊరకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కర్నూలు నుంచి వెంకటేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. సుధాకర్ చౌర్ గారు చౌట్కర్ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. చౌట్కూర్ నుంచి పంపించారా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరు చేశారు, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ రాధా గారు కోడమూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు కూడా. అండ్ నరసింహారావు గారు దేవరగట్ల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాజేశ్వరి గారు, రామ్ చరణ్ సిఆర్ నగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మురహరి యశోద గారు ఫ్యామిలీ పంపించారు వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భూలక్ష్మి గారు, భూమేశ్వరరావు గారు వెల్లుల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహభాను గారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మాకు ఇష్టమైన పాట వినిపించు అంటున్నారు సాయి శిరీష గారు, బట్ ఈ రిక్వెస్టెడ్ ప్రోగ్రామ్ అయితే ప్రజెంట్ లేదండి, అంటే కొంచెం అప్డేట్స్ జరిగినాయి అన్నమాట మన దాంట్లో, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన ఒక సాంగ్ పాడండి, వాయిస్ ఇస్ సో స్వీట్ అంటున్నారు మురళి గారు. యాక్చువల్లీ పాడచ్చు, బట్ రూల్స్ ఒప్పుకోవండి, అది సంగతి. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు ఎవరు అని అంటే సునీల్ గారు, మీ పేరు మార్చారనుకోకండి. కర్నూతలలో సునీల్, ఆ తాకస్తే ఇక్కడికి వచ్చేసింది. కర్నూతల సునీల్ గారు అన్నమే జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాగరాజు గారు పడే నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ గారు పంపించారు నందిగామ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు ఆ సినిమా పేరు పంపి, ఓకే కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే జయం భాష గారు ఫ్యామిలీ పంపించారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడ నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి అనురాధ గారు ఫ్యామిలీ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందూజీ అంటూ సుధా గారు కొత్తగూడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. హాయ్ అండి. అండ్ పాలాది మాధవరావు గారు రారాజు సినిమా అనుకుంటున్నారట, కాదండి. అండ్ గుంటూరు నుంచి వంశీరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరింటికి ఆన్సర్ ఏంటి అని అంటే వాళ్ళిద్దరు నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా అనమాట. మరి ఈ సినిమాలో పాటే మన గోపీచంద్ అండ్ తమన్నా నటించిన సినిమా సిటీమార్. అండ్ కబడ్డీ థీమ్తో వస్తుంది ఈ సినిమా అంతా కూడా. అండ్ చక్కగా చాలా మంచి థీమ్తో తీసిన సినిమా అనమాట. అండ్ మనకి ఈ సినిమాలో గోపీచంద్ అండ్ తమన్నా వీళ్ళిద్దరు కూడా కనిపిస్తూ ఉంటారు. అండ్ అది నెక్స్ట్, మరి నాకు ఇంకొక మెసేజ్ వచ్చింది, అది కూడా చూసేద్దాం. అప్పలరాజ్ గారు బడే నుంచి మెసేజ్ చేశారు, ఆర్జే చందన అంటే ఆ మాత్రం ఉండాలి, అయితే సినిమాల మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర, అందుకే ఇలాంటి ప్రశ్నలు అలా అడగగలిగారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజ్ గారు. మరి చివరిగా మీ అందరికీ సిటీమార్ వేస్తూ, సిటీమార్గా సాగిన మన సందడి సందడికి ఎండింగ్ ఇచ్చేద్దాం సిటీ బార్ సాంగ్తో. మరి స్టేడియం టూ విద్యార్థి 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12 ఈ కార్యక్రమం జరుగుతోంది. సాంకేతికత ఆధారిత పాలన, వాట్సప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని, వికసిత భారత లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 పూర్తయిన సందర్భంగా 2 నమ్మకం అభివృద్ది సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోనికి తీసుకువచ్చి ఆర్థిక అభివృద్దికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నామని, నిలిచిపోయిన మైనింగ్ లీజులను తిరిగి ప్రారంభించి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూక్డ్ వర్జీనియా ఎఫ్సీబీ పొగాకు కొనుగోలు మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలోని వేలం కేంద్రాల ద్వారా నిన్నటి వరకు 15.65 మిలియన్ కిలోగ్రాముల పొగాకు మార్కెటింగ్ జరిగిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశ పారిశ్రామిక రంగంలో కోల్ గ్యాసిఫికేషన్ నూతన అధ్యాయానికి కోల్ గ్యాసిఫికేషన్ వికసిత భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాల సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా జార్జిపేట తపాలా కార్యాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించడం జరిగిందని అనంతపురం డివిజనల్ తపాలా శాఖ సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నంబర్, నవీకరణ, చిరునామా మార్పు, జనన తేదీ, బయోమెట్రిక్ వివరాల సమీకరణ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 899 పాయింట్ల లాభంతో 74,731 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 253 పాయింట్ల లాభంతో 23,415 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
6: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
6: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
6: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఎస్, 4 o'clock 5 minutes, దాట్ ఎగ్జాక్ట్లీ 6 minutes కూడా అయిపోయింది. మనం ఎంట్రీ చేసాం వివిధకి. మరి ఇవాళ వివిధ మొత్తం కూడా మన హీరో గోపీచంద్ కే డెడికేట్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ థీమ్ కూడా అదే కాబట్టి, ఒక కథానాయకుడు నటించిన సినిమాలోని పాటలు మనం వినాలి. అండ్ మరి ఇవాళ బర్త్డే కదా, మరి స్పెషల్ హీరోగా మరి ఈ రోజు తనకి ఈ మొత్తం అవార్డ్ని డెడికేట్ చేసేద్దాం. మరి ముందుగా ఇందాక మన లాస్ట్ అండ్ ఫైనల్ సందడే సందడి క్వశ్చన్ ఆన్సర్ సిటీ మార్, ఆ పాట మనం వినకపోతే ఎట్లా? మరి అదే పాటతో మనం స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇందాక అన్నాను కదా కబడ్డీ థీమ్తో వస్తుందని, మరి ఈ సాంగ్లో మీకు అది వినిపిస్తుంది, అంటే ఆ థీమ్ ఏంటనేది మీకు తెలుస్తుంది. మరి అదే సాంగ్తో స్టార్ట్ చేసేస్తున్నాను మన వివిధ ప్రోగ్రామ్ని. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రామ్ వివిధ భారతిలో.

ఎఫ్ఎం 101.3.

4:15 అయితే అయిపోయి 15 సెకండ్స్ కూడా అయిపోయింది. మనం వివిధాలో ఉన్నాం కదా, మరి గీతా మాధురి పాడిన పాట వినేశారు భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా. గోలీమార్ సినిమా నుంచి నెక్స్ట్ మీకోసం వస్తుంది జిల్ అనే సినిమా నుంచి. యాజ్ ఇన్ ఇజర్ వాయిస్లో మంచి సాంగ్ ఇన్ టు స్టేట్ యూ.

లక్ష్యం సినిమా నుంచి పాట అయితే వినేశారు. వివిధ ప్రోగ్రాంలో మనమున్నా, మరి నెక్స్ట్ మీకోసం లక్ష్యం సినిమా నుంచి పాట వినిపించేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించారు, మణిశర్మ గారు కంపోజ్ చేశారు, కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్ ఇద్దరు కలిసి పాడారు ఈ పాటని.

గోపీచంద్ స్పెషల్ సాంగ్స్ అయితే వింటున్నారు వివిధాలో. మరి భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అందించగా గోపీసుందర్ గారి కంపోజిషన్లో యాసినిజర్ దివ్య పాడిన పాట వినేశారు కదా పంతం సినిమా నుంచి. అండ్ నెక్స్ట్ మీకోసం మరొక సాంగ్ అయితే వచ్చేస్తోంది ఆక్సిజన్ సినిమా నుంచి. మరి వింటూ ఉండండి వివిధ ప్రోగ్రాంలో.

అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ అందించగా మరి మంచి సాంగ్ మణిశర్మ గారి కంపోజిషన్లో కార్తీక్ గంగా పాడగా రారాజు సినిమా నుంచి వినేశారు కదా, మరి వివిధాలో నెక్స్ట్ మీకోసం రామబాణం అలాగే విశ్వం ఈ రెండు సినిమాల నుంచి పాటలు వస్తూ ఉంటాయి. వీ టు స్టేట్ యూ.

సో ఇది వరల్డ్ మన వివిధ ప్రోగ్రామ్ గోపీచంద్ బర్త్డే స్పెషల్ గా మనం మంచి సాంగ్స్ అయితే గోపీచంద్ కి డెడికేట్ చేసేసాం కదా. అండ్ నేను కూడా టాటా చెప్పేస్తున్నాను అండ్ త్వరలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. అప్పటి వరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెలా ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు. ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసునే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్. ఎస్, ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారే ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్. ఎస్, సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది. అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకుని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు. చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం,

వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్క్లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం. అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: బాయ్ బోనా, మా డాడీ వచ్చేసారు, రేపు కలుద్దాం.
1: మా మమ్మీ ఎప్పుడు వస్తుందో, ఏంటి రోజు ఇంకా రాలేదు, ఇంత లేట్ అయింది.
2: హాయ్ బోనా, నన్ను మీ మమ్మీ తీసుకురమ్మని పంపించారు. ఈ రోజు మీ అమ్మకి రావడం కుదరదంట.
0: అమ్మ చెప్పింది కదా.
1: అవునా, అయితే మా అమ్మ చెప్పిన కోడ్ చెప్పు.
2: కోడా? అది అది
1: కాపాడండి, కాపాడండి.
3: నేర్పించండి పిల్లలకు సురక్షితమైన ఆత్మరక్షణ అలవాట్లను.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్ కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: వాణి, నేను లోపలికి వెళ్తూ ఉంటా, నువ్వు స్కూటీ పార్క్ చేసి వచ్చేసాయి.
5: ఓకే.
4: ఏ, ఏంటి అంత త్వరగా వచ్చావు? ఎక్కడ పార్క్ చేసావు?
5: అదిగో వైషు, అక్కడే పార్క్ చేసా.
4: ఎండలో పార్క్ చేయడం వల్ల ఫ్యూయల్ త్వరగా ఆవిరి అయిపోతుంది, అలానే వెహికల్ కూడా కాలిపోయిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెళ్లి నీడలో పార్క్ చేసిరా, సో దట్ ఫ్యూయల్ ని అలానే వెహికల్ ని రెండింటినీ ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది.
3: చిన్న చిన్న జాగ్రత్తలతో ఫ్యూయల్ ని సేవ్ చేద్దాం, ఫ్యూచర్ జనరేషన్స్ కి అందిద్దాం.

నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. అమెరికా క్షిపణి దాడితో విశాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. సురేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో 80 సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశమని, విధులకు ఆలస్యంగా వచ్చేవారిపై ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే అధికారులపై శాఖపరమైన కఠిన చర్యలు ఉంటాయని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. తిరుపతిలో మధ్యాహ్నం నుండి ఎడతెరపిలేని వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఈ పోర్టల్లో 1.25 కోటి మంది కార్మికుల వివరాలు నమోదు చేయడం ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేటిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా 5 ప్రధాన వంతెల నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:15:27. సో ఈరోజైతే నేను వచ్చాను, ఎంటర్టైన్ చేస్తాను 11:00 వరకు. బట్ ఎస్పెషల్లీ ఈ టైంలో గీత్ గాథ జల్లో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్.

విండో ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 5:26:28. మనము నామ్ గీత్ గాథాశాలలో బ్యూటిఫుల్ హిందీ సాంగ్స్ వింటూ అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ డియర్ జిందగీ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది జస్లిన్ రాయల్ అండ్ కౌసర్ మునీర్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది అమిత్ త్రివేది.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం గీత్ గాథ షోలో హిందీ సాంగ్స్ వింటూ. అండ్ స్టూడియోలో టైం 5:45 అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ద మూవీ లవ్ ఆజ్కల్ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది అరిజిత్ సింగ్. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ప్రీతం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని ప్రజలందరూ పాటించాలని, వ్యాపార సంస్థల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు ప్రజలు సహకరించాలని విశాఖ నగరం జీవీఎంసీ గాజువాక జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి కృష్ణయ్య అన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సహకారంతో ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో 2026 రెండవ రోజు జరిగిన గ్రీన్ ఇండియా కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ కార్మిక సంస్థ ఐఎల్ పిలుపు మేరకు 2002 నుండి ప్రతి ఏటా జూన్ 12 ఈ కార్యక్రమం జరుగుతుంది. సాంకేతికత ఆధారిత పాలన, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థల ద్వారా ప్రజలకు పారదర్శక సేవలు అందిస్తున్నామని, వికసిత భారత్ లక్ష్య సాధనలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా 5 ప్రధాన వంతెన నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 1,695 లాభంతో 75,527 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 461 లాభంతో 23,622 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.11గా ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. వార్తల వివరాలు. రాష్ట ప్రజలకు అభివృద్ది సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ది, సంక్షేమం పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ 2024 ఎన్నికల ఫలితాలను గెలుపుగా కాక రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పచెప్పిన బాధ్యతగా భావించామన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలను, నియోజకవర్గాలను అభివృద్ది చేస్తున్నామని, 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్న ముఖ్యమంత్రి పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచిందన్నారు. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించామని, ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ తో సహా అనేక విషయాల్లో కేంద్రం అండగా నిలబడింది. 2047 తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా అన్ని జిల్లాలు అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది.
0: కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో అనేక కార్మిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామని తెలిపారు. ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా 1.25 కోటి మంది కార్మికుల వివరాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డులను నెలకొల్పామని చెప్పారు. కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా ప్రత్యేకంగా కోర్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా కార్మికులు రాత్రివేళల్లో పనిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, దుకాణాలకు జీవితకాల అనుమతుల విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లో నిజాయితీ, నైతికత, సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమెల్లి శ్రీభరత్ అన్నారు. విశాఖలో ఈరోజు జరిగిన DG100X ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ఈ సదస్సు విద్యారంగంలో పరస్పర అభ్యాసం, అనుభవాల మార్పిడి, సృజనాత్మక చర్చలకు వేదికగా నిలుస్తుందని, దేశ ఉన్నత విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి రెండేళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనను వివరించారు. రైతుల సహకారంతో ఫైన్ రైస్తో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి ఆర్థిక

0: కాక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఎన్నికైన ప్రధానిగా నిరంతరాయంగా సుదీర్ఘకాలం పనిచేసిన నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపిన ఆయన, ఎన్డీఏ సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: రెండేళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తుంచుకుంటేనే ఈ రోజు మీ ముందుకు వచ్చాం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. రెండేళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. డీఎస్సీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలియజేస్తూ,
2: ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలకు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ప్రజాప్రభుత్వ నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే దాంట్లో 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుకుంటూ వస్తుంది. గూగుల్ ఆర్సిలర్ మిత్తల్ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లాం. రాజధాని క్వాంటమ్ కోస్ట్ ఆంధ్రకి తీసుకొచ్చాం.
0: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలో ఈరోజు జరిగిన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే చిన్నారులంతా తప్పక చదువుకోవాలని సూచించారు. విశాఖ విమల విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో మిషనరీ ఆధ్వర్యంలో నిర్వహించి మూసివేసిన ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయాన్ని ఆయన ఈరోజు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలలలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని, బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెంచాలని సూచించారు. అక్షయపాత్ర ఫౌండేషన్తో మాట్లాడి పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు ఈరోజు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అలాగే డీఎస్సీలో అన్యాయం జరిగిన వారికి సంఘీభావంగా కూడా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కాగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రజలకు అభివృద్ది, సంక్షేమాలతో సుపరిపాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అత్యంత నిబద్దతతో పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల సంక్షేమమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం విద్యా సంస్థల బాధ్యతని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

6:20:30. సో వెల్కమ్ చెప్పేద్దాం కృష్ణాతీరంకి. ఏం మాట్లాడుకుందాం ఈరోజు? కృష్ణాతీరంలో ప్రత్యక్ష నారాయణుడు అంటే సూర్య భగవానుడు. జ్యోతిష శాస్త్రం సూర్యుడిని గ్రహరాజుగా పరిగణిస్తుంది. నిజానికి హిస్టరీ చూస్తే ఆదిత్యుణ్ణే ఆదిదేవుడని డెఫినెట్గా చెప్పొచ్చు. ఏన్షియంట్ ఈజిప్ట్ భూభాగంలో చరిత్ర పూర్వయుగం నుండే సూర్య ఆరాధన అనేది ఉండేదన్నమాట. సో ఈజిప్షియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూర్యుణ్ణి రా రే అనే పేర్లతో పూజించేవారంట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. మరి ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే కృష్ణాతీరంలో మన దేశంలో ఉన్న కొన్ని ఆదిత్య ఆలయాల గురించి. సో అట్లీస్ట్ రెండు ఆలయాల గురించి అయితే చెప్తాను, మన దేశంలో ఉన్న ఆదిత్యుడి ఆలయాల గురించి ఈ లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

జావేద్ అలీ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ వాంటెడ్ నుంచి ప్లే చేసాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది చక్రి అండ్ మనము నామ కృష్ణ తీరం. మన భారతదేశంలోని ఆదిత్య దేవాలయాల్లో రెండు దేవాలయాల గురించి చెప్తాను. ఫస్ట్ది మట్ఖేడ సూర్య దేవాలయం. ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లోని టీకమ్గఢ్ జిల్లా మట్ఖేడ గ్రామంలో ఉంది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు ఈ సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం 9వ శతాబ్దంలో నిర్మించారనమాట. నాగర శిల్పకళా శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచి ఉండడం విశేషమని చెప్పాలి. అండ్ ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మండపం, ఆ తర్వాత అంతరాలయం, లోపల గర్భగుడి కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఏమేమి ఉంటే స్పెషల్స్ ఈ టెంపుల్లో అనేది ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత మాట్లాడదాం. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3 అని మనము నామ కృష్ణ తీరంలో.

జీన్స్ యూనివర్స్ పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ మనం ఉన్నాం కృష్ణా తీరంలో. మట్కేడ సూర్య దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పాను కదా ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మండపం ఆ తర్వాత అంతరాలయం లోపల గర్భగుడి కనిపిస్తాయని చెప్పాను. అలాగే ఆలయం గోడలపైన స్తంభాలపైన అద్భుతమైన శిల్పాలు కూడా కనువిందు చేస్తాయి మనకి. అండ్ గర్భగుడిలోని సూర్యనారాయణ మూర్తి విగ్రహంతో పాటు ఆలయ కుడ్యాలపైన చెక్కిన శ్రీ మహావిష్ణువు దశావతారాలు, అలాగే శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, బ్రహ్మ విష్ణువుల శిల్పాలు, అంతరాలయంలోని గంగా యమునల శిల్పాలు అట్రాక్ట్ చేస్తాయి. అంతేకాదు సౌర వైష్ణవ శైవ శాక్తీయ సంప్రదాయాలకు చెందిన శిల్పాలు ప్రధానంగా మనకి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని పరిరక్షిస్తుంది. అంతే కదా టెంపుల్స్ ని డెఫినెట్ గా పరిరక్షించాలన్నమాట. అండ్ 6:35-6:35 స్టూడియోలో టైం మనం ఉన్నాం కృష్ణా తీరంలో. ఇంకొక టెంపుల్ గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ దానికన్నా ముందు ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఇంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

ఉన్నికృష్ణ నేను సాధన సర్గం పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నాని నుండి ప్లే చేశాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండి, పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్. నిజంగా అమ్మ మీద ఎన్నో పాటలు ఉన్నాయి, బట్ నాకు ఎస్పెషల్లీ ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఎన్నిసార్లు విన్నా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఎనీవే మనం కృష్ణా తీరంలో మాట్లాడుకుంటున్నాం.

దేని గురించి? మన భారతదేశంలో ఉన్న ఆదిత్య దేవాలయాల గురించి. ఫస్ట్ చెప్పాను కదా ఒక దేవాలయం గురించి, అలాగే ఇప్పుడు మార్తాండ దేవాలయం. ఇది కాశ్మీర్లోని మట్టన్ అనే పట్టణంలో ఉందన్నమాట. సో దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఇది కూడా ఒకటి. సైంటిస్ట్స్ అంచనా ప్రకారం ఈ దేవాలయం దాదాపు క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటిదని ఒక అంచనా అన్నమాట. బట్ సాడ్ విషయం ఏంటంటే ప్రజెంట్ ఇది శిథిలావస్థకు చేరుకుందంట. అండ్ ఫారినర్స్ దాడుల్లో కొంత, ఆ తర్వాత సంభవించిన ఎర్త్ క్వేక్స్ ఏవైతే ఉన్నాయో అంటే భూకంపాలు, వాటిల్లో ఇంకొంత ఈ టెంపుల్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిందంట. ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించిన విశేషాలు మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుండి ప్లే చేస్తున్నాను. కార్తీక్ పాండే ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. వింటూ స్టేట్యూ

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇన్ స్టూడియోలో. టైం 6:07:05. మనమున్నాం కృష్ణా తీరంలో, మాట్లాడుకుంటున్నాం మార్తాండ దేవాలయం గురించి. యాక్చువల్గా మనం మాట్లాడుకునేది భారతదేశంలో ఉన్న ఆదిత్య దేవాలయాల గురించి. అందులో ఇది సెకండ్ది, ఐ మీన్ ఈరోజు 2 టెంపుల్స్ చెప్తానని చెప్పాను, అందులో సెకండ్దే ఈ మార్తాండ దేవాలయం. కాశ్మీర్లోని మట్టన్ అనే పట్టణంలో ఉంది. పీఠభూమి ప్రాంతంలో ఉన్న మట్టన్ పట్టణంలో ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు ఈ మార్తాండ దేవాలయాన్ని. సో ఈ దేవాలయం దగ్గర నుంచి చూస్తే కిందనున్న కాశ్మీర్ లోయ ప్లేస్ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుందంట. అండ్ ఈ ప్లేస్ లో 84 ఉప ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ దేవాలయాన్ని కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తూ ఉంటుంది. అంతే కదా, దేవాలయాలు మన చరిత్ర అన్నమాట, వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. అండ్ స్టూడియోలో టైం 6:48:35. అండ్ ఇది ఈరోజు కృష్ణ తీరం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్గా 7:00 కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మనసును మనసేలో వింటూ స్టేట్యూ.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో బాల కార్మికులను నిర్మూలించడం, బాల కార్మికులను గుర్తించి వారికి నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందించడం, ఎటువంటి పరిస్థితుల్లోనూ కార్మికులుగా పిల్లలు నియుక్తులుగా కాకుండా చూడడం వలన ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక అవగాహన దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ఇంధన వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గిలి మండలంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజలు సమిష్టిగా సహకరించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓపులేసు కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూ కూడ్ వర్జీనియా ఎఫ్సీబీ పొగాకు కొనుగోళ్లు మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలోని వేలం కేంద్రాల ద్వారా 15.65 మిలియన్ కిలోగ్రాముల పొగాకు మార్కెటింగ్ జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, బాపట్ల, పర్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశముందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 1,695 పాయింట్ల లాభంతో 75,527 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 461 పాయింట్ల లాభంతో 23,622 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు ప్రసారమే న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:04:45. మరికొద్ది సేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆర్థిక సమూహాలు వ్యాపారవేత్తలుగా ఎదగడం, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, సైన్స్, సుపరిపాలన వంటి వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక సోషల్ మీడియా పోస్టులో ఈరోజు ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఇది వారికి సరికొత్త అవకాశాల మార్గాలను తెరవడమే కాకుండా దేశవ్యాప్తంగా అభివృద్ధి రూపురేఖలను సైతం మార్చేస్తోందని పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను, సులభమైన యాత్రా అనుభవాన్ని కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా, అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ భద్రతా సంస్థల డైరెక్టర్ జనరల్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. అమర్నాథ్ యాత్ర వచ్చే నెల 3వ తేదీన ప్రారంభమై 23వ తేదీన ముగుస్తుంది. రక్షణ శాఖ బడ్జెట్ను రికార్డు స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలకు పెంచి దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2 రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్లో ప్రబుద్ధ వర్గ సమ్మేళనంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన వల్ల అంతర్జాతీయ వేదికలపై ఈరోజు భారతదేశ గౌరవం అసాధారణంగా పెరిగిందని ఆయన అన్నారు.
1: हमने भारत के विकास के लिए जो रनवे तैयार किया है, जहां से अब भारत विकसित भारत बनने की उड़ान भरने को पूरी तरह से तैयार है, तो 2047 में हमारा यह भारत निश्चित रूप से विकसित भारत बनकर रहेगा. अब जानते हैं सरदार वल्लभ भाई पटेल ने आजाद भारत को एकता के सूत्र में पिरोने का काम किया था. उसी प्रकार हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार भारत को सांस्कृतिक, सामाजिक, आध्यात्मिक और आर्थिक स्तर पर यानी कल्चरल, सोशल, स्पिरिचुअल और इकोनॉमिक स्तर पर भारत को मजबूत करने का काम इस समय कर रही है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమించారని ఆయన అన్నారు. దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పీరియడ్ జరుగుతుంది. వైమానిక దళ క్యాడెట్ల ప్రీ కమిషనింగ్ శిక్షణ ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఐఏఎఫ్ క్యాడెట్లతో పాటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, వియత్నాం దేశాలకు చెందిన ఆఫీసర్లకు వింగ్స్ ప్రదానం చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి ఉత్తీర్ణత సాధించిన మొదటి బ్యాచ్ మహిళా క్యాడెట్లు ఈ పీరియడ్ ద్వారా వైమానిక దళంలో చేరడం ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 7 గంటల నుండి దూరదర్శన్ నేషనల్, ఐఏఎఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దేశంలో వైమానిక భద్రతను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అంకితభావంతో ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఘోర విమాన ప్రమాదం జరిగి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులో మంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లు జరిగిన ఈ విషాద ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ప్రమాదానికి కారణాలను పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా కనుగొనేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గత ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరును కనబరిచినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ అభినందనలు అందజేశారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం 18,554 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిందని, సంస్థ లాభం 578 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా చట్టసభల సభ్యులు, వాణిజ్య ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, అమెరికన్ సెనేటర్లు, ప్రధాన అమెరికన్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి. ఈ సందేశాలు విస్తరిస్తున్న అమెరికా భారత్ భాగస్వామ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన ఈ ఘనత నాయకత్వంపై భారత ప్రజలు ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వార్బర్గ్ పింకస్ సంస్థ చైర్మన్ చార్లెస్ ఆర్కే తన సందేశంలో పేర్కొన్నారు. ఫ్రాన్స్లోని నిస్ నగరంలో ఎల్లుండి జరిగే భారత్ ఇన్నోవేట్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతదేశ నూతన ఆవిష్కరణలు, ప్రపంచస్థాయి అవసరాలను తీర్చే వాణిజ్య ప్రతిపాదనలను ప్రదర్శిస్తారు. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం కోసం కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వేలాది ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి చివరికి 120 స్టార్టప్లను ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు.
2: भारत सरकार की शिक्षा विभाग ने प्रधानमंत्री जी की इस विजनरी सजेशंस को एक एक्शन में परिवर्तित किया है. एक बहुत क्रिटिकल स्क्रूटिनी के माध्यम से हजारों प्रपोजल के अंदर से 120 स्टार्टअप्स को सिलेक्ट किया गया है. 13 प्रायोरिटी सेक्टर में 120 स्टार्टअप्स को इकट्ठा किया गया है और उसमें लगभग 20 से ज्यादा भारत की प्रीमियर इंस्टीट्यूशंस की पार्टनरशिप रहा है.
0: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ సూద్, విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాయువ్య భారతదేశంలో రేపటి వరకు పిడుగులు, బలమైన ఈదురుగాలు, వడగండ్ల వానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్, అదనపు కార్యదర్శి పీయూష్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై ఫార్మలిన్, ఆర్థిక మంత్రి హెలెన్ బుడ్లిగర్ ఆర్టిడాతో సమావేశమవుతారు. స్విస్ ఔషధ రంగానికి చెందిన ప్రముఖ ప్రతినిధులతో కూడా గోయల్ ముచ్చటిస్తారు. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక అజ్టెకా స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీతో ఫిఫా ప్రపంచకప్ 2026 వైభవంగా ప్రారంభమైంది. ప్రపంచ ప్రసిద్ధ గాయకులు షకీరా, బర్నాబాయ్ ఈ టోర్నమెంట్ అధికారిక గేయం దాయి దాయి ప్రదర్శనతో అలరించారు. మెక్సికన్ సంగీత ప్రముఖులు అలెజాండ్రో ఫెర్నాండెస్, లీలా డౌన్స్ బెలిందాల ప్రదర్శనలు ఈ ఫుట్బాల్ పండుగకు మరింత ఊపునిచ్చాయి. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ పోటీలు ఈరోజు ప్రారంభమవుతాయి. బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో జరిగే ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ రంగాల్లో మహిళలు అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అమర్నాథ్ యాత్రను చేపట్టే భక్తులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ పోటీలు నేడు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: భారతి ఎఫ్ఎం 101.3.
4: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:15:20 అండ్ ఈ టైం మనసును మనసేకి స్వాగతం చెప్తూ అండ్ తెలుసు కదా క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్స్ తెలిస్తే 08662

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఏజెంట్ నుంచి ప్లే చేశాను. హిప్ హాప్ తమిళ పాడి కంపోజ్ చేసే సాంగ్ అని మనమున్న మనసును మనసేలు నేను ఒక క్వశ్చన్ అడిగాను. డైరెక్టర్ శంకర్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం ఎవరు. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాంత్ హని పంపించారు. శుభ సాయంత్రం మిత్రమా, హాయ్ క్రిషి, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. కూల్ కూల్ గా ఈవినింగ్ వచ్చారు. మీరు ఎప్పుడు వచ్చినా మాకు పండగే క్రిష్జి. కృష్ణా తీరంలో కాశ్మీర్ లో మార్తాండ ఆలయం గురించి చక్కగా వివరించారు. కాశ్మీర్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ మనుషులు కూడా చాలా చాలా అందంగా స్మార్ట్ గా ఉంటారు. అమర్నాథ్ టూర్ వెళ్ళినప్పుడు వెళ్ళాం, ఎప్పుడు తలుచుకున్నాం, వీ ఫీల్ సో హ్యాపీ క్రిష్జి అని అంటూ పంపించారు. సో ఓకే హనీ, మీరు వచ్చారుగా ఎంజాయింగ్ ద ప్రోగ్రామ్ అంట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ చెప్పు హనీకి. అండ్ జీన్స్ ప్రేమికుడు ఒకే ఒకటి ఇష్టం అంట, సూపర్ అబ్బా. నా ఫేవరెట్ మూవీ కూడా చెప్తాను తర్వాత. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ నమస్తే ఎక్స్ప్రెస్ రిష్ గారు, సింప్లీ నైస్ అండ్ గుడ్ అబౌట్ సమ్ ఆఫ్ అవర్ గ్రేట్ స్వీట్ టెంపుల్స్ ఇన్ దోస్ డేస్. థ్యాంక్ యూ సో మచ్, మీ మెసేజ్ మొత్తం చదివాను. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఒకే ఒక్కడు ఇష్టం అంట. అండ్ భాస్కర్ పెడన నుంచి జెంటిల్మెన్ ఇష్టం అంట. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు భారతీయుడు ప్రేమికుడు శివాజీ జెంటిల్మెన్ ఇష్టం అంట. అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత జెంటిల్మెన్ ఒకే ఒకడు ఇవి చాలా ఇష్టం అంట. అండ్ భారతీయుడు ఇష్టం అంట మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ హాయ్ ఎలా ఉన్నారు అని అంటూ అమూల్య నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? అండ్ ఆన్సర్ కూడా పంపించు. అండ్ కనకారావు గారు పెడన నుంచి జెంటిల్మెన్ భారతీయుడు ఇష్టం అంట. అండ్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదులు నుంచి పంపించారు హాయ్ క్రిష్ గారు అని అంటూ. హాయ్ మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది

నమస్కారం, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఒకే ఒక్కడు మూవీ ఇష్టం అంట. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జరిగింది, స్నేహభావం జరిగింది. సో 7:21 దాటి 20 సెకండ్స్ స్టూడియోలో టైం. మనమున్న మనసులు మనసేలో మీ ఫేవరెట్ శంకర్ మూవీ ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. కానూరు నుంచి తాతారావు గారు కూడా పంపించారు, గుడ్ ఈవినింగ్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు, జవాబు ప్రేమికుడు ఇష్టం అంట. చెప్పాను కదా, ఆయన మూవీస్ అన్ని డెఫినెట్గా అందరూ కవర్ చేస్తారు, అన్ని మూవీస్ని కూడా, ఎందుకంటే అన్ని మూవీస్ కల్ట్ క్లాసిక్ మూవీస్ అని చెప్పొచ్చు. నేను భారతీయుడు ఇష్టమంటే బొడ్డు ఓంకార్, రామనగర్ బేటపాలెం నుంచి పంపించారు. అండ్ జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు, అపరిచితుడు అండ్ ఒకే ఒకటి ఇష్టమంట, ఇవి చాలా ఇష్టమని చెప్పి పంపించారు. సూపర్. నా ఫేవరెట్ మూవీ చెప్పనా? జీన్స్ అంటే నాకు చాలా చాలా మోస్ట్ ఫేవరెట్ మూవీ అన్నమాట. సో ఆయన మూవీస్లో అఫ్కోర్స్ అన్నీ ఇష్టమే, బట్ జీన్స్ ఎందుకో కొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ శివాజీ కూడా చాలా చాలా బాగుంటుంది. థియేటర్లో చూసినప్పుడు కొంచెం యావరేజ్ అనిపించింది, కానీ కొన్ని మూవీస్ అంతే థియేటర్లో చూసినప్పుడు యావరేజ్ అనిపిస్తాయి, బట్ తర్వాత రిపీట్ వాల్యూ ఉన్న మూవీస్ చాలా చాలా ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద మూవీ శివాజీ అనమాట. శివాజీ కూడా చాలా చాలా మంచి సినిమా. అది సంగతి. అండ్ 7:22 దాటి 20 సెకండ్స్ క్వశ్చన్ వినలేదు అని అంటూ మహంకాళి రాజేశ్వరి సాత్విక్, చెప్పాను కదా మీ ఫేవరెట్ శంకర్ మూవీస్, ఐ మీన్ శంకర్ మూవీ ఏది? డైరెక్టర్ శంకర్ గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ హాయ్ కిషోర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుభ సాయంత్రం అని అంటూ భారతీయుడు, జెంటిల్మెన్, ప్రేమికుడు, అపరిచితుడు ఇష్టమంట, ఎంఎంఎస్ నివాస్, నల్లపాడు, గుంటూరు నుంచి పంపించారు. సూపర్, వెరీ నైస్. అండ్ 7:22 దాటి 48 సెకండ్స్ మనమున్న మనసును మనసేలో. నెక్స్ట్ క్వశ్చన్, హీరో అంటే ఈ సినిమా టైటిల్ మీరు చెప్పాలి. చిన్న హింట్ ఇస్తాను, ఏంటంటే హీరో ప్రతిరోజు నిద్ర లేవగానే అన్నీ మర్చిపోతాడు, అంటే ప్రీవియస్ డే ఆయన లైఫ్ కానీ ఏదైనా సరే మొత్తం మర్చిపోతాడు. ఎవ్రీడే ఒక కొత్త డే అన్నమాట హీరోకి. ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ పంపిస్తూ ఉండొచ్చు. మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఈ సినిమాలో హీరోకి ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రతిరోజు కొత్త రోజే అనమాట, ఎందుకంటే ప్రీవియస్ తన లైఫ్ కానీ ప్రీవియస్ డే కానీ ఏవి గుర్తుండవు. నిద్ర లేవడంతోనే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాడు డేని. మళ్ళీ అంటే తనేంటో, తనెవరో, తనేం చేస్తాడో ఏమీ గుర్తుండదు. ఏంటి ఆ సినిమా తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

రామ్ మీరియాలో పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఊరు పేరు భైరవ కవన నుంచి ప్లే చేసిన అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది శేఖర్ చంద్ర. మనమున్న మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, ఈ సినిమాలో అంటే సినిమా పేరు మీరు చెప్పాలి, నేను చిన్న హింట్ ఇస్తాను అనమాట. హీరో, ఈ సినిమాలో హీరో ప్రతిరోజు నిద్ర లేవగానే అన్నీ మర్చిపోతాడని చెప్పాను. సో ఎవ్రీడే ఒక ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది తన లైఫ్ అయితే, ఏంటా సినిమా అని చెప్పాను. చూద్దాం మరి ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. ఎవరు క్వశ్చన్ వినలేదు, ప్రీవియస్ మెసేజ్ ఇది. ఎనీవే, భారతీయుడు సీతిరాజు నాగభూషణం గారు పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి గుంటూరు నుంచి, వెరీ నైస్. అండ్ జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు, ఆన్సర్ గజినీ సినిమా పేరంట. కాదు కదా, గజినీ సినిమాలో ఎవ్రీ 15 మినిట్స్కి మర్చిపోతాడు, సో 15 నిమిషాలకు ఒకసారి మర్చిపోతాడు. బట్ ఈ సినిమాలో ప్రతిరోజు పొద్దున నిద్ర లేవగానే మర్చిపోతాడు, అంటే పడుకుంటే చాలు నిద్ర లేవగానే మళ్ళీ ఫ్రెష్ డే అనమాట. సో శ్రావణి ఫ్రమ్ అనంతపూర్ నుంచి, ఆన్సర్ గజినీ, నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్కి హాయ్ చెప్పండి సార్, వెల్కమ్ టు మనసును మనసే అని అంటూ. సో నీ బెస్ట్ ఫ్రెండ్ కి హాయ్ అండ్ వెల్కమ్ అండ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అలాగే గజనీ అని అంటూ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్, 15 మినిట్స్ మర్చిపోడు, ప్రతిరోజు నిద్ర లేవగానే మర్చిపోతాడు. నమస్కారం సార్, ఆన్సర్ భలే భలే మగాడు అంట. మహేష్ బాబు, మధుబాల, రఘు పంపించారు ఓర్వకల్ నుంచి, నమస్తే మీకు కూడా, బట్ రాంగ్ ఆన్సర్. ఏంటంటే భలే భలే మగాడు అయిలో మగాడులో ఏంటంటే అందులో హీరో ఒక విషయం నుంచి ఇంకో విషయం మాట్లాడినప్పుడు ఆ ప్రీవియస్ విషయాన్ని మర్చిపోతాడు. సపోజ్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దానికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడు, వెళ్తున్నాడు, ట్రావెల్లో ఉన్నాడు. సో మధ్యలో ఎవరైనా వచ్చి ఫ్రెండ్ వచ్చి కదిపి ఏదైనా వేరే మ్యాటర్ మాట్లాడితే ఆ ఇంపార్టెంట్ మీటింగ్ సంబంధించిన విషయం ఉందని చెప్పి మర్చిపోతాడు ఆ సినిమాలో. అది కాన్సెప్ట్ ఆ సినిమా. గజనీ ఏంటంటే ఎవ్రీ 15 డేస్కి, ఐ మీన్ ఎవ్రీ 15 మినిట్స్కి మర్చిపోతాడు అనమాట. బట్ నేను చెప్పిన సినిమాలో హీరో పొద్దున నిద్ర లేవగానే ప్రతిదీ మర్చిపోతాడు. ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి నుంచి పంపించారు గుంటూరు నుంచి, సేమ్ గజనీ అంటూ, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి, భలే భలే మగాడు అయి కాదు భాస్కర్, చెప్పాను. అండ్ గజనీ సూర్య అంటూ హైదరాబాద్ నుండి, శ్వేతాలక్ష్మి నిష్కాన్ హాని, బట్ అది కూడా కాదు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, నానిగారి మూవీ భలే భలే మగాడు అయి అని అనుకుంటున్నా, బట్ అది కాదు కదా అనురాధ గారు. అండ్ అమూల్య, సూపర్ సాంగ్, నా ఐస్ కూడా చాలా బాగుంటాయి అందరూ అంటారు అని అంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్ అమూల్య. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు, మీరే చెప్పగలరు సార్ అని అంటూ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహభాని జనీద్దీన్, డెఫినెట్గా ఆన్సర్ చెప్తాను నేను. అలాగే మహంకాళి రాజేశ్వరి, సాత్విక్ పొదిలి నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, భలే భలే మగాడు అయి కాదు. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నాని హీరో మూవీ నేమ్ అని అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి శ్రీనివాసులు, కృష్ణమేణి, భారతి, శ్వేత వీళ్ళందరూ ఆన్సర్ ఇది. యా, రైట్ ఆన్సర్, మొత్తానికి ఆన్సర్ ఎక్కడో ఉంది. అండ్ మహానుభావుడు అంట, కడప నుంచి వినయ్ పంపించారు. మహానుభావుడులో హీరోకి అంటే ఏమంటారు దాన్ని, సడన్గా మర్చిపోయాను నేను కూడా యాక్చువల్గా. తనకేంటంటే అతి శుభ్రం అనమాట, బట్ అది కాదు. అండ్ అలాగే విబి విజయవాడ, ఓకే, ఎం మురహరి యశోద జానకిరాజు, నిజామాబాద్ జిల్లా, వీక్లీ బజార్ నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి, డియర్ కోణార్క్ ఎక్స్ప్రెస్ కిషోర్ సార్, గుడ్ ఈవినింగ్ అని అంటూ, వెరీ గుడ్ ఈవినింగ్ మీకు కూడా. అండ్ భాస్కర్ పెడన నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఈసారి. అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ కడప నుంచి వినయ్ పంపించారు, ఓసీడి, ఎగ్జాక్ట్లీ, మహానుభావుడులో ఓసీడి ఉంటుంది. బట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో హీరో పొద్దున, ఐ మీన్ రాత్రి పడుకుని నిద్ర లేవగానే మరుసటి రోజు పొద్దున మొత్తం మర్చిపోతాడు, తన గతాన్ని అంతా మర్చిపోతాడు, ఎవ్రీడే ఒక ఫ్రెష్ డే అని చెప్పాను, అది సంగతి. అండ్ నమస్కారం, గుడ్ ఈవినింగ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా అని అంటూ, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహభాని జనీద్దీన్, రైట్ ఆన్సర్. సో ఇందాక మెసేజ్లో ఏమో తెలియడం లేదు, మీరే చెప్పగలరు అన్నారు, ఇప్పుడేమో ఆన్సర్ చెప్పారు, ఎలా, హౌ. ఎనీవే, రైట్ ఆన్సర్ ఏంటా సినిమా అంటే నేను మీకు తెలుసా అనమాట. మంచు మనోజ్ హీరోగా యాక్ట్ చేస్తున్నా, నేను మీకు తెలుసా, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్.

యాక్చువల్గా మంచు మనోజ్ గారి సినిమాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కొన్ని మూవీస్ అన్నీ కూడా పోర్టుగాడ్ కానీ, ఇది నేను మీకు తెలుసా కానీ, అండ్ ఇంకా చాలా మంచి మూవీస్ ఉన్నాయి. బిందాస్ బిందాస్ ఒకటి. సో చాలా చాలా యూనిక్గా ఉంటాయి మూవీస్ అన్నీ కూడా. ఫస్ట్ది దొంగ దొంగది కూడా. అండ్ నమస్కారం సార్, ఆన్సర్ నిన్న నేడు రేపు అంట మహేష్ బాబు ఫ్రమ్ ఓర్వకల్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ అపల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ సత్యభామ శివాజీ అంటూ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి. 7:31 దాటి 35 సెకండ్స్ స్టూడియోలో టైం. మనమున్నాం మనసును మనసేలో. సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు లాస్ట్ టైం ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఐ మీన్ మనసారా నవ్వారు, ఎప్పుడు రీసెంట్గా? ఓకే, రీసెంట్గా కాకపోయినా ఈ రోజుల్లో మనకున్న టెన్షన్స్కి వీటన్నిటికీ కూడా మనసారా ఎప్పుడు నవ్వుతున్నావు చెప్పండి. ఎనీవే, మీకు గుర్తుంటే మీరు లాస్ట్ టైం ఎప్పుడు హ్యాపీగా ఉన్నారు, ఫుల్ ప్లెజర్గా అమ్మయ్యా అని హ్యాపీగా ఉంటాం కదా, అలా హ్యాపీగా ఎప్పుడున్నారు, మనసారా ఎప్పుడు నవ్వారు, గుర్తు తెచ్చుకొని నాకైతే 0866243884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మనసును మనసేలో నేను అడిగిన క్వశ్చన్, మీరు లాస్ట్ టైం మనసారా హ్యాపీగా ఎప్పుడు నవ్వారు? సో ఎప్పుడు హమ్మయ్యా అని అనిపించింది, ఎప్పుడు రీసెంట్గా, ఐ మీన్ రీసెంట్గా కాదు, ఎప్పుడు మీ లాస్ట్ టైం మూమెంట్ని నాతో షేర్ చేసుకోండి 0866 2488 14 ఈ నెంబర్కి. కోనార్క్ ఎక్స్ప్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్, బట్ మీ ఆన్సర్ ఏది? అండ్ మా కొలీగ్ మేడం నాతో లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అంట. సో ఓకే, కడప నుంచి వినయ్ పంపించారు. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, చిన్నపిల్లలతో ఉన్నప్పుడు హ్యాపీగా నవ్వుకుంటామంట. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహభాని జనిదిన్, సూపర్. అండ్ ఇప్పుడు మూడో ప్రశ్నకి వచ్చేసాం కదా, రెండో ప్రశ్న ఏం అడిగారో మర్చిపోయాను క్రిష్ బ్రో. అవును, ఇంతకీ మూడో ప్రశ్న ఏంటి అని అంటూ శిశుల వేణుగోపాల్ దత్త మద్రాసు నుంచి, ఆల్రెడీ రిపీట్ చేశాను, విన్నారని అనుకుంటున్నాను. అండ్ మనహర్, హాయ్ బ్రో, ఇప్పుడే వచ్చాను అని అంటూ, వెల్కమ్ మనహర్, బట్ ఆన్సర్ ఏది? అండ్ 10వ తారీఖు ఇదే నెలలో చిన్న తిరుపతి శ్యామల ప్రకాష్ గారు వచ్చారు మా ఊరికి, మేమిద్దరం అక్కడ. ఓకే, గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు, సూపర్. అండ్ అలాగే ఉద్దండ్రాయణపాలెం నుంచి పంపించారు బత్తుల వెంకటరావు గారు, జానకిరామ్, కళ్యాణరామ్ వీళ్ళందరూ. మా బాబు బీటెక్లో పాస్ అయినప్పుడు నవ్వాను అని అంట, సూపర్. అండ్ మా పాపకు 4 ఆడపిల్లల తర్వాత రీసెంట్గా 1వ తారీఖున మగపిల్లవాడు జన్మించినందుకు నాకు సంతోషానికి అవధుల్లు. అలాగే ఇష్టంగా మటన్ బిర్యానీ తిన్న తర్వాత కూడా చాలా సంతోషంగా ఉంటారంట. సో మన రేడియో తర్వాత ఎవరైనా కలవని వాళ్ళు కొత్తగా కలిస్తే, ఓకే మీ రేడియస్లోనా, ఎనీవే స్పెండ్ చేసినప్పుడు వాళ్ళతో సంతోషంగా ఉంటాను అని అంటే, పాలెం పోలయ్య గారు, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పొన్న వెంకటేశం హేమలత, నేను ఆకాశవాణి 90 వసంతాల కార్యక్రమంలో నా తోటి శ్రోతలను ఆర్జీలను కలుసుకున్నప్పుడు ఫుల్ హ్యాపీగా నవ్వుకున్నాం, సంతోషంగా ఉన్నాను, సూపర్ అబ్బా. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, నా చిన్ననాటి ఫ్రెండ్స్ అనుకోకుండా 10 మందిని కలవడం జరిగింది, మేమంతా కలుసుకుని సంతోషంగా మనసారా మాట్లాడుకోవడం, అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, ఇంతకంటే సంతోషమే ఉంటుంది సార్ అంటున్నారు. అంతే కదా, ఆ రోజులు మళ్ళీ రావు. సో అలా అనమాట. అండ్ అమూల్య, నేనైతే ఆల్వేస్ హ్యాపీ, ఎస్ రీసెంట్గా నా బర్త్డే ఈ జూన్ 9th చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, బికాజ్ నా ఫేవరెట్ పర్సన్తో విషెస్ ఆడియోతో చెప్పించుకున్నాను, సో అది అని అంటూ. అమూల్య సూపర్, అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నీకు. అండ్ అలాగే జాండర్పేట నుంచి సజ్జా లీలారాణి గారు, ఆన్సర్ మే 31 పౌర్ణమి రోజు విజయవాడ గుడికి వచ్చాము, సాయంత్రం 5 గంటలకు ట్రైన్ ఎక్కాల్సింది, కానీ 4:30 బండి ఎక్కాము, అది ఎక్కి కృష్ణా కెనాల్ వచ్చిన తర్వాత పక్క సీటు వాళ్ళని అడిగితే మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారని వాళ్ళు వేరే గుంటూరు సైడ్ చెప్పారు. అప్పుడు మేము ఏం చేయాలో అర్థం కాక నవ్వుకుంటూ కృష్ణా కెనాల్ స్టేషన్ దిగి అక్కడ మళ్ళీ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి చీరాలు వచ్చాము. ఆ టైంలో వచ్చిన నవ్వు కడుపు నొప్పి పుట్టిందంట. సో ఇలా కూడా మనసారా నవ్వుకుంటారనమాట. నాకు ఒక విషయం గుర్తొస్తుంది, ఐ మీన్ ఇలాగ ట్రైన్ ఇన్సిడెంట్ గుర్తొస్తే మీతో ఇంతకుముందు కూడా షేర్ చేసుకున్నట్టున్నాను, బట్ ఈసారి క్లియర్గా మాట్లాడుకుందాం. నేను కూడా అలాగే ఏంటంటే, ఒకసారి చదువుకున్నప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు నేను ఒక ట్రైన్ ఎక్కి నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి ఒక ట్రైన్ ఎక్కాను. సో ఆల్మోస్ట్ విజయవాడ వస్తున్నాను అంటే నేను ట్రైన్ జర్నీ అంట, బీటెక్లో విజయవాడ టు తాడేపల్లిగూడెం వెళ్ళేవాడిని ట్రైన్ చదవడానికి బీటెక్కి. సో ఆ టైంలో రిటర్న్ వచ్చేటప్పుడు సాయంత్రం నాకు హెల్త్ బాగోకపోతే రిజర్వేషన్ ఎక్కి కూర్చున్నాను. అండ్ ఆల్మోస్ట్ న్యూస్ వీడియో వచ్చిన తర్వాత, సో ఇంకా 30 నిమిషాలు పైన ఉంటుంది కదా 40 మినిట్స్ అని చెప్పి, హెల్త్ బాగాలేదని చెప్పి పడుకుందామని చెప్పి బర్తికి పడుకున్నాను. ఆ తర్వాత నేను విజయవాడ కాదు తెనాల్లో తేలాననమాట, అది సంగతి. అలా ఫస్ట్ టైం తెనాలని చూడాల్సి వచ్చింది ఆ టైంలో. అప్పుడు ఏం జరిగింది అనేది ఈసారి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. తెనాల్లో రాత్రి ఐ థింక్ తిరుమల ట్రైన్ ఎక్కి నైట్ 9:00 or 9:30 లేకపోతే 10:00 ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఆ టైంకి తెనాలి రైల్వే స్టేషన్లో దిగాను. అప్పుడు నా దగ్గర మొబైల్ కూడా లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈసారి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ మీ ప్రశ్నకు జవాబు, హాలిడేస్లో మా ఇంటికి మా కజిన్స్ పిల్లలు స్టేట్స్లో ఉంటారు క్రిష్జీ, వాళ్ళు ఉన్నప్పుడు ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటాం, మనస్ఫూర్తిగా హాయిగా ఉంటాం అని అంటూ. కోకో అనే పెట్ కూడా ఉంది మాకు, హనీని ఎవరైనా ఏమన్నా అంటే అది అస్సలు ఊరుకోదు అని అంటూ. సో హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాని హనీ, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ పెడల నుంచి జోగనందరావు కాలనీ చప్పల్ రాజు గారు, మా అమ్మాయి జ్యోతిగా జాబ్ చేస్తూనే బీటెక్ పూర్తి చేసింది అప్పుడు 1 వారం క్రితమే అని అంటూ, సూపర్, ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయికి. అండ్ నూనె నుంచి శోభారాణి గారు, రంగారావు, అవినాష్ వీళ్ళందరూ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి నేను మీకు తెలుసా అంటూ. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, సార్ ఇంకో చిన్న సంతోషకరమైన మాట ఏంటంటే, మా బాబుకి ఈ నెలలో ఓకే పోస్ట్ ఆఫీస్లో జాబ్ రావడం జరిగిందంట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు. ఆల్ ది బెస్ట్ అండి అండ్ కంగ్రాట్స్. సో మీ విషయాలన్నీ నాతో షేర్ చేసుకున్నందుకు, మీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని నాతో షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సమ్మర్లో పాత మిత్రులు కలిసి ఎంజాయ్ చేసామని అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ, సూపర్. అండ్ ఎఫ్ఎం ఆల్ ఇండియా రేడియో వింటూ ఉంటే వెరీ డే హ్యాపీ డే అని అంటూ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ 7:41 దాటి 28 సెకండ్స్ స్టూడియోలో టైం. నెక్స్ట్ క్వశ్చన్, సో మీ లైఫ్లో ఒక పర్సన్ కోసం మీరు చేసిన త్యాగం ఏదైనా ఉందా? చిన్నదో పెద్దదో మొత్తానికి ఏదో ఒకటి మీరు సాక్రిఫైస్, ఏదో ఒక చిన్న సాక్రిఫైస్ అయినా చేశారా? చేసుంటే ఏంటది? సో మీ లైఫ్లో ఉన్న పర్సన్స్లో ఏదైనా ఒక పర్సన్కి మీరు చేసిన త్యాగం ఏదైనా ఉందా? ఉంటే గుర్తు తెచ్చుకొని 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వీ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

అర్జిత్ సింగ్ పాడిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఓం భీమ్ బుష్ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది సనీ అమార్. ఒక దెయ్యానికి ఇంత మంచి పాట, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఈ పాట విన్నప్పుడు, అలా హెడ్ ఫోన్స్ లో వింటూ ఉండే బాబా ఏమైనా కంపోజిషన్ అని చెప్పి. అండ్ దట్ టూ ఒక దెయ్యానికి. ఎనీవే 7:46:35 స్టూడియోలో టైం. మనమున్న మనసును మనసేలో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఒక పర్సన్ అంటే మీ లైఫ్లో ఒక పర్సన్ కోసం మీరు చేసిన త్యాగం ఏదైనా ఉందా, చిన్నదో పెద్దదో ఏదోటి మొత్తానికి. అమూల్య అవును, ఏంటి మీ లైఫ్ బుక్కి ఏం నేమ్ పెడతారు, లాస్ట్ టైం మీరు రీసార్జ్ చెప్తా అన్నారుగా, సో గుర్తుందా అని అంటూ. సో ఇప్పుడే గుర్తొచ్చింది, బట్ నేను మర్చిపోయాను నిజంగానే, ఈసారి నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ శ్రావణి అనంతపూర్ నుంచి, నేను రీసెంట్గా మా పిల్లల్ని తీసుకుని మా ఫ్రెండ్ విజయ్ వాళ్ళ ఇంటికి హిందూపూర్ వెళ్ళాను. అక్కడ మా పాత రోజులు తలుచుకుని బాగా నవ్వుకున్నాం. విజయ్ని కలిసినప్పుడు ఎప్పుడు నవ్వులే అండి. ధార్మిక ధార్మిక్కి హాయ్ చెప్పండి. సో ధార్మికకి ధార్మిక్కి పేర్లు బాగున్నాయి, హాయ్. అండ్ సార్, నా కొలీగ్ మేడంకి ట్రాన్స్ఫర్ కోసం నా ప్లేస్ని సాక్రిఫైస్ చేశాను, అప్పుడు మేడం చాలా సంతోషంగా థ్యాంక్స్ అన్నారు. ఇట్స్ రిమార్కబుల్ మెమరీ అని అంటూ సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి. సూపర్. అండ్ భీమవరం వెళ్ళినప్పుడు బొమ్మిడాల పులుసు తింటే వెరీ హ్యాపీ. ప్రీవియస్ క్వశ్చన్కి సివి శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ హాయ్ కిషోర్ గారు, గుడ్ ఈవినింగ్. సులోచన గారు కరీంనగర్ నుంచి వెరీ గుడ్ ఈవినింగ్, బట్ ఆన్సర్ ఏది? అండ్ చిన్ననాటి మిత్రుడికి డబ్బు ఇచ్చి ఆపద నుంచి ఆదుకున్నాను అంటూ రాజన్న, సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ. సో నేను హెల్ప్ చేశారా అని అడగలేదు. యాక్చువల్గా హెల్ప్ కాదు, సాక్రిఫైస్ వేరు కదా, అంటే త్యాగం వేరు సహాయం వేరు. సహాయం ఏముంది, మన దగ్గర ఉన్నదాన్ని ఏదో అంటే ఎంతో కొంత మనం షేర్ చేస్తాం అన్నమాట, ఎంతో కొంత. సో బట్ ఐ మీన్ త్యాగం ఏంటి, సాక్రిఫైస్ అంటే మనం వాళ్ళకి లేనిది మన దగ్గర ఉన్నదాన్ని మనం దాన్ని పూర్తిగా వాళ్ళకి త్యాగం చేసేయడం. సో అలాంటి త్యాగాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్ అడిగాను. మా ఫ్యామిలీ అనివార్య కారణాల వల్ల జీరో అయిపోయాము. ఆ టైంలో మా ఓకే ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆదరించి మమ్మల్ని ఒక స్థాయికి వచ్చేటట్టు చేశారు. కానీ తర్వాత నేను సంపాదించుకున్న డబ్బులన్నీ అప్పుగా తీస్తున్నారు, అవి 10 లక్షల దాకా అయినాయి. వాళ్ళ అప్పులు పాలయ్యారు, ఇచ్చే పరిస్థితి లేదు. నేను కష్టపడి డబ్బంతా ఆ విధంగా పోయింది అని అంటూ. సో మొత్తానికి అంటే మీరు కూడా అంతే హెల్ప్ చేశారు దానికి, అంటే ఇప్పుడు పరిస్థితి అలా తయారైందనమాట. పాలెం పోలే గారు, సో సారీ, బట్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను నేను కూడా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, మా బాబు కోసం చాలా చేశాం బట్ అది త్యాగం అనను, పేరెంట్స్గా అది మన బాధ్యత అనుకుంటున్నాను. వాడి కోసం చాలా కష్టపడడం ఫైనల్గా సెంట్రల్ గవర్నమెంట్లో సాధించారు. సూపర్. అండ్ నిజంగానే కదా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు అంటే త్యాగం కూడా అనొచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ సంతోషాలని సరదాలని అన్నిటినీ పక్కన పెట్టి పిల్లల కోసమే అంత దాస్తారనమాట అన్ని ఏదైనా సరే. సో నేను ఒక ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మా స్నేహితుడికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కోసం వెతుకుతుంటే నేను అడ్వాన్స్ ఇచ్చిన ఫ్లాట్ అతనికి ఎలాంటి లాభం లేకుండా ఇవ్వడం జరిగింది. బబ్బబ్బబ్బ, పున్న వెంకటేశం, హేమలత, ఇంతమంది త్యాగమూర్తులు ఉన్నారా నిజంగా, పైగా ఇంత పెద్ద త్యాగాలు. అండ్ పెడని జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, జగదేక వీరుడు అత్లోక సుందరి సినిమా రిలీజ్ రోజున మా ఫ్రెండ్ నేను కలిసి సినిమాకు వెళ్ళాం, కానీ బుకింగ్లో ఒక మనిషికి ఒక టికెట్ మాత్రమే ఇచ్చాడు. అప్పుడు నా టికెట్ మా ఫ్రెండ్కి ఇచ్చి నువ్వు వెళ్ళి సినిమా చూసిరా అని నేను బయట వెయిట్ చేశాను. ఒక పక్క తుఫాను 1999 May 9 జరిగింది సంఘటన. ఆ తుఫాన్లో బయట ఉండి నా ఫ్రెండ్ కోసం త్యాగం చేశాను. చెప్పానుగా ఎంత మంది త్యాగమూర్తులు ఉన్నారో మన దానిలో. సినిమా టికెట్ జగదేక వీరుడు అతిలోకి సుందరి టైంలో తుఫాను టైంలో మీరు బయట ఉండి మీ ఫ్రెండ్ని లోపలికి పంపించారంటే మామూలు విషయం కాదు. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, 20 మంది కలిసి నెల నెలకు 1000 రూపాయలు మేము డబ్బులు జమ చేసుకునే వాళ్ళం, నెలకు ఒకరు తీసుకోవాలి. నా వంతుకు వచ్చే డబ్బులను ఒక వ్యక్తి నాకు అవసరం ఉంది అన్నాడు, సరే నా వంతు డబ్బులను ఆయనకి ఇచ్చేశాను, ఇది త్యాగమే కదా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిద్దీన్, స్నేహబాణి జనిద్దీన్. ఇది త్యాగం అంటే జస్ట్ అంటే ఏమంటారు, ఇప్పుడు చీటీలు వేస్తారు కదా, అదే కదా మీరు చెప్పేది. అంటే ఈ మంత్లో మీరు తీసుకోవాల్సింది మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు. అది అంటే నా దృష్టిలో త్యాగానికి సహాయానికి చెప్తున్నా డెఫినెట్గా ఒక డిఫరెన్స్ ఉంటుంది. త్యాగం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హెల్ప్. హెల్ప్ అనేది ఏంటి చెప్పాను కదా ఇందాక, మన దగ్గర ఉన్నది ఎంతో కొంత షేర్ చేయడం హెల్ప్ అనమాట. అంతేకాని త్యాగం అంటే అసలు అది ఎలా చెప్పాలి. సపోజ్ తిరుపతి వెళ్తారు, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మనం తలనీళ్ళు ఇస్తాం కదా. తలనీళ్ళు ఇచ్చిన అంటే మనకి హెయిర్ మళ్ళీ తిరిగి వస్తుందన్న ధైర్యంతో మనం ఇస్తాం. అంతేగాని అసలు హెయిరే రాదనుకోండి, అప్పుడు ఇస్తారా? అదే త్యాగం అనమాట చెప్పాలంటే.
ఓకే ఇంకా నా జుట్టుని పూర్తిగా త్యాగం చేసేస్తున్నాను, నాకు జుట్టు రాకపోయినా పర్వాలేదు అని అనుకుంటారు కదా, అది త్యాగం. అండ్ క్రిష్జీ, మా మదర్ ఫాదర్, మా ఫాదర్ నానమ్మ వాళ్ళు ఇంజనీరింగ్ వద్దు అంటే అమ్మ అన్న కోసం తన పేరును ఉన్న పొలం అమ్మి గుల్బర్గాలో మంచి యూనివర్సిటీలో చదువు చెప్పించింది, అది ఎప్పుడు తలుచుకున్నా మామ్ ఇస్ సో గ్రేట్ అనిపిస్తుంది అన్న నేను ఎప్పుడు అనుకుంటాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణి. సూపర్, అదే చెప్పాను కదా పేరెంట్స్ డెఫినెట్ గా త్యాగం చేస్తారబ్బా, అదే చెప్తున్నాగా, అది హెల్ప్ కాదు, పేరెంట్స్ చేసేది డెఫినెట్ గా త్యాగమే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అనుభవించాలి అని అనుకున్నా సరే అనుభవించకుండా చాలా చాలా అంటే కట్టడి చేసుకొని త్యాగం చేసి పిల్లల్ని పోషిస్తారనమాట. పిల్లలకి వాళ్ళు చేయలేనివి అంటే వాళ్ళు ఎంజాయ్ చేయలేని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా

వాళ్ళు సేవ్ చేసి ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటా. అది నిజంగా అంటే రియల్ త్యాగం ఏంటంటే అదే అనమాట. అండ్ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి నేను చాలామందికి బ్యాంక్ లోన్స్ ఇప్పించాను కానీ వాళ్ళకి విశ్వాసం లేకపోయింది అని అంటూ. సో ఈ రోజుల్లో ఎలా నమ్ముతున్నారు చెప్పండి. అది కూడా హెల్ప్ యాక్చువల్గా త్యాగం కూడా కాదు. అండ్ అమూల్య సాక్రిఫైస్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ చాలానే ఉన్నాయి నా లైఫ్లో, అవి ఇష్టంతో చేసినవే. మీరు చెప్పండి మరి. నేనా, నాకు నిజంగా గుర్తులేదు త్యాగం ఏం మరి, నాకు అసలు గుర్తు రావట్లేదు. చూద్దాం, నేను గుర్తు వస్తే డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకోండి, వీటన్నిటికీ ఆన్సర్ చెప్తాను ఓ రోజు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, కిషోర్ గారు మీరు హాయ్ చెప్పమంటే చెబుతున్నారు, బర్త్డే శుభాకాంక్షలు. సో నేను కూడా బర్త్డే విషెస్ ఏం చెప్పలేదు, యాక్చువల్గా హాయ్ మాత్రమే చెప్తున్నాను. సో హాయ్ చెప్పడంలో ఏం లేదు, బర్త్డే విషెస్ మాత్రమే ఎవరికి చెప్పకూడదు అండ్ నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. సో ఎవరు పెట్టారు, కానూరు నుంచి తాతారావు గారు, ఎవరు చెప్పరు, చెప్పకూడదు కూడా అండ్ నేను కూడా చెప్పలేదు, చెప్పను కూడా. సో హాయ్ హలో ఏముంది చెప్పండి, డెఫినెట్గా చెప్పచ్చు. అండ్ నిన్న నుంచి శోభారాణి గారు, రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మేము ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వెహికల్స్ లేవు, ఎవరో బైక్ వెళ్తుంటే మా ఫ్రెండ్ ఎక్కించి నేను ఆగిపోయాను, మళ్ళీ నాకు ఏ వెహికల్స్ రాలేదు, కాళ్ళకు పని చెప్పి కష్టం మీద నడిచాను అని అంటూ. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, నేను మా ఫ్రెండ్ 2018 గార్మెంట్స్ బిజినెస్ పెట్టాము, 5 lakh లాస్ వచ్చింది, వాడి కోసం 5 years పని చేసి కట్టాను. బా, మొత్తానికి 5 lakh లాస్ని మీ ఫ్రెండ్ కోసం 5 years పని చేసి పెట్టారనమాట. అండ్ అమూల్య సాక్రిఫైస్ గురించి ఎగ్జాంపుల్ భలే ఇచ్చారే హెయిర్తో అని అంటూ. మరి నిజమే కదా, నాకేం చెప్పాలో అర్థం అవ్వలేదు ఆ టైంకి. అంటే సాక్రిఫైస్ అంటే నా దృష్టిలో నిజంగా ఇందాక చెప్పినట్టు తల్లిదండ్రులు చేసేదే నిజమైన సాక్రిఫైస్. బట్ నేను ఊరిని ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఆ తిరుపతి విషయం. అండ్ ఈరోజు మనసును మనసులో సూపర్ ప్రశ్నలు అడిగారు, మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు అని అంటూ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిది స్నేహభాను జనిది, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇంకా ఒక క్వశ్చన్ ఉంది, ఇంకా అవ్వలేదు మనసును మనసే అయితే. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకే ఒక సాంగ్తో మీ లైఫ్ని చెప్పాలంటే ఏ సాంగ్తో చెప్తారు, అంటే ఈ సాంగ్తో నా లైఫ్ క్లియర్గా అర్థమవుతుంది అని అనుకునే సాంగ్ ఏంటి? గుర్తు తెచ్చుకొని 0866243848 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఒకే ఒక్క పాటతో మీ లైఫ్ని చెప్పాలి అని అంటే ఎవరికైనా సరే ఈ పాటతో నా లైఫ్ అర్థమైపోతుంది వాళ్ళకి అని అనిపించే పాట ఏంటి తెలిస్తే 0866243848 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం నా మనసును మనసులో నేను అడిగిన క్వశ్చన్, మీ లైఫ్ని ఒక పాటతో డిస్క్రైబ్ చేయాలంటే ఏం పాటతో డిస్క్రైబ్ చేస్తారని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపిస్తున్నారు, చూద్దాం రైట్ ఆన్సర్స్. పడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ప్రేమ చిత్రంలో ఒంటరి వాడిన నేను పాట అంట. అండ్ అలాగే నిన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రీవియస్ మెసేజ్ ఇది. అండ్ నమస్కారం సార్, కొత్త బంగారు లోకం సినిమాలో నీ ప్రశ్నలు నీవే అనే సాంగ్ హేమంత్, హారిక, మహేష్ బాబు వీళ్ళందరూ పంపించారు ఓర్వకల్ నుంచి. అండ్ కనకారావు గారు పెడన నుంచి జన్మమెత్తితిరా అనుభవించితిరా సాంగ్ అంట, ఎందుకండి అంత బాధ మీకు. అండ్ జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు, ఆన్సర్ వాన సినిమాలోని ఏదో టైం లేచింది చూడు అనే పాట అంట. వాన సినిమాలో ఈ పాట ఉందా? నేను నిజంగా నేనైతే మర్చిపోయాను, చూద్దాం మరి. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం ఠాగూర్ చిత్రంలో నేను సైతం అంట, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహవాణి జనిదిన్. అండ్ అంతులేని కథ సినిమాలో తాళికట్టి శుభవేళ పాట అంట, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు, మస్సా మస్సా ఫ్రమ్ ద మూవీ పెద్ది అంట, అంటే పెద్దిలో ఈ సాంగ్ రాకముందు వరకు కూడా మీకు ఏ పాట మీ లైఫ్కి దగ్గరగా అనిపించలేదు అనమాట. అండ్ అమూల్య, ఒక్క సాంగ్తో ఎలా హౌ ఒక్కోసారి ఒక్కోలా అంటే 2 or 3 hours ఉండే మూవీస్కే 4, 5, 6 అలా ఉంటాయి సాంగ్స్, ఇది 100 year లైఫ్, సో అలా ఎలా వన్ సాంగ్తో చెప్దాం. ఓకే, మీరైతే క్వశ్చన్ బాగా ఇంట్రెస్టింగ్గా ప్రిపేర్ చేస్తారు, బట్ వాటికి మీరు మాత్రం ఆన్సర్ చెప్పరు, అబ్బో అంత సీక్రెట్ అంట. అలా ఏం లేదు, నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను కానీ ఆన్సర్ నేను అనుకోను కదా, డెఫినెట్గా చెప్తున్నాను కదా. నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఏదో ఒక రోజు ఆన్సర్స్ చెప్తాను, బట్ ఇప్పుడైతే నేను చెప్పలేను, ఆలోచించుకోవాలి కాబట్టి. అండ్ కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారి పాట జీవితమే ఒక ఆట, సో ఈ పాట అంట నాలో ఊపిరి. ఓకే సాంగ్. పాదం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్ సూపర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, జవాబు లైఫ్ గురించి కాదు కానీ నాకు ఇష్టమైన పాట అయితే బంగారు తిమ్మరాజు మూవీలో కేజే యశ్దాస్ గారు పాడిన ఓన్ చందమామ అనే పాట అంట. సో డెఫినెట్గా వింటాను, మీరు వినమన్నారు కాబట్టి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, సాయి ధరమ్ తేజ్ మూవీ ప్రతిరోజు పండగలో మరి ఏం పాట, సినిమా చెప్పారు మీరు. అండ్ సరిత ఫ్రమ్ విజయవాడ నుంచి, సువ్వి సువ్వి సువ్వాలమ్మ ఫ్రమ్ ద మూవీ, మూవీ పేరు నిజంగానే మర్చిపోయాను నేను. సో స్వాతిముత్యం, స్వాతిముత్యం మూవీ, సో ఆ మూవీలో సాంగ్ అయితే డిస్క్రైబ్ చేస్తారంట. అండ్ హాయ్ క్రిష్ గారు, ఏదో ఒక రాగం ఫ్రమ్ ద మూవీ రాజా అంటూ సత్యభార్గవి తాడిపత్రి నుంచి పంపించారు, సూపర్. అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బడు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ నిండు సంసారం మూవీలో ఘంటసాల గారు పాడిన పాట ఎవరికి తల వంచక ఎవరిని యాచించుకునే పాట ఇష్టం అంట. అండ్ అలాగే అమూల్య, మీరు ఈ సాంగ్ చెప్పండి అని అంటూ నేను చెప్తున్నాను కదా, ఇప్పటికిప్పుడు ఆలోచించుకొని నేను చెప్పలేను. అండ్ నిన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మనసే ఒక తెల్లని కాగితం అనే పాట అర్ధాంగి మూవీ అని అంటూ, సార్ చెల్లికి కాపురంలో కనుల ముందు నీవుంటే అనే సాంగ్ అంట, సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దటూరు నుంచి. అండ్ నమస్కారం సార్, ఆన్సర్ జాను ఐ థింక్ ఏం పాట, ది లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ అనుకుంటున్నాను నేను. హర్ష, నాగల్చమ్మ, మధుబాల వీళ్ళందరూ పంపించారు, బ్యూటిఫుల్ సాంగ్ అది కూడా, నాకు కొంచెం రిలేటబుల్గా అనిపిస్తుంది ఆ సాంగ్ కూడా. అండ్ జాండ్రపేట నుంచి సజ్జా లీలారాణి గారు, వాన సినిమాలో ఎదుట నిలిచింది చూడా. ఓకే, ఇందాక నాకు ఆ సాంగ్ అర్థం అవ్వలేదు. అండ్ కిషోర్ గారు, సంసారం ఒక చంద్రరంగ మూవీలో సంసారం, ఓకే టైటిల్ సాంగ్ అంట, సులోచన గారు కరీంనగర్ నుంచి. ఎనీవే ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను. క్వశ్చన్ అర్థమైంది కదా, మీ లైఫ్ని ఏ సాంగ్తో డిస్క్రైబ్ చేస్తారు అని అంటే ఆ సాంగ్ గుర్తు తెచ్చుకోండి, నాకైతే పంపిస్తూ ఉండండి 0866243814 ఈ నెంబర్కి. మరికొద్దిసేపట్లో ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ వింటూ స్టేట్యూ.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ఇంధన వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఒక నెల ఒక నియోజకవర్గం, 4 పర్యటనల కార్యక్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గిలి మండలంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ప్రజలు సమిష్టిగా సహకరించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేస్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, విద్యార్థుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో 80 సోలార్ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రజలకు మెరుగైన పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశమని, విధులకు ఆలస్యంగా వచ్చేవారిపై ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే అధికారులపై శాఖపరమైన కఠిన చర్యలు ఉంటాయని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా 5 ప్రధాన వంతెన నిర్మాణ పనులను శరవేగంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని, పోలవరం ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి కేంద్రం మద్దతు కొనసాగుతోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధర్శ్రీ పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, బాపట్ల, పల్నాడు, మర్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ 1695 పాయింట్ల లాభంతో 75527 వద్ద ముగిసింది. నిఫ్టీ 461 పాయింట్ల లాభంతో 23622 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.11 నమోదైంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:06:20. అండ్ ఈ టైం వెల్కమ్ చెప్పేద్దాం డ్యూయెట్ డ్యూయెట్ కి. బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తాను. బట్ దానికన్నా ముందు ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి అడిగాను, మీ లైఫ్ని ఒక సాంగ్తో డిస్క్రైబ్ చేయాలి అని అంటే చెప్పాలి, ఈ పాటతో నా లైఫ్ అర్థమవుతుంది ఎదుటి వాళ్ళకి అని అంటే ఏ పాటని చెప్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. మనసును మనసేలో బలగంలో ఊరు పల్లెటూరు శతమానం భౌతిలో మెల్లగా తెల్లవారింది సాంగ్స్ చాలా ఇష్టం అని అంటూ, సో ఊరు అమ్మవాళ్ళ ఇంటికి వెళితే ఒక జోష్ సార్ ఇంకా ఎక్కడ మాకు ఆ సంతోషం ఉండదు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత పంపించారు. యాక్చువల్గా నేను మీ ఫేవరెట్ సాంగ్ అడగలేదు, చెప్తున్నాను కదా మీ లైఫ్ని ఒక పాటతో చెప్పాలి అని అంటే ఏ పాటతో చెప్తారని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ జగమే మాయా బ్రతికే మాయా అంట ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి, సూపర్. అండ్ పాతాళ భైరవి సినిమాలో ఘంటసాల పీలి ఇలా పాడిన కలవరమాయే మదిలో సూపర్ సాంగ్ అన్నట్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ సూపర్. అండ్ ఈ తూర్పు ఆ పశ్చిమం అనే పాట అంట చిన్నికృష్ణుడు మూవీలో ఆశభోంస్లే పాడారు అని అంటూ సిస్టల వేణుగోపాల్ దత్త గారు. అండ్ శ్రోతలను ప్రశ్నలు అడగడం అభినందనీయమని అంటూ పంపించారు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమూల్య తెనాలి స్టేషన్ స్టోరీ సగం చెప్పి ఆపేశారు, ఇంక ఈ నైట్ నిద్ర పట్టదు తెలుసుకోవాలని. బట్ ఎనీవేస్ ఈసారి పూర్తిగా చేయండి ఓకేనా, స్టోరీ బుక్స్ ఏదైనా చదువుతుంటే మధ్యలో ఆపను, మీరేమో సగం స్టోరీ చెప్పి ఆపారు అని అంటూ. అదేంటి మరి బాహుబలి 1 బ్రేక్ ఇచ్చి బాహుబలి 2 తీస్తే అబ్బా అప్పటి వరకు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని సస్పెన్స్తో ఉన్నారా లేదా? అలాగే పుష్ప 1 తీసి పుష్ప 2 ఏం చేసి ఉంటాడు మన శకావత్ అని చెప్పి సస్పెన్స్తో ఉన్నారా లేదా? సో ఇలా ఆ మాత్రం చిన్న సస్పెన్స్ కూడా ఉండాలి. చెప్పాను కదా నా స్టోరీ, నూజివీడ్లో ఐ మీన్ తాడిపల్లిగూడెంలో ట్రైన్ ఎక్కా, నూజివీడ్లో పడుకున్నా, విజయవాడ దాటేసా, తెనాల్లో దిగాననమాట. ఆ తర్వాత ఏం జరిగిందనేది డెఫినెట్గా ఈసారి షేర్ చేసుకుందాం. సో మనసును మనసే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ 8:18 స్టూడియోలో టైం, ఈ టైం డ్యూయెట్ డ్యూయెట్లో బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

ఫెర్టైల్ బంకురు నుండి మోటార్ స్పిరిట్ హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీ నీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. అభివృద్ది చెందుతున్న రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం కొత్త అవకాశాలను కల్పిస్తూ దేశవ్యాప్తంగా అభివృద్ది స్వరూపాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం వంటి వివిధ రంగాలలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని సామాజిక మాధ్యమ పోస్టులో ఉద్ఘాటించారు. గడిచిన 12 సంవత్సరాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్దిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిందన్నారు. మహిళల ఆర్థిక స్వయం సమృద్దికి దోహదపడే స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్షం, ఆవిష్కరణ వంటి రంగాలలో భారతదేశ నారీ శక్తి తనదైన ముద్ర వేయడం పట్ల ప్రధాన

0: మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభమన్న ప్రధానమంత్రి, దేశంలోని మహిళలు ప్రతి రంగంలోనూ తమ అసాధారణ ప్రతిభ నైపుణ్యాలతో మాతృభూమి కీర్తిని మరింత పెంచుతున్నారని వివరించారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను, సౌలభ్యాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో యాత్రా మార్గంలో అత్యంత పటిష్టమైన బహుళస్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు, సీసీటీవీ నిఘా తదితర అధునాతన పర్యవేక్షణ వ్యవస్థల ద్వారా భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తుల నమోదు, వసతి, వైద్య సేవలకు తగిన ఏర్పాట్లు చేయాలని అమిత్ షా సూచించారు. ఈ సమావేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వసుధైవ కుటుంబం స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తమ స్వాగతోపన్యాసంలో శాంతికి, సహకారానికి ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత దశాబ్ద కాలంలో ఈ రంగం సగటున ఏటా సుమారు 4.5% వృద్ధిని నమోదు చేసిందని, దేశంలో ఆహార ఉత్పత్తి దాదాపు 376 మిలియన్ టన్నులకు పెరిగిందని చెప్పారు. దేశంలో సుమారు 87% మంది చిన్న సన్నకారు రైతులేనని, వారికి సాధికారత కల్పించడం సమ్మిళిత అభివృద్ధికి కీలకమని వ్యాఖ్యానిస్తూ,
1: ఛోటే కిసానో కి బెహతర్ ఆజీవికా కే లియే, మహిళాఓ కి భాగీదారీ ఔర్ ఖేతీ మే బఢే ఇస్కే లియే ఖాద్య సురక్షా సునిశ్చిత్ కర్నే మే బ్రిక్స్ దేశో కి బహుత్ మహత్వపూర్ణ భూమికా హై, క్యోంకి ఆధీ ఆబాదీ తో యహీ రహతీ హై దునియా కి, ఔర్ 43% సే జ్యాదా ఉత్పాదన యహాన్ హోతా హై, తో ఆజ్ కి పరిస్థితియో మే బ్రిక్స్ దేశో కి కృషి మే భూమికా ఔర్ ఉస్మే భీ ఛోటే కిసాన్, మహిళాయే ఔర్ యువాఓ కి భూమికా అత్యంత మహత్వపూర్ణ హై. ఉస్కే సభీ పహలువో పర్ విచార్ కియా, అలగ్ అలగ్ దేశో నే అప్నీ బెస్ట్ ప్రాక్టిస్ కో భీ సభీ సదస్య దేశో కే సాథ్ సాఝా కియా హై.
0: పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ను కొనుగోలు చేయకుండా పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించింది. రిటైల్ అవుట్లెట్లు ఒక వినియోగదారునికి రోజుకు 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమలులో ఉంటాయని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో స్థానికంగా ఉన్న కొరతను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. సరసమైన ధరలకు నిరంతర ఇంధన సరఫరాను కొనసాగించడానికి ఈ ఆంక్షలు అవసరమని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన ప్రధానమంత్రి అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అత్యధిక కాలం పనిచేసి ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు మోదీని అభినందించారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చిందని, 80 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించిందని అన్నారు. పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జన్ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక బలమైన ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఎదుగుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా అన్నారు. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పరీక్షను పారదర్శకంగాను, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించడానికి కట్టుబడి ఉన్నామని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే ఈ మార్పులు చేసినట్టు తెలిపింది. పరీక్షా విధానంలో చేసే చిన్న మార్పులు కూడా అత్యంత కీలకమైన

అయిన పరీక్ష సమయంలో అభ్యర్థుల అనుభవంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఎన్టీఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఒమన్ గల్ఫ్లో భారతీయ నావికులతో వెళ్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దాడుల పట్ల భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ జాసన్ మీక్స్ ను పిలిపించి తీవ్ర నిరసన తెలియజేసింది. పౌర నౌకలపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, ఒక సున్నితమైన ప్రాంతంలో ఇటువంటివి అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. భారత్ ఆందోళనలను అక్కడి అమెరికా అధికారులకు తెలియజేసి పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని మంత్రిత్వ శాఖ అమెరికా ఛార్జ్ డి అఫైర్స్ ను కోరింది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి శాంతి స్థిరత్వాలను కొనసాగించేందుకు ఇరు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. ప్రస్తుత సరిహద్దు పరిస్థితిని సమీక్షిస్తూ పరస్పర ఆందోళన కలిగించే సమస్యలపై చర్చించేందుకు భారత సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు 57వ డైరెక్టర్ జనరల్ స్థాయి సరిహద్దు సమన్వయ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో సమన్వయ గస్తీని మరింత బలోపేతం చేయడానికి, నిఘాను పెంచడానికి, సమాచార మార్పిడిని మెరుగుపరచడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రాంతీయ కూటమి మాత్రమే కాదని, భారతదేశాన్ని యురేషియా అంతటా ఉన్న చారిత్రక నాగరిక భాగస్వాములతో అనుసంధానించే కీలకమైన వారధని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సెంట్రల్ ఏషియా ద కోర్ ఆఫ్ ఎస్సీఓ స్పేస్ ఆఫ్ పీస్ అండ్ జాయింట్ డెవలప్మెంట్ అనే అంశంపై తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భారత్ మధ్య ఆసియాలోని తన భాగస్వాములతో కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉందని అన్నారు. జూలై 17 నుండి 19 వరకు కోల్కతాలో జరిగే తొలి ఎస్సీఓ నాగరికతా సంభాషణ వేదికకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందని కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారీ శక్తి జాతి నిర్మాణానికి మూల స్తంభం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమర్నాథ్ యాత్రికులకు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాణిజ్య వినియోగదారులు, రిటైల్ బంకుల నుండి మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్ కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నెల 21న జరగనున్న రీనీట్ యూజీ 2026 పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: City FM 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:40 అండ్ యూఎట్ లో బ్యూటిఫుల్ యూఎట్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను వింటూ స్టూడియో

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 9:00. మధుర స్వరాలకు వెల్కమ్ చెప్పేస్తూ, ప్రేమ అంటే మౌనానుభూతులు, ఎదురుచూపులు, ఆనందం, విరహం, వేదన అన్నీ కదా. మరి ఇవన్నీ కవితాత్మకంగా వ్యక్తమయ్యేది ఎప్పుడు? ఒక పాట రూపంలో. ఒక మధురమైన ఆ గీతం ప్రియ ప్రియతమా రాగాలు. ఇళయరాజా గారి సంగీతం, వేటూరి గారి రచన, మను అండ్ చిత్ర గారి గానం, ఇవన్నీ ఒక చిరస్మరణీయమైన మధురస్వరంగా మార్చిన ఈ స్వరం మీ అందరి కోసం మధురస్వరాలు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ సుందరకాండ నుంచి ప్లే చేశారు. అండ్ మనమున్నా మధుర స్వరాలలో ఒక పాటలో ఏడు వింతలు. ఈ ప్రకృతిలోని ప్రతి అద్భుతాన్ని ప్రేమతో పోలుస్తూ సాగిన సాహిత్యం. ప్రేమను ఒక అతిశయంగా వర్ణిస్తారు సీతాకోకచిలుక అందం, వేణువులో సంగీతం ఇలా అన్నమాట. అండ్ ప్రేమించిన వ్యక్తి ఈ ప్రపంచ అద్భుతాల కంటే గొప్పదిగా చూపించే భావన ఈ పాట. ఆశ్చర్యం, ఆరాధన, అనురాగం అన్నీ కలిసిన ఈ మధుర గీతం ఇప్పటి సంగీత ప్రియుల హృదయాల్లో కూడా నిలిచిపోతుంది. ఫ్రమ్ ద మూవీ జీన్స్ నుంచి ప్లే చేస్తున్న బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటను పాడింది ఉన్నికృష్ణ అండ్ సుజాత. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది ఏఎం రత్నం అండ్ శివగణేష్.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇన్ స్టూడియోలో. టైం 9:41:40. మనమున్న మధురస్వరాలులో ప్రేమలో పడిన మనసు ప్రపంచాన్ని కొత్తగా చూస్తుంది. అవునా కాదా? వెలుగు, నేల, భాష, గాలి, ఇలా ప్రతి చిన్న విషయం ప్రియమైన వ్యక్తిని గుర్తు చేస్తూ మరింత అందంగా అనిపిస్తాయి. ఒక ప్రేమికుడు తన ప్రేయసిని ఎంతగా ఆరాధిస్తున్నాడో ఈ పాట వింటే స్పష్టంగా అర్థమవుతుంది. తను పలికినందుకు తెలుగును, తనను చూపినందుకు వెలుగును, ఇలా ప్రేమిస్తూ ఉంటాడు తన ప్రేయసిని. హరిహరన్ గానం, వందేమాతరం శ్రీనివాస సంగీతం, చంద్రబోస్ సాహిత్యంలోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం మధుర స్వరాలలో వింటూ స్టేడియం.

స్టూడియోలో సమయం 10:10. ఆ పాత మధుర గీతాలు వినిపించని రాగాలకి స్వాగతం. ముందుగా మీ అందరి కోసం మురిపించే మువ్వలు అనే పాట, ఈ పాటను ఆలపించింది ఎస్ జానకి, సంగీతం ఎస్ఎం సుబ్బయ్య నాయుడు, రచన ఆరుద్ర.

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ కిషోర్. జై హింద్.

మొదటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ దోమడ చిట్టబ్బాయి గారి నాదస్వరం మరియు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ లైవిన్యాసం విన్నారు.